శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 22వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో ఈర్ష్యా స్వభావం గురించి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విందాం.
1: ఈర్ష్యా ప్రభావం. ఈర్ష్యా అంటే అసూయ అని అర్థం. దీనికి తెలుగులో వివరణ ఇవ్వాలంటే ఓర్వలేనితనం అనొచ్చు. ఇంకా అచ్చతెలుగులో బాగా అర్థమయ్యేట్లు చెప్పాలంటే కుళ్ళుబోత్తనం అనొచ్చు. ఈ రోజుల్లో ఈర్ష్య బాగా పెరిగిపోయింది. ప్రతి వ్యక్తి ఇతరుల ఔన్నత్యాన్ని సహించలేకపోతున్నాడు. ప్రతివాడు తానే బాగుండాలని, తన పిల్లలే అందరి పిల్లల కన్నా ఉన్నత స్థితిలో ఉండాలని, ఇతరులెవ్వరూ తమకంటే బాగా ఉండకూడదని అనుకుంటూ ఉంటారు. ఇదే ఈర్ష్య అంటే. తాను తన పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలనుకోవడం సహజమే, కానీ ఇతరులు ఇతరుల పిల్లలు తమకంటే బాగుండకూడదనుకోవడమే తప్పు. తమతో పాటు తమ ఇరుగు పొరుగు వాళ్ళు ఊళ్ళో అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోవడంలో మనిషి యొక్క విశాల హృదయం వ్యక్తమవుతుంది. తమ ఊళ్ళో నివసించే అందరూ సుఖంగా ఉంటే ఎవ్వరూ ఎవరి మీద అసూయాద్వేషాలు చూపే అవకాశం ఉండదు కదా.

0: అలా కాకుండా తనొక్కడే ఉన్నత స్థితిలో ఉండి చుట్టుపక్కల వాళ్ళు బీదస్థితిలో ఉంటే వాళ్ళు ధనవంతుల పట్ల అసూయ ప్రదర్శించే ప్రమాదం ఉంది. కాబట్టి అసూయ అన్ని విధాల అనర్థదాయకమే. కొందరికి ఒంటి నిండా కుళ్ళుబోత్తనమే ఉంటుంది, ఇతరుల ఔన్నత్యాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్నం తినరు, నిద్రపోరు, వాళ్ళకి అసలు ఆకలే ఉండదు. ఎందుకంటే వాళ్ళ కడుపుల నిండా కుళ్ళుబోత్తనం పేరుకొని ఉంటుంది. ఇంకా వాళ్లకు ఆకలి ఎలా అవుతుంది? చివరకు కుళ్ళి కుళ్ళి కుళ్ళుబోత్తనంతోనే నశిస్తాడు. లోకంలో ఉన్న రోగాలన్నీ వాళ్ళకే ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధదే, అంటే పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగం రూపంలో బాధ పెడుతుందని భావం. కానీ ఈ సూక్తి పూర్వకాలానికి సంబంధించింది. ఇప్పుడు ఈ సూక్తి రూపం వేరు. ప్రకృతి జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధదే అని సూక్తిని మార్చాల్సి వచ్చింది. అంటే ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే రోగ రూపంతో బాధ పెడుతుందని భావం. నిజానికి ఇలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎంతోమంది దుర్మార్గులను చూస్తున్నాం. వాళ్ళు ఎన్నో పాపాలు చేసి చివరకు దుర్మరణం చెందడమో ఘోర వ్యాధుల పాలు కావడమో జరుగుతూ ఉంది. కాబట్టి మానవుడు ఈర్ష్యను విడనాడాలి. తాను బాగుండాలని, తనతో పాటు అందరూ బాగుండాలని ఆశించాలి. దాయాదుల్లో, అంటే చుట్టాల్లో కొంతవరకైనా ఈ ఓర్వలేనితనం ఉండడంలో సహజత్వం ఉంది. కానీ ఎటువంటి దాయాదిత్వం లేని పూర్తిగా పరాయివాణి మీద కూడా కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. ఇది చాలా అర్ధరహితమైన చర్య. అనవసరంగా ఇతరుల మీద అసూయపడుతున్నాడంటే అది వాడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అన్నమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు వాళ్లకు మరణం వరకు ఇలాంటి బుద్ధులుంటాయన్నమాట. కాబట్టి ఈర్ష్య ద్వేషాలను త్యజించిన నాడే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడనడంలో సందేహం లేదు.
1: మీరు ఇంతవరకు ఈర్ష్యా ప్రభావం ఈ అంశం గురించి దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారి వ్యాఖ్యానం విన్నారు.

ఈ పూట పెసర సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క పెసర పంటను తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. అంతేకాకుండా ప్రత్తిలో అంతర పంటగా కూడా పండించవచ్చు. పెసరను పండించడానికి నేలల విషయానికి వస్తే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగు నేలలు నిలిచే నేలలు పనికిరావు. నేల తయారీ విషయాన్ని చూసినట్లయితే ఒకసారి నాగలితోనూ రెండుసార్లు గొర్రుతోనూ మెత్తగా దున్ని గుంటక తోలి నేలను తయారు చేయాలి. వరి కోసిన పొలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్రిడ్ లేక 5 గ్రాముల థయోమిథాక్సమ్ను కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండించేట

అప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందటానికి వీలవుతుంది. ఈ యొక్క పెసర పంటకు నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి పొందవచ్చు. వరి మాగాణంలో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కలుపు నివారణ అంతర కృషి విషయం చూసినట్లయితే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాల్సి ఉంటుంది. మాగాని పెసరలో ఊద నిర్మూలనకు ఫెనాక్సాఫ్రాఫ్ మిథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన 20-25 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తొలకరిలో పెసర సాగుకు ఒకేసారి కోతకు వచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసి గాని గింజలు మొలకెత్తని రకాల్ని, అంటే LGG 450 ఎన్నుకోవాల్సి ఉంటుంది. పెసరను వర్షాలు తగ్గిన తర్వాత కానీ రబీలో కానీ లేక వేసవిలో కానీ పండించాలి. అంతర పంటల విషయం చూసుకున్నట్లయితే పెసరను అంతర పంటగా ప్రతి కందిలో వేసుకోవచ్చు. అంతర పంటలకు అనువైన పెసర రకాలు LGG 460, 450, 410 అలాగే MGG 295, WGG 237, ML 267 రకాలు అంతర పంటలుగా వేసుకోవచ్చు. పెసరను ప్రతి లేదా రబీ కందిలో అంతర పంటగా వేసినప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేయాలి. తొలకరి కందితో అంతర పంటగా వేసినప్పుడు 6 కిలోల విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం వేయాలి. ఈ యొక్క పెసర పంటకు సస్యరక్షణ విషయం చూసినట్లయితే చిత్తపురుగులు, తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు ఇలాంటివి ఆశించే అవకాశం ఉంది. ముందుగా చూసుకున్నట్లయితే చిత్తపురుగులు, ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి రంధ్రాలు వేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోవటం జరుగుతుంది. నివారణకు గాను 2.5 మిల్లీలీటర్ల క్లోరిఫైర్ఫాస్ లేక ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల విషయానికి వస్తే ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. పంటకు 10-20% వరకు నష్టం కలుగుతుంది. నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫిఫ్రోనిల్ 1.0 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత తెల్లదోమ. ఈ తెల్లదోమ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని, అంటే పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేక 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ను లేదా ట్రైజోఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిఫ్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు. ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను పిందులను

కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రెల్లోనూ చేరతాయి. నివారణకు గాను ఇప్పుడు చెప్పబోయే సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు. గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదిలికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర ముద్దల్ని వెదజల్లాలి. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.

చేను ముచ్చట్లు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:44 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధరబాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన సుమారు 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ హెచ్ఏఎం పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తరువాత స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. కాగా గత రాత్రి కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి వాస్కోడిగామా వేళంగిణి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

0: రైల్వే హాల్టులతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని చెప్పారు. కుప్పాన్ని ఇతర ప్రాంతాలతో అనుసంధానించి భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని తెలియజేస్తూ,
1: ఇక్కడ హాల్ట్ పెట్టించుకున్నాం, రెండోది వాస్కో వేలంకరి ఇది కూడా ఇక్కడ హాల్ట్ పెట్టుకున్నాం. దీంతో ఇప్పటికి 95 ట్రైన్లు కుప్పాన్ని పాస్ అయ్యేటట్లు, ఈ రెండు వస్తే 59 ట్రైన్స్ ఇక్కడ హాల్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా కుప్పాన్ని అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేస్తే ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఒక హబ్గా తయారవుతుంది. దానికోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో రహదారులు, మౌలిక వస్తుల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అముదాల వలసలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రాంతాల అనుసంధానంతో అభివృద్ది సాధించాలనే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని టీహబ్లో మధుమేహం, మెటబాలిక్ వ్యాధుల చికిత్సలో ప్రెసిషన్ ఫినోటైపింగ్ ప్రాధాన్యంపై నిర్వహించిన జాతీయ సదస్సును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా మధుమేహం, ఇతర మెటబాలిక్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ది, చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో వస్త్ర దుకాణాన్ని నిన్న మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేతలకు ఆర్థిక సాయం అందించేందుకు నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో వస్త్ర దుకాణాల ద్వారా రాష్ట వ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక కళాశాలలో నిర్వహించిన యువత భవిత కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌశలం కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ నుంచి వర్క్ ఫ్రం హోం అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా జరుగుతున్న అభివృద్దిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పంజాబ్కు చెందిన పాత్రికేయుల బృందం విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాత్రికేయుల బృందం విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమైంది. గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యను విస్తరించడం, గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ది, పరిశోధనకు అందిస్తున్న అవకాశాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ వంటి అంశాలను అధికారులు వారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నిన్న రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
3: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన సోమవారం రాత్రి మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు.

0: భక్త జన బృందాల భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు. మంగళవారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
1: తెలంగాణలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటు చేసే ఉప కమిటీల్లో సంబంధిత క్రీడా సంఘాల ప్రతినిధులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేస్తూ,
2: ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది.
1: అలాగే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖకు చెందిన విభాగాధిపతులు, ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ స్థాయిలోనూ జాప్యం లేకుండా ప్రతి అంశాన్ని 15 రోజుల్లోగా పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. జాప్యానికి కారణమయ్యే అధికారుల నుంచి వివరణ తీసుకుని అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఆరోగ్యరంగ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు వెల్లడించారు. యువత సాధికారితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 సినీ గీతం వింటారు. ఈ ఉదయం 7:20 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజు రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు, శ్రీ పి రాఘవేందర్ గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:20 ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ

వింటారు రచన శ్రేయస్ అమరనారాయణ. 8:35. హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం చిన్న మసీదు వీధి మహిళలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 11:00 దార్శనిక్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 11:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక ఈ సాయంత్రం 4:50 ఫిలిం గీతాలు వింటారు. 5:00 మైకేల్ ప్యారడే జయంతి సందర్భంగా శ్రీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు. 5:30 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 6:35 ఏషియన్ గేమ్స్ అనంతరం సాయంత్రం 6:00 రాత్రి 11:00 హిందీలోను, 6:05 రాత్రి 9:00 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 ప్రసార విశేషాలు. 6:35 శ్రీ రామభక్త భజన సమాజం పెద్దపట్టపాలెం బృందం వారు పడిన భజన కీర్తనలు వింటారు. ఏడు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి కడప కేవీకే ఊటుకూరు డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజు అశ్వవాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ పి ప్రశాంత్ గారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు. ఈ రాత్రి 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రాత్రి 10:00 20th ఏషియన్ గేమ్స్ డైలీ హైలైట్స్ వింటారు. 10:20 మధుర గీతాలు, అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా కెవాడియాలోని ఏక్తానగర్, వడోదరల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం ఏక్తానగర్లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్తానగర్ వేడుకల అనంతరం రేపు

రాష్ట్రపతి వడోదరాలో పర్యటిస్తారు. అక్కడ మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయం 75వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేస్తారు. ఆ తరువాత పాద్రా ప్రాంతంలో బ్రహ్మకుమారిస్ సామాజిక సంస్థ చేపట్టిన వరల్డ్ రినోవేషన్ కోసం ఆధ్యాత్మిక మేలుకొల్పు కార్యక్రమం గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ను ప్రారంభిస్తారు. అలాగే యూత్ ఫర్ వికసిత్ భారత్ ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటు డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. భారత స్వచ్ఛ ఇంధన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఇకోసిస్టమ్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. పాతబడిన విద్యుత్ పరికరాలు, ఈ వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన్ భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈ వేస్టును అమూల్యమైన వనరులుగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఈకోసిస్టమ్ కాన్సెప్ట్ పేపర్ను మంత్రి ఆవిష్కరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పరిశీలన ప్రక్రియపై ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదని, అలాగే అనర్హులెవరూ చేరకుండా పారదర్శకంగా పరిశీలన జరపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సమాచార వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసినంత మాత్రాన వారి పేర్లు తొలగించినట్టు కాదని, సరైన విచారణ, అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఎవరి పేరునూ తొలగించబోమని వివరించారు. ఈ నోటీసులకు స్పందించి క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేయడానికి వచ్చే నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలంలో గుజరాత్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ వేలంలో అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయ నమూనాలు, భుజోడీషాలు, లిప్పన్ ఆర్ట్, అదాలజ్ మెట్లబావి నమూనా, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెర్ఖాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలియజేసే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. పిఎం మెమెంటోస్ .gov.in పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1498 జ్ఞాపికలను వేలం వేస్తున్నారు. 2019 నుంచి జరుగుతున్న ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూయార్కులో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 26న ఆయన ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ దేశాల నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్తో జరిపిన సమావేశంలో ఉక్రెయిన్, గల్ఫ్ సంక్షోభాలతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై చర్చించారు. అలాగే ఈక్వెడార్, స్లోవేకియా, హంగేరీ, స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రులతో పాటు నౌరీ అధ్యక్షుడితో కూడా సమావేశమై ఆర్థిక, సాంకేతిక, రక్షణ, రవాణా రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. స్విట్జర్లాండ్తో సహా యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంబంధాల పురోగతిని సమీక్షించారు.
అంతకుముందు

0: పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల తొలి సమావేశంలో పాల్గొని ఏటా విదేశాంగ మంత్రుల సమావేశాలు, బిజినెస్ ఫోరం నిర్వహించాలని నిర్ణయించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను ముమ్ముట్టి, చందు చాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్రవీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి భారత్ ఫైనల్కు చేరుకోగా, మరొక సెమీఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, అసోం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. జపాన్లోని నిషిల్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో స్వర్ణ పతకం కోసం ఈరోజు భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రమ్ 101.5 FM. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

సినీ భక్తిగీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మరికొంచెం సేపట్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజు రథోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదనరావు గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు.

0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. వినండి రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పినట్లుగా ఈరోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు ఉదయం స్వామివారు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామి చక్కటి ఆ రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి విహరిస్తూ ఉన్నారు. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. రథంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆ సౌందర్యాన్ని

ఏ భక్తులైతే వీక్షిస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉండదు. శాశ్వతమైనటువంటి వైకుంఠంలో వారికి స్థానం ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క చెంత వారు ఆచంద్రార్కము స్వామి దగ్గరే ఉంటారు అని చెప్పి మనకు పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. అలాంటి స్వామి అదిగో చూడండి రథాన్ని అధిరోహించినారు. ఈ రథోత్సవానికి ముందుగా అనేకమైనటువంటి ఆగమ క్రతువులన్నీ కూడా అర్చక స్వాములు ఆలయంలో నిర్వహించినారు. శ్రీవారి ఆలయంలో యాగశాలలో చక్కగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం నిర్వహించి అటు పిమ్మట రథాంగ హోమం అనేటువంటి ఒక చక్కటి హోమాన్ని నిర్వహించినారు. ప్రతి రథోత్సవంలో కూడా వైదికమైనటువంటి క్రతువులన్నీ కూడా ఉంటాయి ఉత్సవాలలో. అలాంటి ఆగమోక్తంగా రథాంగ హోమాన్ని చక్కగా నిర్వహించి దానికి ముందు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనం చక్కగా నిర్వహించి రథాంగ హోమాన్ని ఆచరించిన పిమ్మట ఆ దేవుణ్ణి చక్కగా ఆలయం నుండి ప్రదక్షిణపూర్వకంగా అందులోనూ పురుష సూక్త పఠన చేత ఆ పరమాత్మను స్వామివారి యొక్క ఆలయం నుండి తీసుకొని ఇచ్చేసి సుముహూర్తంలో రథంలో అధిరోహింపజేస్తారు. వారు కూడా ఆ పరమాత్మకు సంకల్పం కూడా చెప్పుకున్నారు. శ్రీ స్వామినః ప్రత్యబ్ధ క్రియమాణ సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే అశక్తానాం సర్వేషాం భక్తజనానాం దివ్యమంగళ విరాన్మూర్తి దర్శనార్థం సకల మనోరథ ప్రాప్త్యర్థం శ్రీ స్వామినః రథోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా లోకానికంతా కూడా మంగళాలు చేకూరాలి. ఎవరైతే ఆ పరమాత్మను లోపలికి వెళ్ళి దర్శించడానికి శక్తి ఉండదో అలాంటి వారి కోసమే పరమాత్మ ఆ రథాన్ని అధిరోహించి విచ్చేస్తూ ఉన్నారు. అందులోనూ ఆ రథం ఎలా ఉంది అంటే చక్కగా విమాన గోపురానికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. విమాన గోపురంలో ఏ ఏ దేవతామూర్తులు అయితే వారు నిత్య నివాసం చేస్తూ ఉంటారో వారంతా కూడా ఆ రథంలో నిత్య నివాసం చేస్తూ ఉంటారట. కాబట్టి అలాంటి స్వామిని దర్శించినట్లయితే అక్కడ మూల విరాట్ ఎవరైతే ఆనంద నిలయంలో నివసిస్తూ ఉన్నారో పరమాత్మ ఉభయ దేవేరులతో ఆ స్వామి యొక్క ప్రతిరూపమే ఆ స్వామి యొక్క శక్తి ఆ స్వామి యొక్క అనుగ్రహమే ఇటువైపున భక్తులపైన అది పడుతూ ఉన్నది. అంతేకాకుండా రథాంగ హోమం వారు చక్కగా నిర్వహించి ఆ తర్వాత ఆ పరమాత్మను రథంలో ఆ స్వామిని ఆవాహన చేసి అంటే కూర్చోబెట్టి పంచగవ్యాభ్యాం రథం సంశోధనం కృత్వా పంచగవ్యాధులతో ఆ రథానికి కూడా చక్కగా శోధన చేసి దిగ్దేవతాభ్యో బలిందత్వా ఆ రథానికి ఎవరైతే పరివార దేవతలంతా కూడా ఉంటారో వారందరికీ కూడా బలిని సమర్పిస్తారు. అంతహోమం హుత్వ అంతహోమం అనేటువంటి క్రతువును కూడా నిర్వహించిన పిమ్మట దేవం ఆనీయ ఆలయ ప్రదక్షిణీకృత దేవం దేవీభ్యాం సహా రథమారోహయేతని చక్కగా మనకు వైఖానస ఆగమశాస్త్రంలో చెప్పడం జరిగింది. వైఖానసం మహాశాస్త్రం సర్వవేదేశ ఉద్ధృతమన్నారు. నాలుగు వేదాల యొక్క సారాంశం ఏదైతే ఉందో అదే వైఖానస ఆగమంగా మనకు కొంతమంది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. సాక్షాత్తు వికనస మహర్షులు విరచించినటువంటి ఆగమోక్తంగా ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారికి అనేక ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఇందులోనే ఉంది. బ్రహ్మే తాను స్వయంగా ముందుండి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించినారట. అందుకే స్వామివారి యొక్క వాహనానికి ముందు ఒక రథం వెళుతూ ఉంటుంది. దానికి బ్రహ్మరథము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆ రథంలో బ్రహ్మగారు మనకు కనిపించరు. ఏ మూర్తి కనిపించకపోయినప్పటికీ అదృశ్య రూపంలో ఆ బ్రహ్మదేవుడు అందులో ఆసీనుడై చక్కగా మాడ వీధులలో విహరిస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారంట. వారే కాదు దేవతలంతా కూడా మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే అన్నట్టుగా ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలలో ఎందరో భక్తులంతా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరందరినీ భక్తులు అనవచ్చు. అంతేకాకుండా దేవతలు కూడా భక్తుల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందుకే తిరుమల క్షేత్రంలో ప్రతి భక్తుడిని కూడా ఎంతగానో మనం వాత్సల్యంగా వారితో ప్రవర్తించాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఎందుకు వారంతా కూడా ఆ అయ్యవారి పిలిస్తే వచ్చిన వారు, ఆయన యొక్క ప్రతినిధులు, ఆయన యొక్క మనుషులు, ఆయన యొక్క తత్వాన్ని తెలుసుకుని తరించడానికి వచ్చిన వారు కాబట్టి వారిపైన ప్రేమగా భక్తిగా మనం ఎలా అయితే ఉంటామో ఆ ప్రేమ ఆ భక్తి అనేటువంటిది పరమాత్మ కూడా చెందుతుంది అని మన

ఇప్పటికి పెద్దలంతా కూడా చెప్తూ ఉన్నారు, దేవం పాదాబ్జై అష్టోపచారై అభ్యర్చ్య అన్నారు. స్వామికి అష్ట ఉపచారములతో చక్కగా స్వామిని అర్చన చేసిన తర్వాత స్వామి అక్కడ కూడా వాస్తుహోమాన్ని నిర్వహించిన రథం దగ్గర వాస్తుహోమం నిర్వహించిన పిమ్మట ఆ స్వామి అప్పుడు రథంలో బయలుదేరి ఇట్లా తిరుమాడ వీధులలో స్వామి విహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా స్వామివారు దక్షిణమాడ వీధిలోకి ప్రవేశించినారు. స్వామి ఆ రథంలో అధిరోహించి ఇలా భక్తులపైన ఆయన యొక్క అమృత

0: దివ్యమాల్యాం భరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. దివ్యమైనటువంటి ఆ వస్త్రాలన్నీ పట్టు వస్త్రాలు ధరించినారు. అంతేకాదు దివ్యమైనటువంటి ఆ పూలమాలలు మాలికలు ధరించినారు. ఆ స్వామికి అనంతమైనటువంటి ఐశ్వర్యంతో కూడుకున్నటువంటి ఆ సువర్ణ ఆభరణాలన్నీ కూడా సమర్పించి స్వామి అలా వస్తూ ఉంటే ఆ స్వామే ఈ ప్రపంచమా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని గురించి ఆచార్య రాఘవేంద్ర స్వామి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు స్వామి. యత్తేజో రవి కోటి కోటి కిరణాన్ ధికృత్య జేజీయతే యస్య శ్రీ వదనాంబుజస్య సుషమా రాకేందు కోటిరపి సౌందర్యం చమనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకట భూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్ మంగళం. ఏ పరమాత్మ యొక్క తేజస్సు అనేక కోటి సూర్యులను అధిగమించి ఉన్నదో, అలాగే అంతటి వేడి కలిగినటువంటి పరమాత్మ తన చల్లని కిరణాలతో సమస్త భక్తవృందాన్ని కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమసుందరుడు చతుర్దశ భువనాధిపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి భవ్యమైన రథోత్సవాన్ని మనం ఆకాశవాణి ద్వారా యథామతిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రథం అంటే మన శరీరాన్నే రథంగా పిలిచారు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ. జీవుని యొక్క అస్వాతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఈ శరీరం అనేటువంటి రథంలో, ఆ రథంలో ప్రయాణించేటువంటి సామాన్యుడు జీవుడు, పరమాత్మయే ఆ రథాన్ని నడిపేవాడు. మనః ప్రగ్రహమేవచ, కానీ మనస్సు మాత్రం అతని యొక్క అధీనంలో ఉండాలి. దాన్నే కళ్ళెంగా చెప్పారు. ఇంద్రియాణి హయాన్యాహు, ఎటువైపు అంటే అటువైపు లగ్గు లగాము లేకుండా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు వీటిని అశ్వాలతో పోల్చారు. విషయాన్ స్థేషు గోచరాన్, ఏవైపైతే ఆ హయాలు అనగా అశ్వాలు పరిగెత్తుతూ ఉంటాయో వాటినే విషయాన్ని చెప్పారు. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషిణః. కానీ చివరిగా ఆత్మ మరియు మనస్సు వీటితో సంయుక్తమైనటువంటి విషయాల యొక్క భోగము, సుఖమైన దుఃఖమైన వాటిని భుజించేవాడు జీవుడు మాత్రమే అనే విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. అలాగే ఈ రథోత్సవం యొక్క గొప్పదైనటువంటి మరొక సందేశం ఏమిటి అంటే, రథం అనేది కదిలేటువంటి దేవాలయంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే అక్కడ ఉండేటువంటి ఆనందలయానికి శిఖరానికి పోటీ పడుతూ ఇక్కడ ఉండేటువంటి శిఖరోపేతమైనటువంటి రథం కూడా భక్తుల చెంతకు వస్తూ ఉన్నది. పరమాత్మయే లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణమైనటువంటి సన్నిధానం మలయప్ప స్వామి యందు సన్నిహితమై భక్తుల యందు తను వస్తూ ఉన్నాడు. సామాన్యంగా అధికారి దగ్గరికి కావలసిన వారు అర్జీదారు వెళ్లాల్సి వస్తుంది. కానీ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినప్పటికీ కూడా భక్త సులభుడుగా తన భక్తులను కటాక్షించడానికి స్వయంగా పరమాత్మయే తను వస్తూ ఉన్నాడు. అటువంటి గొప్పదైనటువంటి ఇది ఈ రథోత్సవం. అలాగే ఈ రథాన్ని ఇంత గొప్పగా ఎందుకు నిర్మించాలి, ఇంత పెద్దగా ఎత్తుగా ఎందుకు నిర్మించాలంటే, మనిషి యొక్క అహంకారానికి ఆ దర్పానికి మనిషిలో ఉండేటువంటి దుర్గుణాలను వీటిని అధిగమించి ఉండేట్టుగా రథాన్ని నిర్మిస్తారు. ఆ రథాన్ని చూస్తూ ఉంటే ఆ రథం ముందు మనమెంత, మనకు గొప్ప అధికారాలు ఉండవచ్చుగాక, మన యందు అనేక సంపదలు ఉండవచ్చుగాక, ఈ విధంగా సామాన్య వ్యవహార ప్రపంచంలో మన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ముందు మనమందరం కూడా చాలా అల్పులము అనే విషయాన్ని ఈ రథోత్సవం ద్వారా తెలపబడుతూ ఉంటుంది. అటువంటి ఈ రథోత్సవంలో వచ్చేటువంటి స్వామిని రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, మరొక జన్మ అనేది లేదు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనం మోక్షాన్ని పొందగలము అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అటువంటి పరమాత్మ వచ్చే సందర్భంలో పరమాత్మని మనం స్తోత్రం చేయాలి.

0: పరమాత్మని ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం శాస్త్రాలు చక్కగా నిర్వచిస్తూ ఉన్నాయి. అయోగ్య విషయే స్వామిన్ సర్వథా నమనోభవేత్, చాంచల్యం మూలతశ్చింది దురాశాం హరదూరత. పరమాత్మ, అయోగ్యమైనటువంటి విషయాలు నీవు తప్ప మిగతా అన్ని కూడా అయోగ్యమైనటువంటి విషయాలే. వేదాలు, పురాణాలు, స్మృతులు, శాస్త్రాలు, వేదాంతాలు ఇవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. ఏ విషయాల ద్వారా సాక్షాత్తుగా పరమాత్మని మనం కొలవగలమో, పరమాత్మని స్మరించగలమో అవి మాత్రమే యోగ్యమైనటువంటి విషయాలు. మిగతా అన్ని విషయాలు కూడా అయోగ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ, అటువంటి అయోగ్యమైన విషయాల వైపు నా మనసు వెళ్లకుండా చూడు. దీనికి కారణమేమిటో తెలుసా? చాంచల్యము, నీయందు మనస్సు స్థిరంగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అటువంటి చాంచల్యం మూలతశ్చింది, దాన్ని ఏదో తాత్కాలికంగా పరిహరించడం కాదు, మూలత సమూలంగా దాన్ని పెకిలించి వేయమని మనం పరమాత్మని ప్రార్థించాలి. ఈ చాంచల్యం అనేది ఎప్పుడొస్తుందంటే దురాశ వలన. మన యోగ్యత ఎంత ఉన్నది, ఆ యోగ్యతానుసారంగా మనం ఏదైనా ఐహికమైనటువంటి వస్తువులని పారమార్థికం కోసం మనం ప్రార్థిస్తే అది కాస్త యుక్తమవ్వచ్చేమో, కానీ మనకు యోగ్యత లేనటువంటి విషయాలను కూడా మనం ప్రార్థిస్తే దాన్నే దురాశ అని అంటారు. అందుకే పరమాత్మని ప్రార్థిస్తూ దురాశాం హరదూరత, పరమాత్మ ఆ దురాశను నా నుండి పరిహరించబయ్యా స్వామి. దుర్బుద్ధిం చనమే దేహి దుశ్శాస్త్రావర్తనే రతిం హాపయస్వ చ దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. పరమాత్మ, ఎప్పుడు కూడా నాకు దుర్బుద్ధిని ఇవ్వవద్దు, కేవలం నీయందు మాత్రమే నా మనసు లగ్నమై ఉండాలి. నీ శాస్త్ర నీ యొక్క గుణాలను తెలిపేటువంటి వాక్యాల వైపు మాత్రమే నా మనసు పరిగెత్తుతూ ఉండాలి. అటువంటి సద్బుద్ధినివ్వు. అలాగే దుశ్శాస్త్రాలు, చార్వాకాది శాస్త్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా అవైదికమైనటువంటి శాస్త్రాలు. అటువంటి అవైదికమైనటువంటి శాస్త్రాల వైపు నా మనస్సు వెళ్ళకూడదు. ఎన్నెన్నో సంపదలు పొంది ఉన్నప్పటికీ కూడా కొందరు సామాన్యుల వలె ఉంటారు, ఇంకొందరు ఉంటారు అల్పమైనటువంటి సంపదాదులు ఉన్నప్పటికీ కూడా దుర్మానాన్ని, దురభిమానాన్ని పొంది ఉంటారు. ఆ దురభిమానం అనే ఒక దుర్గుణం వస్తే చాలు, మనిషి యొక్క పతనం అనేది ఖచ్చితం. అందుకే పరమాత్మ, దుర్మానం దుర్గుణం మోచయ ప్రభో. అటువంటి దుర్మానాన్ని, దురభిమానాన్ని, నాలో ఉండేటువంటి దుర్గుణాలను కూడా పరిహరించవయ్యా స్వామి. ఈ అన్నిటికీ కూడా కారణమేమిటి అంటే దుస్సంగం. ఎవరైతే దుష్టులుంటారో వారి యొక్క సంఘాన్ని చేస్తే మనం చాలా పతనాన్ని పొందుతాం. అందుకోసమే దుస్సంగం, తర్వాత దుష్క్రియాం, దుష్టమైనటువంటి క్రియలు. దుష్టమైనటువంటి క్రియలు అనగా ఏవైతే సకామ కర్మలుంటాయో వాటినే దుష్టక్రియలు అని అంటారు. లోకంలో రెండు విధమైనటువంటి క్రియలు, సకామక్రియ మరియు నిష్కామక్రియ అని. దాని గురించి శాస్త్రం చెబుతూ, సకామేభ్యో అమిత గుణాః అకామయిస్తు కృతాక్రియాః తస్మాత్ అకామయేవాలం భజేద్ విష్ణుం సనాతనం. సకామకర్మల కన్నా నిష్కామకర్మలకు అధికమైనటువంటి ఫలితం. సకామకర్మలనగా మనకు కావలసినటువంటి ధనధాన్యాదులను కోరడమే సకామము. కేవలం పరమాత్మ, పరమాత్మయందు భక్తి, ఇతర విషయాల వైపు వైరాగ్యము, జ్ఞానము, వీటిని కోరమే నిష్కామము. అలాగే పరమాత్మను మనం నిష్కామంగా భజిస్తే పరమాత్మ మనకు కావలసినటువంటి సకామమైనటువంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం పరమాత్మని నిష్కామకర్మతోనే పరమాత్మని ఆరాధించాలి, భజించాలి, పూజించాలి అనే విషయాలను తెలుపుతూ ఉన్నారు. అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం శ్రీమాన్ మధుసూదన్ రావు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు స్వామి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నట్లుగా స్వామివారికి ఏ విధంగా అయితే మనం సేవ చేస్తామో ఆ విధంగా పరమాత్మ కూడా మన యొక్క భక్తిని బట్టి మన యొక్క సేవను స్వామి స్వీకరిస్తారు. ఇక్కడ స్వామివారు చక్కగా రథాన్ని అధిరోహించి దక్షిణమాడి వీధిలో విహరిస్తూ ఉన్నారు. ఆ రథానికి చక్కగా పుష్పమాలికలన్నీ కూడా అలంకరింపజేసినారు.

స్వామివారి స్వామివారు కూడా విఘ్నీకృతమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆ రథానికి పైన చక్కటి ఒక ధ్వజం కనిపిస్తూ ఉన్నది. జయం కరోతి దేవానాం ధ్వంసమిత్వా స్వరానపి ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ఎవరైనా సరే రాజులు వారి యుద్ధానికి కానీ లేక ప్రయాణం చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు వారి యొక్క రథానికి పైన ఒక పతాకం కనిపిస్తూ ఉంటుంది. ఆ పతాకం దేనికి ఉంటుంది అంటే వారి యొక్క విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి వైకుంఠంలో ఉన్నటువంటి పరమ భక్తాగ్రేసురులంతా కూడా స్వామివారికి ఎప్పుడు కూడా జయాన్ని చేకూర్చాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా మనమంతా కూడా సకల మంగళాలు స్వామివారి యొక్క సొంతమే కదా అని మనమంతా కూడా స్వామిని గురించి స్తుతిస్తూ ఉంటాం. జయం కరోతి దేవానాం, ఇక్కడ స్వామివారి యొక్క రథానికి పైన ఉన్నటువంటి ఆ ధ్వజము సకల దేవతలందరికీ కూడా జయాన్ని చేకూరుస్తుంది. ధ్వంసయిత్వా సురానపి, అంతేకాదు రాక్షస సంహారం అంతా కూడా జరుగుతుంది. రాక్షస సంహారము, అదేవిధంగా రాక్షస భావజాలము, రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారి యొక్క మనసులన్నీ కూడా ఈ యొక్క స్వామి అనుగ్రహం చేత వారంతా కూడా మారుతారు. ధ్వంసనాశ్చ జయాశ్చైవ ధ్వజమిత్యభిధీయతే అన్నారు. ధ్వంసనం చేత జయం చేత దానికి ధ్వజము అన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారు అంటే రెండు కళ్ళు చాలవు, నోటితో కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి కూడా వీలు పడదేమో అన్నట్లుగా ఉంది. వేదాక్షరాన్ని యావంతి పఠితాన్ని ద్విజాదిభి అన్నట్టుగా వేదంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా పరమాత్మ యొక్క వైభవాన్నే కదా కూర్చి చెప్తుంది. అదిగో చూడు, భక్తులంతా కూడా పరమాత్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ తాడును పట్టుకుని వారంతా కూడా లాగుతూ ఉన్నారు. ఆనాడు స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని స్వామి అధిరోహించి అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టి తాను రథసారథిగా ఆయనకు రథాన్ని నడిపి జయాన్ని చేకూర్చినారు. ఇక్కడంతా భక్తులంతా కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని తత్వాన్ని వారు చక్కగా ఉచ్చరిస్తూ ఆ ఓ పరమాత్మ మీ యొక్క అనుగ్రహం చేత మీ యొక్క భాగ్యం చేత మేము ఈ క్షేత్రంలో సకల కళ్యాణ పరిపూర్ణమైనటువంటి నిత్యానందమయుడు వేదస్వరూపుడు సర్వ ప్రపంచ స్వరూపుడుగా అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య మూర్తిగా స్వామివారిని దర్శిస్తూ ఉన్నాము అని వారు చెప్తూ ఉన్నారు. భాగవతులంతా కూడా ఎంతో పుణ్యం ఉంటేనే పరమాత్మ చెంతకంతా కూడా చేరుతూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజన వన చైత్రంబులు విష్ణుదేవ చారిత్రంబులు అని చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవం ఎంతో విచిత్రంగా ఉంటుంది. తాడు పట్టుకుని వారు చక్కగా లాగుతూ ఉన్నారు. గోవింద గోవింద గోవింద అని ఆ స్మరణ తప్ప మరొక ఆలోచన అనేటువంటిది లేకుండా భక్తులు భక్తి పారవశ్యంతో ఆ రథాన్ని లాగుతూ ఉన్నారు. ఆనాడు గోపికలు కూడా ఆ కృష్ణ పరమాత్మ చెంత ఉంటూ వారు ఈ విధంగా అన్నారంట. గోవింద అనుచరా సర్వే గోవింద ఆసక్త చేత సహా గోవింద మనుగాయంత అని వారు ఎప్పుడూ కూడా ఆ గోవింద గోవింద నామం తప్ప మరొక నామస్మరణం వారి జీవితంలో ఎప్పుడూ చేయరా. వారంతా కూడా పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందున్నారు. ఇలా చూడండి, ఆ రథము దక్షిణమాడ వీధిలో విహరిస్తూ ఉంటే స్వామి శ్రీభూమిభ్యాం సుఖాసీనం అని ఉభయ దేవేరులతో స్వామి దివ్యమైనటువంటి ఆ పుష్పమాలికలో ధరించి రథములో కూర్చొని వస్తూ ఉంటే ఆ పరమాత్మను భక్తులు ఒకవైపున తాడుతూ లాగుతూ ఇలా తల పైకెత్తి అలా చూస్తూ ఉంటే స్వామి ఆకాశ మార్గంలో వస్తున్నారా అనేటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. స్వామి భూమిపైన కాదు, ఆకాశ మార్గంలో హర్మ్యస్థలాల్లో మేఘాల మధ్య స్వామి విహరిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ రథచక్రాలు కూడా స్వామినే ఘోషిస్తూ ఉన్నాయి. అవి కూడా గోవింద గోవింద అనేటువంటి శబ్దమే వినిపిస్తూ ఉన్నది. ఒకవైపున అధికారి గణమంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా స్వామివారి యొక్క ఆ తాడు పట్టుకుని లాగుతూ ఉన్నారు. ముందు వైపున ఆ ఏనుగులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తూ అలా వెళుతూ ఉన్నాయి. ఎప్పుడో కొన్ని యుగాల కాలంలో స్వామి చేసినటువంటి సేవకు గజేంద్ర మోక్షం చేసినందుకు ఈనాటికి కూడా కృతజ్ఞతగా స్వామివారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నాయి. ఒకరా ఇద్దర తండోపతండాలుగా పరమాత్మ యొక్క ఈ క్షేత్రంలో రథోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. స్వామి నీలమే

0: భాగ్యశ్యాముడై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరోవైపున స్వామి యొక్క ఆనందమయమైనటువంటి ఈ రథోత్సవాన్ని భక్తులు ఎంతో చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని చూసినంత మాత్రమే వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాదు శ్రవణం స్వామి యొక్క వైభవాన్ని విన్నా కూడా మనకు మోక్షం లభిస్తుంది. అందుకే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం లేకపోయినా స్మరించినా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం మనము సర్వస్వము ఆ స్వామే కదా అనేటువంటి భావనతో ఉన్నా కూడా ఆ స్వామి మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటారంట. అలాంటి ఈ రథోత్సవాన్ని గురించి వింటూ ఉంటే చూస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. ఈ స్వామే కదా ఆనాడు అర్జునుడికి రథ సారథి అయి రథంలో ఆయన కూర్చొని రథాన్ని నడుపుతూ అర్జునుని తనకంటే ఇత్తు ప్రదేశంలో కూర్చోబెట్టి సింహాసనంలో కూర్చోబెట్టి అర్జునుని యొక్క రెండు పాదాలు తన యొక్క భుజస్కంధాలపైన వేయించుకొని వారికి యుద్ధంలో ఆ రథాన్ని తోలిపెట్టి విజయాన్ని చేకూర్చినటువంటి పరమాత్మ ఈ స్వామే కదా. అందుకే పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు, స్వామి కూడా రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా పరమాత్మ కూడా ఏ రూపంలో ఉంటారు అంటే ధర్మస్వరూపంలోనే ఉంటారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ స్వామి ఉంటారు. ఆనాడు పాండవులు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి స్వామే ధర్మదేవతే, ధర్మమే ఆ కృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి వారికి రథాన్ని తోలి వారికి విజయాన్ని చేకూర్చున్నారు. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చెప్తూ ఉంటారు, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. ఆ ధర్మం ఏందిరా అంటే పరమాత్మ. పరమాత్మను ఎవరైతే ఎప్పుడు సేవిస్తూ ఉంటారో, భగవంతుడు చెప్పినటువంటి ఆ గీతా మార్గాన్ని ఎవరైతే ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉంటారో వారిని స్వామి రక్షిస్తూ ఉంటాడంట. పాండవులను కాపాడిన విధంగా సకల భక్తుడిని స్వామి శ్రీవారు ఉభయ దేవేరులతో, ఆనాడు కృష్ణుడు ఒక్కడే వాళ్ళని కాపాడినాడు, ఇక్కడ అలా కాదు, ఉభయ దేవేరులతో స్వామి ఉంటారు. ఒకవేళ స్వామి కాస్త లేటుగా చేసినా అమ్మవార్లు ఒప్పుకోరు. శ్రీదేవి అమ్మవారు ఉన్నది, ఆవిడ శృణోతి శ్రావయీతి శ్రీహి అన్నారు. భక్తుల యొక్క మనోభావాలను కష్టాలను దుఃఖాలను వారి యొక్క కోరికలను మొదటిసారిగా ఆవిడ విని ఆ స్వామికి వినిపిస్తుందంట. చేస్తావా చెయ్యవా అని చెప్పి స్వామిని గట్టిగా అడుగుతుందంట. అమ్మవారు చెప్తే స్వామి చేయకుండా ఉంటారా? వెంటనే స్వామివారు ఆ భక్తుల్ని రక్షిస్తారు. కాబట్టి ఆనాడు ఒక కృష్ణుడే రథాన్ని తోలి భక్తులను ఆ పాండవులను రక్షించిన వాడు. ఈనాడు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడిగా స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. కృతేతు నారసింహోయం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక అని అన్నారు. అందుకే ఈ స్వామి ఆనాడు నరసింహస్వామిగా, తరువాత యుగంలో శ్రీరామచంద్రుడిగా, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి స్వామి ఈనాడు వెంకటేశ్వరుడిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఈ వెంకటేశ్వర అంటే వేం సర్వ పాపాన్ని వేం ప్రాహు తటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. భక్తులుగా మనము తెలిసి తెలియకుండా జ్ఞానం చేత అజ్ఞానం చేత చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయంట స్వామిని దర్శిస్తే. మరి స్వామి దర్శనం లభించినప్పుడు ఎలా అంటే మనం చేసిన పాపాలన్నీ కూడా స్మరణ మాత్రమే పోతాయి, స్వామిని స్మరించినా కూడా సర్వ దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా స్వామిని కీర్తించినా కూడా సకల పాపాలన్నీ తొలగిపోతాయని మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు సమస్త వేద వాంగ్మయమంతా కూడా పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా చెబుతూ ఉన్నది. అందుకే స్వామివారు కూడా ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మత్పాదౌ శరణం వ్రజేతి శరణం సంసార సింధుస్తత జానుం సంస్పృశతీతి జానమి పాణిభ్యాం స్వయం దర్శయన్ను శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా అతిష్ట దయాసాగర సశ్రేయాంశి చతుర్భుజ కలయితాం శ్రీ శ్రీనివాస ప్రభువు ఉన్నారు. స్వామి చక్కగా తమ యొక్క హస్తాన్ని ఇలా పాదాలను సేవించండి నేను రక్షిస్తాను అని స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క రథోత్సవ విశేషాన్ని రాఘవేంద్ర స్వామి ద్వారా మనం వింటాం.
1: ఓం నమో వెంకటేశాయ. రథోత్సవాన్ని మనం నిర్వహించే సందర్భంలో అనేక స్మృతులు ఆగమాలు కూడా ఆ రథోత్సవాన్ని గురించి దాని వైశిష్ట్యాన్ని చక్కగా చెప్పారు. అందులో భాగంగా స్మృతి రత్నాకరము అనే ఒక గ్రంథంలో ఈ విధంగా చెప్పారు,

అర్థం ఎలా ఉండాలి అంటే, మల్లికాభి పతాకాభి పుష్పమాలాద్యలంకృతం ఇక్షుభి కదలీభిశ్చ దర్పణై పూర్ణకుంభకై. రథంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా మంగళ ద్రవ్యమే, కానీ వ్యవహారంలో వాడవలసినటువంటి మంగళ ద్రవ్యాలు ఏవి అనే విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. మల్లికలు అనగా పూలు, గొప్ప గొప్ప పతాకాలు, పుష్పమాలలు, అలాగే చెరుకుగడలు, అలాగే అరటి పిలకలు, దర్పణములు, పూర్ణకుంభములు, తోరణైశ్చ వితానైశ్చ ఛత్రై సమ్యగలంకృతం చందనాగర కస్తూభి కస్తూరి రసై సిక్తం సమంతత. అక్కడక్కడ మామిడి తోరణాలు ఉండాలి, అన్ని చోట్ల కూడా చామరలు వీజనలు ఉండాలి, ఛత్రం ఉండాలి, అలాగే చందనము, అగూరి, అగరు మరియు కస్తూరి వీటి రసాన్ని అక్కడక్కడ మనం సేచనం చేసి ఉండాలి. ఘంటాభి కింకిణీభిశ్చ ధ్వజైశ్చ పరిభూషితం ఫలైర్నానా విధైశ్చైవ ముక్తామాలాభిరేవచ. రథం కదులుతూ ఉంటే మనోహరమైనటువంటి ఘంటానాదం మనకు వినబడుతూ ఉండాలి. గెజ్జలు ఏ విధంగా అయితే ఒక సుమంగళి స్త్రీ తను నడిచేటప్పుడు తన యొక్క గెజ్జల నాదంతో మనం ఏ విధంగా అయితే ఆనందం చేకూరుతుందో, రథం కూడా అలా జరిగేటప్పుడు ఎంతో మనోహరమైనటువంటి ధ్వనులు వస్తూ ఉండాలి. అటువంటి పదార్థాలను ఈ రథానికి అమర్చి ఉండాలి. ధ్వజాలు ఉండాలి, నానావిధమైనటువంటి ఫలాలు వాటి యొక్క హారాలతో అక్కడ మనం పరమాత్మని అలంకరించి ఉండాలి. అలాగే ముక్తమాలలు అనగా ముత్యపు మాలలతో మనం రథాన్ని అలంకరించి ఉండాలి. ధూపైర్ గుగ్గుల సంభూతై ధూపితం చ సమంతత బీజాంకురై స్వర్ణదామ చిత్రవత్రైశ్చ చామరై. గుగ్గులాది ధూపములు వాటితో ధూపితం, అక్కడ మనం ధూపాన్ని వేసి ఉండాలి. ధూపం వేయడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎందరో ప్రజలుంటారు, వారు అంతమంది అక్కడ తిరిగే సందర్భంలో వారి మాటలు ఇత్యాదులచే వాతావరణం కాస్త కలుషితమవుతుంది. గోవిందనామస్మరణతో అన్ని కలుషాలు కూడా పరిహరింపబడతాయి. కానీ ధూపం వేయడం వలన కూడా ఆ ధూపంతో వచ్చేటువంటి పొగ వలన అన్ని కాలుష్యాలు, సూక్ష్మక్రిముల యొక్క బాధ అనేది ఉండదు. బీజాంకురై ఒక చక్కటి మట్టి పాత్రను తీసుకుని దానికి చిన్న చిన్న రంధ్రాలు వేసి అందులో అంకురాలు వేసిన తర్వాత ఆ అంకురాలు మాత్రమే బయట కనబడే విధంగా అంకుర పాత్రలు మనం చేసి దానితో ఈ రథాన్ని అలంకరించాలి. హిమాంశు కర్ణికాభిశ్చ సమంతా చక్ర రంజితం ఏవం చిత్రతరం కృత్వా రథమారోపయత్త. ఇటువంటి గొప్పదైనటువంటి రథం, సమస్త దేవతల యొక్క అధిష్టానభూతమైనటువంటి రథాన్ని మనం చక్కగా నిర్వహించి ఆ రథం పైన పరమాత్మని మనం కూర్చోబెట్టాలి. పరమాత్మ అందులో ఆసీనుడు అయిన తర్వాత అర్చిత్వా ప్రార్థయేద్దేవం రథస్యారోహణం ప్రతి రథం ప్రదక్షిణీకృత్య నానా వాద్య సమన్వితం. పరమాత్మను అర్చన చేసిన తర్వాత పరమాత్మ తను ఇంకా రథాన్ని అధిరోహించలేదు. అప్పుడు మనం రథాన్ని అధిరోహించబోయా స్వామి, భక్తులను కటాక్షించమని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ రథానికి ప్రదక్షిణాకారంగా వచ్చి నానా వాద్యములు, అలాగే వేద ఘోషములు ఇత్యాది ఏవైతే మంగళప్రదమైనటువంటి మాటలుంటాయో అటువంటి మంగళప్రదమైనటువంటి మంగళ ఘోషములతో పరమాత్మని రథం పైన కూర్చోబెట్టాలి. అది కూడా రథం జరిగే సమయం ఎప్పుడంటే అది చరలగ్నంలో అది రథాన్ని మనం రథోత్సవాన్ని నిర్వహించాలని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. వేదఘోష సమాయుక్తం రథమారూపయద్ధరిం. వేదఘోషములు చేస్తూ పరమాత్మని మనం రథం పైన కూర్చోబెట్టాలి. రథాన్ని ఎప్పుడైతే పరమాత్మ తను అధిరోహిస్తూ ఉంటాడో అనేక వాద్యఘోషములు, అనేక వేదఘోషములు అన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉండాలి. పరమాత్మ మధ్యలో ఉండాలి, అటువైపు ఇటువైపు వేదఘోషములు, వాద్యఘోషములు అవన్నీ మోగుతూ ఉండాలి. ఆ రథం వచ్చేటప్పుడు మనం రథం వెనుక మనం ఏదైనా సేవ చేస్తూ వెళితే దాని యొక్క భాగ్యాన్ని కూడా చెబుతారు. ఏ దేవ మనుగచ్చంతి తద్గతే నాంతరాత్మన పదే పదే అశ్వమేధస్య ప్రాప్నువంతి ఫలం నరాహ. పరమాత్మ రథం పైన వెళ్ళే సందర్భంలో పరమాత్మ అనుసరిస్తూ, లేకపోతే పరమాత్మని సేవిస్తూ ఎవరైతే వెళుతూ ఉంటారో వారు వేసేటువంటి ఒక్క అడుగు కూడా అశ్వమేధయాగం యొక్క సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఒక అశ్వమేధయాగాన్ని మనం చేయాలంటే దాదాపుగా 5

0: సంవత్సరాల తరబడి లక్ష మంది పనిచేస్తే ఒక అశ్వమేధ యాగాన్ని మనం నిర్వహించగలం. కానీ పరమాత్మ యొక్క రథోత్సవంలో మనం ఒక్క అడుగు వేస్తే చాలు, ఒక్క అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం. ఆకాశవాణి శ్రోతలారా, మీరు కూడా వినండి, పదే పదే అశ్వమేధస్య ఫలం అని చెప్పిన విధంగా మనం కూడా పదే పదే అనగా, ఆ పరమాత్మ యొక్క రథోత్సవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, రథోత్సవ వైభవం యొక్క ఒక్కొక్క పదాన్ని విన్నా కూడా, విన్నటువంటి వారు ఒక్కొక్క పదానికి కూడా అశ్వమేధ యాగం యొక్క ఫలితాన్ని పొందవచ్చు అని పరమాత్మ గురించి చెబుతూ, రథస్థం చక్రడం దృష్ట్వా పునర్జన్మన విద్యతే, అటువంటి రథాన్ని అధిరోహించినటువంటి పరమాత్మని చూసిన వారికి పునర్జన్మ అనేది మాత్రమే లేదు, కానీ మరొక అత్యంత ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెబుతారు. ఎప్పుడైతే పరమాత్మ రథాన్ని అధిరోహిస్తూ ఉంటాడో, రథం పైన వెళ్ళేటువంటి పరమాత్మని మనం పోయి చూడాలి, అనగా పైకి, అలాగా కింది నుంచి పైకి వెళ్ళేటువంటి పరమాత్మను దర్శించాలి. కానీ రథం నుండి కిందికి ఎదిగేటువంటి పరమాత్మని మాత్రం శ్రేయస్కాములు, ఎవరైతే వృద్ధిని పొందుతూ ఉంటారో, యువకులుంటారో, బాలకులుంటారో, వారు మాత్రం ఖచ్చితంగా చూడకూడదు. అందుకోసమే రథం నుండి పైకి దిగే సందర్భంలో అనేక తెరలను వేసి పరమాత్మని కిందికి దింపుతూ ఉంటారు. అటువంటి గొప్పదైనటువంటి రథోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే పరమాత్మని ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసే సందర్భంలో కూడా పరమాత్మ దుష్ప్రతిగ్రహ దుస్పర్శే కరోమా చోదయ ధ్రువం అగమ్యగమనే గుహ్యం ఘ్రాణమా ఘ్రాణనే సతాం. పరమాత్మ, నేనేదైనా ప్రతిగ్రహం చేస్తే, దానాదులను స్వీకరిస్తే, నేనేదైనా దుస్పర్శ చేస్తే, వాటిని మాత్రం నేను నా చేత నీవు చేయించవద్దయ్యా పరమాత్మ. ఎప్పుడు కూడా ధ్రువం, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చెప్పిన విధంగా మనం ఎప్పుడు కూడా మంగళమైనటువంటి వస్తువులపైనే మనం ఉండాలి. ఇప్పుడే రథము దక్షిణ మాడ వీధి నుండి పశ్చిమ మాడ వీధి వైపు అది రథం పరిగెడుతూ ఉన్నది. రథం యొక్క గమనాన్ని చూస్తూ ఉంటే ఆహా, ఎంత అద్భుతము, ఎంత మనోహరము, ఎంత దివ్యము. సామాన్య ప్రజలెవరూ కూడా ఈ సేవని చేయలేరు. సాక్షాత్తుగా దేవాదిదేవతలు వారు వచ్చి వారు ఈ సేవని చేస్తే గాని ఇంత దివ్యమైనటువంటి రథోత్సవాన్ని మనం నిర్వహించలేము అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అటువంటి రథం ఇప్పుడు వసంత మంటపం నుండి, అలా స్వామి పశ్చిమ మాడ వీధి నుండి తను బయలుదేరుతూ ఉన్నారు. అటువంటి పరమాత్మని మనం ప్రార్థిస్తూ, ననియోజిక చక్షుంషి పరదారాది దర్శనే, స్వామి ఎప్పుడూ కూడా నా ఇంద్రియాలు ఎప్పుడు కూడా, చక్షురాది ఇంద్రియాలు నా ఎప్పుడు కూడా నీ వైపు మాత్రమే ఉండాలి స్వామి. అవి చెడు అయినటువంటి వస్తువుల వైపు వాటి ద్వారా ఆకర్షితమై వాటి వెంట వెళ్ళకూడదు అని ప్రార్థించాలి. అపకర్షతు జిహ్వాం మే లోకవార్తా దురన్నత దుర్వార్తా దుష్ట శబ్దేభ్య నివర్తయ హరే శృతి. స్వామి, నా జిహ్వేంద్రియం ఉన్నది, నా నాలిక ఉన్నది, ఎప్పుడు కూడా నిన్నే స్తోత్రం చేయాలి. అలాగే నా చెవులున్నాయి, అవి ఎప్పుడు కూడా నీ స్తోత్రాన్ని మాత్రమే వినాలి, వేరే ఏది కూడా వినకూడదు అనే విషయాన్ని మనం పరమాత్మను ప్రార్థించాలి. ఇటువంటి అనేక విషయాలను మనం గురుగారి ద్వారా తెలుసుకుందాం.
1: ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆనంద నిలయానికి నాలుగు వైపులా నాలుగు మాడవీధులు ఉన్నవి. ఈ మాడవీధులు ఏమిటి అంటే నాలుగు వేదాలకు స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నాయి. తూర్పున ఋగ్వేదము, దక్షిణం వైపున ఉన్నటువంటి మాడవీధి యజుర్వేదము, పడమట వైపు ఉన్నటువంటిది సామవేదము, ఉత్తరం వైపున ఉన్నటువంటి మాడవీధికి అతరణ వేదంగా మనకు చెప్తూ ఉన్నాయి. స్వామి వేదాంత వీధులందు విహరించువాడు కాబట్టి స్వామికి వేదములే స్వామి యొక్క స్వరూపం కాబట్టి స్వామి వేదవేద్యుడు. అందుకే అనమాచార్యులు వారు కూడా చెప్తూ ఉంటారు చక్కగా స్వామివారి వైభవాన్ని గురించి, వేదము దేవతలే వారంతా కూడా వేదములే శిలలై వెలసిని తీయకుండా ఆ వేదములన్నీ కూడా ఒక రూపంగా ఉన్నాయి అంటే అది తిరుమల కొండగా మనం భావించవచ్చు. ఇప్పుడే స్వామి ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని పూర్తి చేసుకుని సామవేదం అని పిలువబడేటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. మత్పాదో శరణం వ్రజేది శరణం సంసార సింధుస్తథ, నన్ను ఆశ్రయించండి, మీకు సముద్రము లాంటి సంసారము చిన్న కాలువలాగా అవుతుంది అని స్వామి చెప్తున్నారు. జానం సంస్పృశతీతి జానమపి పాణిభ్యాం స్వయం దర్శయన్,

0: సర్వము నేనే, నన్ను సేవించండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అని ఆనాడు అర్జునుడికి స్వామి ఉపదేశించినట్టుగా ఈ కలియుగంలో ఉన్నటువంటి కలుషిత చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం రక్షణార్థం రమాకాంతో రమతే ప్రాకృతో యథ, కలియుగంలో కలుషితమైనటువంటి మానవులందరినీ కూడా స్వామి ఉద్ధరించి వారందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామివారు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి విచ్చేసినారు. వైకుంఠేత్ పరోలేకే పరేలోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విశ్వరచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహా అని వైకుంఠ కలియుగంలో ఏ విధంగా భక్తులంతా కూడా ఉన్నారో అదేవిధంగా వైకుంఠంలో కూడా 33 కోట్ల మంది దేవతలు ప్రతిక్షణము స్వామిని సేవిస్తూ ఉంటారంట. అలాంటి పరమాత్మ ఆ వైకుంఠం విడిచి భూలోకానికి ఎందుకు విచ్చేశారు అంటే భక్తులపైన ఉన్నటువంటి ఆ వాత్సల్యం చేత మనందరిపై మనల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చేశారు. ఈ యొక్క స్వామివారి యొక్క రథ ఉత్సవ వైభవాన్ని ఆకాశవాణి ప్రసార మాధ్యమం ద్వారా భక్తులందరికీ కూడా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదన శర్మ, శ్రీ పి రాఘవేంద్ర. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జె విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అల్లరి పిల్లలు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. సాగర సంగమం చిత్రం కోసం ఎస్పీ శైలజ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరు గీతం, స్వరకల్పన ఇళయరాజా.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: to Nina Arakal.
1: Thank you, Saira. The Hindu headlines, India-New Zealand FTA to come into effect on October 20. Hindustan Times headlines, Delhi court revives complaint against Sonia in voter list case, while the Pioneer says Sonia voter roll row probe revived. The Indian Express informs IIT Mumbai removes professor named in student suicide from Dean post, while Hindustan Times says IIT Bombay suspends Dean as student stir rages. The Times of India notes grounds in writing a must during arrest even in UAPA, says Supreme Court. The newspaper also writes swept away elephant calf saved by fishermen, adding that the newborn elephant calf had nothing left above water but its trunk. And finally, the Pioneer says, keep faith, drop cruelty. Delhi urges temples to swap live jumbos for mechanical ones. And with that, it's back to you, Saira.
0: Thanks, Nina. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu to present 72nd National Film Awards at Ekta Nagar in Kevadia this evening. Union Home Minister Amit Shah to inaugurate National Conference of Anti-Narcotics Task Force heads in New Delhi today. External Affairs Minister S. Jaishankar holds talks with his counterparts from France, Ecuador, Slovakia and Switzerland on sidelines of UN General Assembly in New York. Britain agrees to provide limited military support to Saudi Arabia to counter attacks from Iran-backed Houthis. And in women's cricket, India to take on Sri Lanka in gold medal clash at Asian Games in Japan this morning. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమరనారాయణ.
4: జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, స్వర్ణభారత్ ట్రస్ట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అందరూ మద్దతు ఇవ్వాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నెల్లూరులో జరిగిన ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సేవ, సంక్షేమం, ప్రజా భాగస్వామ్యం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలోకి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, డిఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెల్లూరులో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ వల్ల రోగులకు మరిన్ని సదుపాయాలు లభిస్తాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు అన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విజయవాడ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ భవనం దోహదపడుతుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో పరిశుభ్ర విప్లవానికి నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జెండా వీధిలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీని ప్రారంభించి రోడ్డును శుభ్రం చేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణభారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వెంకటాచలంలో జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఆశయమైన గ్రామీణ భారత్ వికాస్ కలను స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా వెంకయ్యనాయుడు సాకారం చేస్తున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో అనాథలు, కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి పిల్లల కోసం అటల్ వికాస్ కేంద్రాలను ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత దివ్యమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద పథకం ద్వారా కూడా ఈ ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హడ్కో సంస్థ ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని జొన్నలగడ్డ వారి వీధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి ఉచితంగా భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఇస్తామన్నారు. 2000 రూపాయలలోపు పన్ను చెల్లించే వారికి 50% రాయితీ ఇస్తామని వెల్లడించారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించేందుకు వీలవుతుందని కేంద్ర అటవీ పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ సి కనకరాజ్ అన్నారు. స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ సముద్ర సాంకేతిక పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం కనకరాజ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఎంతో కీలకమైన తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సముద్రంలోని కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ అమరనారాయణ, నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టిడి కోడ్ 0859.
1: టీకు గారు 100 గ్రాముల లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: హలో, హలో, హలో, నమస్తే అండి. సాల్మన్ గారా?
5: సాల్మన్ మేడం.
0: ఓకే సాల్మన్ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: మనసారా ఉంది మేడం.
0: మనసారా చూసారా? మనసారా అందులో ఏ పాట అండి? పర్వాలేదు పాట కావాలా? ఓకే, వచ్చేస్తుంది సల్మాన్ గారు, విందామా? మరి ఓకే అండి, పాట వచ్చేస్తుంది మరి. థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: శ్రీనివాస్ గారండి?
1: అవునండి
0: హైదరాబాద్.
1: అవునండి అవునా మాది ఆంధ్ర అండి. హైదరాబాద్ వచ్చి మాట్లాడండి.
0: అవునా?
1: అవునండి.
0: హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు?
1: లేదండి, అక్కడికే వస్తాండి ఎప్పుడైనా. ఏదో ఒక నాలుగు పాటు ఇక్కడ ఉంటామండి.
0: ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, వాళ్ళే పాట వినాలనుకుంటున్నారు.
1: జై చిరంజీవి చిత్రంలోనండి.
0: జై చిరంజీవ.
1: అవునండి.
0: అందులో
1: జై జై గణేష్ ఆ పాట కావాలండి.
0: జై జై గణేష. ఓకే అండి, గణేషుని పాట కావాలనుకున్నారు, వినాలనుకున్నారు ఇవాళ.
1: అవునండి.
0: ఓకే, వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలు.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
4: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
3: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
4: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
3: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
5: హలో.
6: హలో, నమస్తే మేడం.
5: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: ఎస్ కొత్త బల్లని సేవలు కోటేశ్వరరావు మేడం.
5: ఓకే, చెప్పండి కోటేశ్వరరావు గారు. ఏ పాట?
6: బాగున్నారు మేడం.
5: బాగున్నామండి, చెప్పండి.
6: అన్నయ్య సినిమాలో మనసా వాచ మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాజస్థాన్ పాట మేడం.
5: ఆ పాట అన్నయ్యలో కాదండి, అన్నయ్యలో మంచి పాట వినిపిస్తాం, హిమసి మల్లో అనే పాట ఉంది.
6: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
5: ఓకే,
6: శ్రోతలందరి కోసం.
5: ఓకే అండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: హలో
2: హలో
1: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే, నేను సావన్ గారు, గంగాధర్ కుండలవాడి నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
1: ఓకే గంగాధర్ గారు, చెప్పండి. వాళ్ళ ఏ పాట
2: వినాలి? మేడం
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
2: బాగున్నా మేడం, బాగున్నాం.
1: ఓకే చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: 20వ శతాబ్దం.
1: 20వ శతాబ్దం.
2: అవును మేడం.
1: అందులో ఏ పాట అండి?
2: నా ప్రేమ.
1: అందులో పాటలు లేవండి, సారీ. ఇంకోటి చెప్తారా?
2: ఏం మేడం,
1: అది కనిపించట్లేదు, ఇంకోటి చెప్తారా? ఆ చిత్రం లేదు.
2: ఆఖరి పోరాటం ఉందా మేడం?
1: ఆఖరి పోరాటం లే పాట.
2: అందమా అదు పాట ఉంది,
1: తెల్ల చీరక అనే పాట ఉంది, స్వాతి చినుకు అనే పాట ఉందండి.
2: స్వాతి చినుకు ఏ మేడం?
1: ఓకే పాట.
2: మిత్రుడు కూచన్ శ్రీహరి, అజీజ్ భాయ్, నర్సాపూర్ నుంచి పర్వీన్, పోలోరయ్య, మళ్ళా రవీంద్రబాబు గారు, అనుశ్రీ, తుకారాం జాదవ్ గారు, చిల్క నారాయణ, వీళ్ళందరి కోసం మేడం.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట. థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
0: నా పేరు బాబు మేడం, డ్రైవర్ బాబు. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నామండి. బాబు గారే అనుకున్నాను.
0: గొంతు
1: ఓకే,
0: రాజింది మేడం.
1: కొంచెం డిఫరెంట్గా ఉంది మీ వాయిస్. ఓకే బాబు గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడము మేజర్ చంద్రకాంత్.
1: మేజర్ చంద్రకాంత.
0: నీ కావాల్సింది నా దగ్గర, లేకుంటే ఉలికి పడి అల్లని మొగుడైన పరలు. మేడం మా కోడలు గీత, సోని, మాధవ్, సుబ్బులు, లొమ్ము, సమిక, తర్వాత పోలయ్య, చిన్నప్ప, సాలమన్.
1: ఓకే
0: సాలమన్
1: అండి.
0: మా మామయ్య మేడం.
1: అవునా? ఓకే, ఇప్పుడు నీకు కావాల్సిన పాట వినిపించమంటారా?
0: ఇంటి మేడం ఈ
1: ఓకే
0: రెండు సైడ్.
1: ఓకే, వచ్చేస్తుందండి పాట. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.
2: హలో హలో,
3: నేను
2: ఓబయ్ గారు, చెప్పండి ఏ పాట వినాలనుకుంటున్నారు?
3: నాకు ఇలా ఒక పాట కావాలమ్మా.
2: సినిమా పేరేంటండి?
3: సినిమా పేరు నేరం నాది కాదు.
2: నేరం నాది కాదు ఆకలిదా? ఓకే. అందులో
3: దాంట్లో పాటలు మా హైదరాబాద్ బుల్ బుల్ ఒకటి మంచి పాట అమ్మా.
2: హైదరాబాద్ బుల్ బుల్ పాట వచ్చే.
3: ఓకే
2: ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
0: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పొందుల మండలం పోలవరం మేడం.
1: ఓకే, ఈశ్వర్ యాదవ్ గారు చెప్పండి. ఏ పాట
0: బాగున్నారు
1: వినాలనుకుంటున్నారు?
0: మేడం?
1: బాగున్నామండి. ఏ పాట
0: భాగ్యచక్రం,
1: వినాలనుకుంటున్నారు?
0: భాగ్యచక్రం,
1: భాగ్యచక్రం నుంచి కావాలా? అందులో ఏ పాట అండి?
0: భాగ్యచక్రం సినిమా.
1: అందులో నుంచి ఏ పాట అండి?
0: వాన కాదు వాన కాదు వరదరాజా, వాన కాదు వాన కాదు
1: ఓకే ఓకే
0: వరదరాజా అని పాట.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట, విందామా మరి.
0: మాకు వర్షం పడుతుంది మేడం దగ్గర,
1: ఓకే, అందుకని ఆ పాట కోరారా?
0: అందుకే రావాలని కొంటున్నాం.
1: బాగా పడుతుందా వర్షం కడపలో?
0: ఇప్పుడు 3 రోజులు అవుతుంది స్థిరంగా పడుతుంది,
1: అవునా, కంటిన్యూ 3 రోజుల నుంచి పడుతుందా?
0: పడుతుంది, ఇంకా రావాలని కోరుకుంటున్నాం.
1: ఓకే, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి.
0: ఇంత ఇంతవరకు పడలేదు కదా, ఇప్పుడు పడాలని
1: అవును,
0: కోరుకుంటున్నాం.
1: ఇప్పుడన్నా పడాలి పంటలు. మరి రైతు పంటలు పండించాలని, మంచి పంటలు పండాలి రైతులకి. విందాం మరి పాట.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్
1: అదే
0: అండి.
1: మేడం,
0: ఎవరు
1: కడప నుంచి
0: మాట్లాడుతున్నారు?
1: రమాదేవి మేడం.
0: రమాదేవి కడప నుంచి అండి.
1: అవును మేడం.
0: ఓకే రమాదేవి గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు జాకీ సినిమాలో మేడం.
0: జాకీ.
1: అవును మేడం.
0: జాకీలు ఏ పాట అండి?
1: కర్రీ వరద పిలుపు వినలేదా?
0: ఓ, వెరైటీ పాట కొడుతున్నారు. మంచి, చాలా మంచి సూపర్ హిట్ సాంగ్. శోభన్ బాబు
1: సాంగ్
0: గారిది
1: ఇష్టం
0: కదా
1: మేడం, మ్యూజిక్
0: జాకీ?
1: బాగుంది. అవును మేడం.
0: ఓకే, మంచి మ్యూజిక్ అండి. రమాదేవి గారు అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా?
1: వింటుంటాను మేడం.
0: ఓకే, ఇష్టమైన పాట ఇది మీకు?
1: అవును మేడం.
0: ఓకే, విందామండి పాట మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: హలో హలో హలో
3: హలో నమస్తే మేడం.
2: హలో నమస్తే అండి మంజుల గారు.
3: అవును మేడం, బాగున్నారా మేడం?
2: బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం. ఇవాళ అన్ని బాలహరిలో మంచి పాటలు ఇచ్చిండ్రు మేడం, బాగున్నాయి.
2: ఓకే, థ్యాంక్ యూ అండి.
3: మేడం నాకు దొంగ పెళ్లి సినిమా మేడం, శోభన్ బాబు గారిది.
2: వేసిన పాటలు విని మీకు మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళిపోయారు.
3: అవును మేడం, చాలా బాగున్నాయి. అసలు మీరు వేసిన పాటలు ఎంత బాగున్నాయో
2: అందుకనే మళ్ళీ దొంగ పెళ్లి పాట కోరుతుంటే అర్థమైపోయింది.
3: అవును మేడం.
2: దొంగ పెళ్లిలో ఏ పాటలు కావాలండి, ఏ పాట కావాలి?
3: మనసెవరో అడిగారు మేడం.
2: మనసెవరో అడిగారు ఎన్నేళ్ల కోటుంది దీనిలో? ఓకే, మనసెవరో అడిగారు సూపర్ హిట్ సాంగ్ కదా?
3: అవును మేడం, బాగుంటుంది,
2: చాలా బాగుంటుంది మెలోడీ సాంగ్. మంజుల గారు ఇవాళ భావలహరి విని ఇన్స్పైర్ అయ్యి ఈ పాట కోరారు.
3: అవును మేడం, రోజుల తర్వాత గుర్తొచ్చింది ఆ పాట. అవునవును, వేసిన పాటలు విని.
2: అవునా, ఆలోచించి ఇది కోరారు. అర్థమైంది, మీరు మీరు ఆ దొంగ పెళ్ళి అనగానే అర్థమైపోయింది మీరు భావలహరి విన్నారు. ఓకే మంజుల గారు, థ్యాంక్ యూ. విందాం మరి మంచి పాట.
3: సరే,
2: థ్యాంక్ యూ.

0: పచ్చని ప్రకృతి, పసిపాప బోసి నవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే,
0: ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: వెంకటలక్ష్మి మాట్లాడుతున్నాను.
0: ఓకే, ఎక్కడి నుంచి అండి?

0: కొత్తపల్లె.
1: ఓకే, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
0: అడవి రాముల నుంచి ఓ జగన్ పై నీకంటూ నేనయ్యా.
1: అడవి రాముడా?
0: రామారావు.
1: ఓ, అందులో ఉందా ఆ పాట? అడవి రాముడు
0: జగన పై నీకంటూ నేను నీ చవితి ఎప్పుడు చెప్పవు.
1: ఓ బుజ్జ గణపయ్య అందులో కాదమ్మా,
0: అందులోనే మేడం
1: కృషి ఉంటుంది, కృషి ఉంటే ఉంది కోకిలమ్మ పెళ్ళికి.
0: కదా
1: అవును, కానీ మన దగ్గర కృషి, కోకిలమ్మ పెళ్ళికి, అలాగే ఆర్ఎస్ కోబోయి, తర్వాత ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి ఈ పాటలే ఉన్నాయమ్మా.
0: ఆర్ఎస్ కో ఆర్ఎస్ కో అనే పాట.
1: ఓకే, వచ్చేస్తుంది పాట విందాం.

0: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మార్కాపురం చిన్న మసీదు వీధి మహిళలు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: అరవింద్ ఘోష్ వీధి చిన్న మసీదు సెంటర్లోని మహిళా సభ్యులు సమర్పించే కదంబ కార్యక్రమంలో ముందుగా విందాం అమ్మవారి పాటను. మనకు వినిపిస్తారట మల్లీశ్వర్ గారు, విందాం.

0: చూపించవమ్మా, గుమ్మము దాటి రమ్మన పోతివి, కను విప్పి మము చూడకపోతివి. దోచెడు గులాబీ పువ్వులతో నీ వాకిట నిలచి తీనమ్మా.
1: పాట విన్నారు కదండి, కార్యక్రమంలో ఇప్పుడు విందా. కోరికలు తీర్చే కోదండ రామయ్య, సర్వజనలోక రక్షణం, సకల పాపహరణం, వేద శాస్త్రాలు ఉద్ఘాటించే ఆ భద్రాద్రి సీతారాముల కళ్యాణ వైభవాన్ని, చిన్న భద్రాద్రిగా భక్తజనం ఆదరాభిమానాలు చురగొంటున్న మరో ఆలయం గొల్లల మావిడాడలోని శ్రీరామచంద్రమూర్తి దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రసన్న గారి మాటల్లో.
0: శ్రీ

ఈ శ్లోకం 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది అంటారు. అలాగే ఆ సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూసి తరించాలనుకుంటారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆ మహోత్సవానికి పేరొందిన ప్రదేశం భద్రాచలమే. అయితే అందరూ ఏటా ఆ రోజున భద్రాచలానికి వెళ్ళలేరు. కాబట్టి ఆ రాముణ్ణే తమ వాడకు తెచ్చి తోచిన రీతిలో కళ్యాణం జరిపించే ఆచారం ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అందులో భాగంగా వెలసినదే తూర్పుగోదావరి జిల్లాలోని పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడులోని రామాలయం. 1889వ సంవత్సరంలో గ్రామానికి చెందిన ద్వారంపూడి సబ్బిరెడ్డి రామిరెడ్డి సోదరులు ఓ చిన్న ఆలయాన్ని కట్టి చెక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తరువాత 1939లో ఆలయాన్ని నిర్మించారు. 1950లో 9 అంతస్తులతో తూర్పు వైపున గాలిగోపురం తిరిగి 1958లో 200 అడుగుల ఎత్తులో పశ్చిమ గోపురాన్ని నిర్మించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే ఈ గోపురాల మీద కేవలం రామాయణ ఘట్టాలే కాదు మహాభారత భాగవత దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా చెక్కడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ శిఖరం అనగా విమాన గోపురం మీద బాలరామాయణ గాథను తెలిపే బొమ్మలు చెక్కారు. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎటు చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమ గోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ కనిపిస్తుంది. అద్దాల మందిరం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా దేవుడి కోసం ఓ అద్దాల మందిరాన్ని నిర్మించడం ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. పశ్చిమ గోపురానికి ఆనుకొని 64 స్తంభాలతో పుష్పకము అను పేరుతో కట్టిన మండపం మీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని నిర్మించారు. ఎటు వెళుతున్నామో తెలీదు, కానీ ఆ అద్దాల్లో నుంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ణి చూడగలగడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. మండపం చుట్టూ ఉన్న గోడల మీద ఆకర్షణీయమైన శిల్పాల్లో రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కళ్యాణం అనంతరం రాములవారి యాగాన్ని ఈ అద్దాల మందిరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ పుష్కరిణి. ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నది జలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామ కళ్యాణానికి పుష్కరిణి నీటిని తీర్థ బిందెలతో తీసుకొచ్చి స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం చక్ర స్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీక మాసంలో వచ్చే చిలుక ద్వాదశి నాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం. భక్తుల గుండెల్లో కొలువైన సుందర చైతన్య రూపుడైన శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నంలో 12 గంటలకు జన్మించాడట. అరణ్యవాసానంతరం చైత్రశుద్ధ నవమి రోజునే అయోధ్యలో సీతాసమేతుడై పట్టాభిషిక్తుడయ్యాడు. సీతారాముల కళ్యాణం కూడా అదే రోజున జరిగిందని చెబుతారు. అందుకే శ్రీరామనవమిని ఊరువాడ పండగలా జరుపుకుంటారు. ఆనవాయితీగా మారింది. ఆ కళ్యాణ మహోత్సవానికి ఎంతో పేరు పొందిన శ్రీరామక్షేత్రాల్లో భద్రాచలం ఒకటి. దాని తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా పేరొందినదే ఈ

0: కేరళల మామిడాడ కోదండ రామాలయం భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ కళ్యాణ క్రతువుని జరపడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ముత్యాల తలంబ్రాలను పట్టుబట్టలను బహుకరిస్తారు. వివాహ మహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదాన్ని పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసం గాని పరమాన్నం గాని చేసుకుని తిన్నవారికి కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే కళ్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్ల నుంచి వాటిని తప్పక తీసుకొని వెళ్తారు. శ్రీరామనవమి రోజున జరగబోయే కళ్యాణానికి కనీసం 100,000 మంది భక్తులైనా వస్తారన్నది నిర్వాహకుల అంచనా. శ్రీరామనవమి ముందు రోజు నుంచే పెళ్లి పనులని ప్రారంభించి మరుసటి రోజున 11 గంటల నుంచి సీతారాముల కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి కళ్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగిస్తారు. మహాన్నదానం కూడా నిర్వహిస్తారు. చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, మామిడి తోటలు, పూలు, వాటి మధ్యలో వరి పొలాలు, గోదావరి పిల్లకాలువతో భూదేవి మెడలో పచ్చలహారంలో చోబిల్లే గొల్ల మామిడాడలో కోదండ రామచంద్రమూర్తి ఆలయంతో పాటు నారాయణస్వామి ఆలయాన్ని, సూర్యదేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు. రాజమండ్రి వరకు రైలులో లేదా బస్సులో వెళ్ళి అక్కడ నుంచి కెనాల్ రోడ్డు మీదుగా బస్సు, ట్యాక్సీలలో గొల్ల మామిడాడకు చేరుకోవచ్చు.
1: చాలా చక్కగా వివరించింది కదండి. భద్రాచలంలో ఎంత వైభవంగా జరుగుతుందో ఈ గొల్ల మామిడిలో కూడా అంతే వైభవంగా రాములవారి కళ్యాణం జరుగుతుంది అని విన్నారు కదా. అటువంటి దేవాలయాన్ని కూడా మనం దర్శించి తరించాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం సాంప్రదాయ వంటల్లో ఈరోజు సొరకాయ పులుసు, దీన్నే అనపకాయ దప్పడం అని కూడా అంటారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో గౌసియ గారు తెలియజేస్తారట, విందాం.
2: సొరకాయ పులుసు ఈరోజు చేయబడే వంట. కావలసిన పదార్థాలు సొరకాయ మీడియం సైజు, టమాటాలు 3 పెద్దవి నిలువ కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ 2, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి 3, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, బెల్లం, జీలకర్ర మరియు ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు. తయారీ విధానం, ముందుగా సొరకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నూనె వేడి వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వీటిని బాగా వేయించి కలుపుకోవాలి. వేగిన తర్వాత పసుపు వేసి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా కోసం జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా ఉడికిన తర్వాత ఈ మసాలా వేసుకొని బాగా కలిపి కొద్దిగా కరివేపాకు కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసి అందులో సొరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించి చివరగా బెల్లం వేసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి.
1: ఇప్పుడు తెలుసుకుందామండి కూరగాయలు మరియు వంటలకు చిట్కాల గురించి.
2: కూరగాయలు మరియు వంటలకు చిట్కాలు. కారం ఎక్కువైన కూరల్లో 2 టమాటాలు వేసి ఉడకబెడితే కారం తగ్గుతుంది. ఉప్పు ఎక్కువైన కూరల్లో బంగాళదుంప ముక్క వేస్తే ఉప్పు తగ్గుతుంది. కూరగాయలతో పులుసు లేదా పప్పు వండేటప్పుడు చింతపండు రసాన్ని చివరగా వేసి ఉడికించాలి. అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి వస్త్రంలో చుట్టి పెట్టాలి. ప్రతిరోజు 1 క్యారెట్ తింటే యాసిడిటీ అల్సర్ నుంచి ఉపశమనం లభిస్తుంది. బెండకాయలు జిగురు తగ్గాలంటే వండేటప్పుడు కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు లేదా నిమ్మరసం వేస్తే జిగురు తగ్గుతుంది. కాకరకాయలు 2 ముక్కలుగా కోసి పెడితే త్వరగా పండిపోవు. పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టి వేయించితే పగలకుండా ఉంటాయి. క్యాబేజీ వండేటప్పుడు 1 బ్రెడ్ ముక్క వేస్తే వాసన ఉండదు. అరటికాయ తరిగాక నల్లగా మారకుండా ఉండాలంటే తరిగిన వెంటనే వాటిని బియ్యం కడిగిన నీటిలో వేసి 2 నిమిషాల తర్వాత తీసేయాలి. బఠానీలు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా చక్కెర వేస్తే రంగు మారవు. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఒకే చోట నిల్వ పూల్చరాదు, పరచరాదు. గట్టి మూత గల ప్లాస్టిక్ డబ్బాలో నిమ్మకాయలు ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఆకుకూరలను ఇనుప గిన్నెలో వండకూడదు, నల్లబడతాయి. బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే 1 చెంచా వెనిగర్ వేస్తే సరి.
1: కార్యక్రమం ఎప్పుడు విందాం. రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదో మీకు తెలుసా? మిమ్మల్ని అండి, అయితే తెలుసుకుందాం రండి. మనం ఎప్పుడైనా ప్రేమ అనే మాటను గురించి సంభాషించుకుంటున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది రాధాకృష్ణులే, అవునా? గోపికలతో కృష్ణుని రాసలీలల్ని మనం ఆత్మకు పరమాత్మకు ప్రేమ చిహ్నంగా భావించి ఆరాధిస్తూ ఉంటాం. కృష్ణుడితో రాధ సాన్నిహిత్యం, ఆయన పట్ల ప్రేమ, వారి సంబంధాన్ని అతి పవిత్రంగా భావిస్తుండడమే కారణం. ఇటువంటి ప్రేమను భక్తిలో ఒక రూపంగానే భావిస్తుంది. వారి మధ్య ప్రేమబంధాన్ని ప్రేమ రూపంలో ప్రేమికులకు ఆదర్శంగా చూపుతుంది. పరస్పరం ఇంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు మరి ఎందుకు వివాహం చేసుకోలేదో ఈ అంశంపై

0: అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మరి అదేమిటో తెలుసుకుందాం.
1: బృందావనానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బన్సారా గ్రామంలో వృషభాను కమలావతి దంపతులకు జన్మించింది రాధ. రాధాకృష్ణులు బాల్యం నుంచి పరస్పరం ఇష్టపడుతున్న అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. కలిసి తిరిగారు, పాటలు పాడుకున్నారు, నృత్యాలు చేసుకున్నారు, కలహించుకున్నారు. ఇలా అందరి తరహాలో వారు వ్యవహరించారు. బృందావనంలో గోపికలందరూ కృష్ణుణ్ణి అందరూ ఇష్టపడతారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రాధ ప్రేమ వీరందరికన్నా శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు. అందుకే కృష్ణుడు రాధ పట్ల ఆకర్షితుడవుతాడు. ఇద్దరు ప్రేమ కలాపాలు, రాసలీలలు మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉండే రాసలీలలు కాదండో, భాగవత కాలంలో రాసలీలలుగా అప్పటి మహాకవులు మనకు పరిచయము చేశారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాత కృష్ణుడు తాను నిర్దేశించుకున్న కర్తవ్యాలను గుర్తుకు చేసుకోవటం కోసం రాధను వదిలి వెళ్ళాడు. అయితే రాధ మాత్రం కృష్ణుని కోసం బృందావనంలో ఎదురు చూస్తూనే ఉంది. కృష్ణుడు తన శత్రువులందరినీ ఓడించి రాజ్యాభిషక్తుడయ్యాడు. అందరినీ సురపరిచితుడుగా, ఇష్టదైవంగా, ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు. రాధ మాత్రం ఆయనను ప్రేమకుడుగానే భావించింది. కృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి వంటి వాళ్ళని 8 మందిని అతను వివాహం చేసుకున్నాడు. వారితో కుటుంబ జీవనం గడిపి పాండవుల కోసం మహాభారత యుద్ధానికి సారథ్యం వహించాడు. కానీ సమయంలో రాధ ప్రేమను కోల్పోయాడు. రాధ మాత్రం కృష్ణుని తిరిగి వస్తాడనుకుంటూ బృందావనంలో ఎదురు తిన్నెలు చూస్తూనే ఉంది. కంసుడు తదితర రాక్షసుల సంహారానికి బృందావనం వదిలి వెళ్లే ముందు ఆయన రాధను కలిశాడు. నువ్వు ఇప్పట్లో తిరిగి వచ్చే సూచనలు కనిపించటం లేదు, నన్ను పెళ్లి చేసుకుని వెంట ఎందుకు తీసుకెళ్లకూడదు అంటూ రాధ కృష్ణుని ప్రశ్నించింది. అయితే కృష్ణుడు ఎటువంటి జవాబు ఇవ్వకుండానే చిరునవ్వుతో వెనుతిరిగాడు. రాధ తన ప్రశ్నను మరొకసారి పెద్దగా అడిగింది. దాన్ని కూడా వినిపించుకోనట్లే కృష్ణుడు వ్యవహరించాడు. తనను పట్టించుకోకుండా, తన మాటను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వెళుతున్న కృష్ణునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనుతిరిగి చూశాడు కృష్ణుడు. ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినా చిరునవ్వుతో ఆమెను చూసిన కృష్ణుడిని చూసి రాధకు ఆశ్చర్యం వేసింది. పెళ్లి చేసుకోవడానికి 2 ఆత్మలు కావాలి, మనం ఇద్దరం ఒకే ఆత్మ, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని ప్రశ్నించాడు. రాధాకృష్ణుల మధ్య ప్రేమకు, భక్తి ప్రేమకు అతీతమైనదని, ఏ సంబంధము వారిని కట్టి ఉంచలేనిది ఈ ఘటన మనకు స్పష్టం చేస్తుంది. నిజమైన ప్రేమకు రాధాకృష్ణులు నిలువెత్తు ఉదాహరణ. రాధాకృష్ణుడు తన భక్తితో గెలుచుకుంది స్వచ్ఛమైన భక్తిని మనం ప్రేమ అని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణుల మధ్య సంబంధం విభిన్నమైంది. 2 రూపాల్లో ఉన్న ఏకాత్మ స్వరూపం, అది వారి మధ్య ఉన్న ప్రేమ పూర్తిగా ఆధ్యాత్మిక భక్తి సంబంధమైనది. దీనిని వివాహ బంధంతో కట్టి పడేయలేము. కృష్ణునితో భాగమే రాధ. రాధ తన పట్ల ప్రవర్తిస్తున్న అకంఠిత ప్రేమ, ముగ్ధుడు అయిన కృష్ణుడు ఆమెను ప్రపంచమంతా తనలో కలిసే రాధాకృష్ణులుగా గుర్తిస్తుందని, నీ పేరు ఎప్పటికీ నా పేరు ముందు ఉంటుందని వరమిచ్చాడు. ఇటువంటి ప్రేమను భగవానుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు. రాధాకృష్ణులకు పెళ్లికి సంబంధించిన మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఈ కథనం ప్రకారము రాధ చంద్రసేనుడనే వ్యక్తిని వివాహం ఆడింది. చంద్రసేనుని పెళ్లి చేసుకోవటం ద్వారా ఆమె కృష్ణునికి మేనత్త అయ్యింది. ఆమె అప్పటికే వివాహం అయినందున, ఒక మహిళ 2 సార్లు వివాహం చేసుకునే సంప్రదాయం లేనందున ఆమెను పెళ్ళాడానంటూ కృష్ణుడు తిరస్కరించాడు. మధుర వదిలి వచ్చిన తర్వాత కృష్ణుడు 3 భార్యలను వివాహం ఆడాడు. అయితే రాధ మాత్రం తాను కృష్ణునికే అంకితమైనని చెబుతుంది. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులందరూ రాధాకృష్ణుల్ని అమితంగా ప్రేమిస్తుంటారు. రాధాకృష్ణుల ప్రేమ భౌతిక అవసరాలకు అతీతమైంది. రాధ అన్నింటినీ మర్చిపోయి కృష్ణుణ్ణి ప్రేమించింది. అంతే, రాధను ప్రేమించటం వల్ల కృష్ణుడు ప్రపంచానికి నిజమైన ప్రేమ భక్తి అంటే ఏంటో చాటి చెప్పాడు. రాధను ప్రేమించడం అంటే తనను తాను ప్రేమించుకోవటం అంటూ సందేశం ఇచ్చాడు. కృష్ణుడు రాధ వేరువేరు కాదు, 2 శరీరాల్లో ఒకే ఆత్మ. కృష్ణుడు విశ్వవ్యాప్తమై ఆదిదేవుడయ్యాడు. శక్తి స్వరూపంగా మారింది, మరో మాటల్లో చెప్పాలంటే, రాధ అందరి దేవతా స్వరూపాలను

0: ఆదిమూలం. వీరంతా ఆమె అవతారాలు మాత్రమే. విష్ణుమూర్తి, శివుడు, రాముడు, కృష్ణుడు, రాధ అందరూ ఒకే దేవతామూర్తులు అయినప్పుడు లక్ష్మీ, అంబ, కాళీ, దుర్గా ఈ అవతారాలన్నీ ఆదిశక్తి స్వరూపమేనని చెప్పక తప్పదు.
1: విన్నారు కదండి, రాధాకృష్ణులు వివాహం చేసుకున్నప్పటికీ వారి ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ విశ్వవ్యాప్తమైనదని, ప్రేమ కథలు అందరికీ ఇష్టమే. ఈ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ విశ్వం ఉన్నంత వరకు వారి ప్రేమ నిత్యం సత్యమై ఉంటుంది. అదండి రాధాకృష్ణుల గురించిన కథ. ఎంతో ఆసక్తిగా, ఎంతో అద్భుతంగా కూడా ఉంది కదా. మనకు కథానిక వినిపిస్తారంట భారతి గారు, విందా.
2: ఆ సంస్థలో 70 మంది సైంటిస్టులు ఉన్నారు. అందరికీ పని ఒత్తిడే. అందరూ అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయం ఒక సైంటిస్ట్ బాత్రూమ్కు వచ్చి, సార్ ఈరోజు సాయంత్రము 5 గంటలకి ఇంటికి వెళ్ళాలి, పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తానని చెప్పాను, పర్మిషన్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. బాస్ సారే అన్నారు. సైంటిస్ట్ పనిలో మునిగిపోయాడు. సాయంత్రం 5:30 దాటింది. బాస్ గమనిస్తున్నారు. అతను తన పర్మిషన్ సంగతి మరచి పనిలో నిమగ్నమై ఉన్నారు. పని పూర్తయ్యేసరికి 8:30 గంటలు అయ్యింది. ఇంటికి వెళ్తుంటే తాను పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానన్న సంగతి గుర్తుకొచ్చి నొచ్చుకున్నాడు. భార్యాపిల్లలకి ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇంట్లో సీన్ ఎలా ఉంటుందో అంటూ అతను ఆశ్చర్యపోయాడు. భార్య ప్రశాంతంగా పుస్తకం చదువుతుంది. పిల్లలు లేరు. సారీ రమా, పనిలో పడి ఎగ్జిబిషన్ సంగతి మర్చిపోయాను అంటూ నేలచూపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఏమైందండి, మీ ఆఫీస్ మేనేజర్ గారు వచ్చి పిల్లలని ఎగ్జిబిషన్కి తీసుకెళ్లారుగా అంది. సైంటిస్ట్కి అర్థమైంది. అంటే తన బాస్ తన పనిలో ఉండడం గమనించి తన పిల్లల్ని తీసుకెళ్లారా అంటూ ఆశ్చర్యపోయాడు సైంటిస్ట్. ఇంతకీ ఆ బాస్ ఎవరో తెలుసా? ద గ్రేట్ అబ్దుల్ కలాం. మీకు సలాం.
1: విన్నారు కదండి, భౌతికంగా మన ముందు లేకపోయినా వారి అడుగుజాడలో నడుద్దాం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, పిల్లల్లో ధార్మిక విలువలు, సామాజిక విలువల గురించి తల్లిదండ్రులది ఎంత బాధ్యత ఉండాలో ఇప్పుడు మనకు వై ప్రసన్న గారు తెలియజేస్తారు, విందాం.
3: చిన్నతనంలోనే ఈ ధార్మిక విలువలు, ఆలోచనలను పిల్లలకు అలవాటు చేసినట్లయితే పిల్లలు వారి జీవనాన్ని ధర్మబద్ధంగా, విలువలతో కూడిన ప్రవర్తనతో గడపగలుగుతారు. నేడు విద్యార్థులకు మన సనాతన ధర్మం, తల్లి, తండ్రి, గురువు, దైవం, కుటుంబం, సమాజం, దేశం గొప్పతనాన్ని, వీరి పట్ల తమ బాధ్యతలను తెలియజేసే కార్యక్రమం ప్రారంభించేట్లు చేసుకోవాలి. బాల్యంలో ఏర్పడే ప్రేరణలు జీవితాంతం మనస్సులో ముద్రించబడి ఉంటాయి. వికసిత వ్యక్తిత్వం నేడు అవసరం. వ్యక్తి వికాసం కలగటం అంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఎదగడం, సమాజ శ్రేయస్సులో భాగస్వామి అవ్వడం, మంచి చెడుల విచక్షణ కలిగి తనని తాను సంస్కరించుకుంటూ ఇతరుల మేలును ఆకాంక్షించి సమాజాభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తులు కావాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూడటం, తెలుసుకోవటం, మన సమాజాన్ని, ప్రజలను ప్రేమించటం అనేవి ఒకప్పుడు ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాయనమ్మలు మొదలైన వాళ్ళు పిల్లలకు తెలియజేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. పరుగుల ప్రపంచంలో ఇల్లు పెద్దవయ్యాయే గాని మనుషుల మధ్య బంధాలు తగ్గిపోయాయి. ఈనాడైనా ఏనాడైనా సమాజాన్ని నిలబెట్టేది ధర్మం. శాశ్వత విలువలైన న్యాయం, సత్యం, త్యాగం, ధర్మం మాత్రమే సమాజాన్ని కలిసికట్టుగా లోకహితం వైపు నడిపిస్తాయి. కుటుంబం అంటే నేను, నా భార్య, నా పిల్లలు అనే ధోరణిలోకి జారిపోతున్నాయి. అలాగే సాంకేతికత ప్రభావం వల్ల నేడు మనిషి సమూహంలో ఒంటరివాడిగా మిగిలిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులతో గడిపే తీరిక లేకుండా డబ్బు సంపాదించే యంత్రంగా మారిపోతున్నాడు. ఈ పరిస్థితి మారాలి. మనిషి నడవడిలో, ఆలోచన తీరులో, ఆచరించే జీవనశైలిలో మార్పు తీసుకురావాలి. మనిషి మారితేనే సమాజం మారుతుంది. ప్రతి ఒక్కరూ నేను నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నానా, నా ప్రవర్తన ధర్మబద్ధంగా ఉందా, నేను ఇతరుల పట్ల స్నేహంగా ఉంటున్నానా, నాకు పరోపకార బుద్ధి ఉందా, నేను ఇతరుల్లో మంచి చూడగలుగుతున్నానా, నేను నా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సత్సంబంధాలను కలిగి ఉన్నానా అని ప్రశ్నించుకోండి. మనుషుల్లో మార్పు రానంత వరకు సమాజంలో శాంతి నెలకొలదు. మంచి అలవాట్లు కలిగి ఉండటం అనేది పుస్తకాలు చదవడం ద్వారా రాదు. అవి పెద్దల నుండి, తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి గమనిస్తూ ఆచరించడం ద్వారా వస్తుంది. కుటుంబంలోని

0: వ్యక్తులు, సమాజంలోని వ్యక్తుల ప్రభావం నేటి బాల్యంపై చాలా ఎక్కువగా ఉంది. పిల్లలకు మంచి అందించాలంటే పెద్దలు మంచి విలువలను, సాంప్రదాయాలను, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అటువంటి వాతావరణం పిల్లలకు అందించగలగాలి. కలిసి భోజనం చేయడం, నిబద్ధతతో జీవితాన్ని గడపటంతో పాటు సమాజహితంకై ఆలోచించే మనుషుల అవసరం నేడు చాలా అవసరం. పరమహితమే పరమధర్మంగా భావించి ఆ దిశగా అడుగులు వేయాలని, విద్యార్థుల్లో ధార్మిక విలువలు పెంచేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లల్ని ప్రేమిస్తూ, వాళ్ళ ఆలోచనను గౌరవిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు, ధర్మబద్ధ జీవితానికి పునాదులు వేయడంలో తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. సర్వం శ్రీనివాసార్పణమస్తు. కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం దేవతలు వారి వాహనముల గురించి. ఇప్పుడు మనం తెలుసుకుందాం
1: దేవతలు వారి వాహనములు. మొదటగా విష్ణువు గరుడ, శివుడు నంది, గణపతి ఎలుక, సుబ్రహ్మణ్య స్వామి నెమలి, హనుమంతుడు ఉంటె, దుర్గాదేవి సింహము, సరస్వతి హంస, యముడు మహిషము, అగ్నిదేవుడు మేక, ఇంద్రుడు ఐరావతము, అరిషడ్వర్గములు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాస్తర్యము.
0: అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది? ఆదివారం సెలవు దినంగా ఎందుకు అయ్యిందో? ఇండియాలో ఆదివారం సెలవు రోజు అనే విషయం మనందరికీ తెలిసింది. కానీ ఈ సెలవు ఎలా వచ్చింది కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ తరం పిల్లలకి అస్సలు తెలియకపోవచ్చు కూడా. మరి దానికి ఒక కథ ఉంది. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందామా?
1: ఇండియాలో ఆదివారం సెలవు రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సెలవు ఎలా వచ్చిందో కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ ఆదివారం సెలవు అనేది నారాయణ మేఘాజీలో కండే అనే మహానుభావుడి పుణ్యం. ఆ మహాపురుషుడు బ్రిటిష్ వారితో పోరాడితే మనకు ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారు. ఆ పోరాటం కూడా ఒకరోజో, ఒక వారమో, ఒక నెలో కాదు, సుమారు 8 సంవత్సరాలు పోరాటం చేశారు. నారాయణ మేఘాజీ, జ్యోతిరావు పూలే గారి సత్యశోధన ఉద్యమంలో కార్యకర్త మాత్రమే కాకుండా కార్మిక నాయకుడు కూడా. వారం రోజులు మన కుటుంబం కోసం కష్టపడుతున్నామే కానీ ఏ సమాజం వలన మనకు ఉద్యోగం దొరికిందో ఆ సమాజ సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఒకరోజు కావాలని, అందుకు ఒకరోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నారాయణ మేఘాజీ ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1889లో ఆదివారం సెలవు ప్రకటించింది.
2: మీరు ఇంతవరకు మార్కాపురం చిన్నమ్మ సేదు వేది మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం నుంచి ప్రసారమవుతుంది.

0: అభియాన్ లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
1: భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీల్లో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ధి అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పీఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेडी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించారు.

0: ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020లో పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: जो सब्जी बेचते हैं, फल फूल बेचते हैं, दूध बेचते हैं, अखबार बेचते हैं, ये भी छोटे छोटे लोग स्वाभिमान के साथ जिए, ऐसे मेहनत कर साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. ఈ పథకం విజయానికి ప్రధాన కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావటం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
3: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
4: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल.
5: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया, जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
6: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్ధిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న

0: మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ధి కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ధి నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కిలాడి నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, మనం హర్వీలులో ఉన్నాం, గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు అనేది. గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు, మీ పేరు చెప్పలేదు. కాకాని నుంచి పద్మా గారు అండ్ ఫ్యామిలీ అంతా, సో పేరు కూడా పంపించండి సారి. అండ్ నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బాగున్నారా అంటూ నరేష్ గారు, రోజా గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ అబ్దుల్ గారు పెదపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా పుట్టుపాకు నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆశ శ్రీనివాస్ గారు పంపించారు, పాటల గురించి ఇన్ఫర్మేషన్ చాలా బాగా వివరించారు. సాడ్ సాంగ్స్, హ్యాపీ సాంగ్స్ మనకి అట్రాక్షన్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. కరెక్ట్ అండి, మెయిన్లీ సాడ్ సాంగ్స్ అనట నాకు ఇవాళ మీ అందరికీ చెప్దాం అనిపించింది అందుకే. సో థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా చెల్లపాండి మరి మోనిషా మదురై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాటల గురించి, మనిషి ఎలాంటి పాట వింటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందో భలే చెప్పారు, తెలియని విషయాన్ని విన్నాం సూపర్ అంటున్నారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించేశారు, థ్యాంక్ యూ మీకు కూడా. సో వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ రవి గారు చీరాల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, హాయ్ అండి. అండ్ అలాగే పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ సుమని గారు పంపించారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందనా తల్లి ఆన్సర్ అంటూ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు కరెక్ట్గా. అండ్ భీమేశ్వరరావు గారు పడన నుంచి హాయ్ చందన శుభోదయం అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో, శుభోదయం మీకు కూడా. అండ్ అలాగే షేక్ షేక్ ఇలియాసా మీ పేరు, ఓకే పంపించారు గొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు లతా గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ అంతా తిరుపతి నుంచి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి చిన్నమస్తనరావు గారు, పెద్దమస్తనరావు గారు నమస్తే అంటున్నారు మీకు కూడా అండి. అండ్ వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు కట్ అవుతోంది అంటున్నారా, ఓకే మీ యొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది నెట్వర్క్ అనేది. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి యాప్లో వింటుంటే కనుక క్లోజ్ చేసేయండి, లేకపోతే మామూలుగా లింక్ ఓపెన్ చేసి విన్నా కూడా ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి నెట్ ఆఫ్ చేసుకొని ఓపెన్ చేయండి. నార్మల్ రేడియో అయితే కనుక సిగ్నల్ ఇష్యూ ఖచ్చితంగానే ఉంటుంది అప్పుడప్పుడు, అంటే ఇట్స్ వరుణ్ టైమ్, ఇట్స్

పవన్ టైం, ఇవన్నీ ఉన్నాయి కదా మనకి వాతావరణ మార్పులు. సో దానివల్ల అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ బంగారాజ్ గారు ఆదరణ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ హాయ్ చందన, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ చండిక గారు, వరలక్ష్మి గారు, వాసు గారు అడుగుతున్నారు. ఫైన్ అండి. అండ్ మీ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయండి, బాగుంటుందండి. మీ మాటలు ఇలా వినాలనే అనిపిస్తుంది, చాలా కూల్గా మాట్లాడతారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. సో నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనంలూరు నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్లీ ఈ నది కాదు, ఇంకో అందమైన నది అనమాట, అది విషయం. నెక్స్ట్ ఇంకా నరేష్ గారు, రోజా గారు యమునానది అంటున్నారు, కాదండి. అండ్ చందన గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు జాన్సన్ గారు విజయవాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్తో మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ పాపారావు గారు నర్సాపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ని. అలాగే ధర్మారావు గారు పంపించారు, హలో టు చందన అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అంటున్నారు. హుబ్లీ నది అన్నారు, కానీ ఆ నది అయితే కాదండి, దంతివాడ నుంచి మెసేజ్ చేశారు. సో ఇంకో వేరే అందమైన నది ఉంది మన ఇండియాలోదే. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారో తెలుసా? నేనే చెప్తాను. చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది, చూద్దాం ఎవరు పంపించారు అనేది. మహానది అట, కాదండి ఆ ఆన్సర్. అరుణ గారు మోహన్ నారాయణపేట నుంచి పంపించారు, ఇంతకీ ఏ నది అంటే పద్మానది అని చెప్పి పిలుస్తారట. గంగానదిని బంగ్లాదేశ్లో పద్మానది అని చెప్పి పిలుస్తారు. సో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ మనకి రకరకాల అవార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇయర్లీ. సో ప్రతి ఇయర్ కూడా చాలామంది రకరకాల అవార్డ్స్ని అయితే అందుకుంటూ ఉంటారు కదా. అందులో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు మీకు తెలుసా? తెలిస్తే నాకు ఆన్సర్ చేసేయండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి. ఇప్పుడైతే గంగోత్రి నుంచి మంచి సాంగ్ మీకోసం వస్తోంది, వింటూ స్టే ట్యూన్.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఎక్కడున్నావు
2: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
1: ఇదైతే టక్కున చేసే పని. మరి
2: ఎలా?
1: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
2: అయితే ఇతర మార్పులు?
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ OTP ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
2: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
1: RBI అంటుంది
3: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఒక లైలా కోసం నుంచి సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు అనేది. అల్లు రామలింగయ్య గారట ఆన్సర్ చేశారు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి కాదండి. అండ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ బిఎన్ రెడ్డి గారు అనుకుంటూ సుమని గారు పడని నుంచి పంపించారు. ఓకే చెప్తాను కరెక్టే కాదా అనేది. అండ్ ఏఎన్ఆర్ గారు అనుకుంటున్నారు, పాపారావు గారు నర్సాపురం నుంచి. సో నెక్స్ట్ ఇంకా గొల్లపూడి నుంచి షేక్ ఇలియాస్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ ఇందాక రెండు కూడా కరెక్టే కాదని నేను లాస్ట్లో చెప్తాను. అండ్ కాదర్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి. ఎల్వి ప్రసాద్ గారు అనుకుంటున్నారా కానీ కాదు. రవి గారు చీరాల నుంచి హాయ్ మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ చెల్లపాండి మరి మోనిషా గారు పంపించారు, ఫస్ట్ తెలుగు హీరో అంటూ కూడా పంపించారు. సో చెప్తాను అది కరెక్టా కాదా అనేది. నెక్స్ట్ ఇంకా పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, వినాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆన్సర్ అంటూ కరెక్ట్గా చేశారు వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి. అండ్ శివగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ తిరుపతి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రమణారావు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భీమేశ్వరరావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, పద్మానది అంటుంది అక్కడ దానికి ఆన్సర్ చేశారు. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే టీచర్స్ కాలనీ నుంచి దేవికా రాణి గారు అంటూ ఆన్సర్ చేశారు రంగాచార్లు గారు. సో కాదండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సుకన్య గారు గుంటకల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకటనారాయణ గారు ఝాన్సీ ఖమ్మం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆయన ఎప్పుడు అందుకున్నారో అనేది కూడా పంపించేశారు కరెక్ట్గా. అండ్ అలాగే రామకృష్ణ గారు, కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు దేవికా రాణి అంటూ. సో కాదండి. అండ్ మోహన్ బాబు గారు అంటూ నరేష్ మరి రోజా గారు పంపించారు అనమాట మహబూబ్ నగర్ నుంచి. సో కాదండి.

సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు అని అంటే గనక మనం డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఫస్ట్ ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న వ్యక్తి. అండ్ ఆయన తెలుగు సినీ దర్శకులు అండ్ అలాగే నిర్మాత కూడా అనమాట. 1974లో ఈయనకి ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 1982లో మనకి ఎల్వి ప్రసాద్ గారికి, అండ్ 86లో నాగిరెడ్డి గారికి, అండ్ ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్ గారికి, అండ్ ఆ తర్వాత డి రామానాయుడు గారు అండ్ కె విశ్వనాథ్ గారు, ఇలా చాలామంది అయితే ఈ అవార్డ్స్ని అందుకున్నారనమాట. అదే విషయం మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి.

మన ఇండియాలో అంతరిక్ష ప్రయోగాలు అనేవి మనకి శ్రీహరికోటలో జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. సో ఈ శ్రీహర కోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో మనకి ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది, మొదటి శాటిలైట్ ఏది? సో అక్కడి నుంచి మనకి శాటిలైట్ మనకి మనకి ఇవ్వుతుంటాయి కదా, లాంచ్ అవుతుంటాయి కదా, అలాగా ఫస్ట్ శాటిలైట్ ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. శ్రీహరికోటలో ప్రయోగించబడిన మొదటి ఉపగ్రహం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి. ఈలోపు ఒక మంచి సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, ఓరి దేవత సినిమా నుంచి అనమాట.

12 గంటల 9 నిమిషాలు దాటి 18 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలో. దినేష్ కనకరత్నం మేఘా పడిన సాంగ్ అయితే విన్నారు తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో రేసు గుర్రం మూవీ నుంచి. మరి మీకు తెలుసా, రీసెంట్గా ఒక సర్వే అయితే కండక్ట్ చేశారనమాట. ఆ సర్వే పేరేంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026. అందులో మొదటి స్థానంలో నిలిచింది మన భారతదేశం. మరి నిజంగా ఏంటి ఈ సర్వే అంటే, బిజినెస్ అనే పదం ఉంది కదా, మరి వ్యాపారానికి సంబంధించింది. వ్యాపారం చేయాలంటే కావాల్సింది ఏంటి, పెద్ద పెద్ద పెట్టుబడులు, కోట్లు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్, కానీ దానికంటే అసలు గ్రౌండ్ వర్క్లో ఆలోచిస్తే గనక కొత్తగా ఆలోచించే విధానం, మార్కెటింగ్ చేయగల నైపుణ్యం, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఏ హార్డ్ వర్క్ అన్నావేంటి, ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, ఎవరైనా చెప్పేది ఏంటంటే స్మార్ట్ వర్కే కదా. ఎస్, చేసే పనిలో నిజంగా స్మార్ట్ వర్కే ఉండాలి, కానీ బిజినెస్ అంటే హార్డ్ వర్క్ కూడా ఉంటుంది, అది మార్కెటింగ్లో తెలుస్తుందన్నమాట. సో ఆ విధంగా మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేది స్మార్ట్ వర్క్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవుతూ ఉండాలి కదా, అది డిజిటల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ. సో అందుకనే అది హార్డ్ వర్క్ కూడా.

ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. సో ఈ లక్షణాలన్నీ ఉంటేనే మంచి బిజినెస్ అనేది సాగుతుంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పెట్టుబడులన్నీ వాటంతట అవే వస్తూ ఉంటాయని సక్సెస్ పొందిన వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు సమాజంలో చూస్తుంటే గనక ప్రజెంట్ ట్రెండ్ అర్థం చేసుకుంటే తెలుస్తుంది, ప్రజలకి ఏది ప్రస్తుతం అత్యవసరం. సో మార్కెట్లో ఇప్పటి వరకు లేని ఒక కొత్త ప్రోడక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేద్దామా, అది బిజినెస్గా స్టార్ట్ చేద్దామా అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, కానీ ఆ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఏదైతే తీసుకొస్తామో అది అవసరం, అందరికీ అవసరం అయ్యేలాగా. ఆ ప్రోడక్ట్ లేకపోతే మనకి మన పని కుదరదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అనిపించాలన్నమాట. సో ఆ విధంగా ప్రోడక్ట్ అనేది ఉండాలి. కానీ నా మనసులో, నా మదిలో, నా మైండ్లో ఇది తోచింది కదా, ఇది తయారు చేస్తాను, మార్కెట్లో పెడతాను అంటే కనుక కుదరని పని. సో అందరికీ ఇప్పుడు ఏదైతే అవసరమో దాన్ని సులువుగా చేసేలాగా ఒక ప్రోడక్ట్ని రూపొందించి పెట్టాలన్నమాట. అప్పుడు వాటంతట అవే పెట్టుబడులు, వాటంతట అవే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఆలోచన విధానాన్ని పెంపొందించుకుంటేనే బిజినెస్ అనేది సూపర్గా క్లిక్ అవుతుందన్నమాట. సో మరి భారతదేశంలో ఇంత చక్కగా బిజినెస్ జరుగుతుందనే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో భారతదేశం అనేది ఫస్ట్ స్థానంలో నిలిచిందనమాట. ఇంకా ఈ సర్వేకి సంబంధించిన మాటలు, అలాగే ఈ సర్వే అసలు ఎందుకు ఇస్తారు అన్నీ కూడా మాట్లాడుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

శ్రీజో లిరిక్స్ లో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయ ఘోషల్ పడిన సాంగ్ అయితే విన్నారు. మరి భాగమతి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. ఇంతకీ భారత్ మొదటి స్థానంలో నిలిచిన ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 అసలు ఏంటి, ఎవరిచ్చారు ఈ ఇండెక్స్, మరి ఈ సంగతులన్నీ మాట్లాడిన ముందు అసలు ముందుగా డిమాండ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే ఆర్థికవేత్తలు చెప్పే మాట, మన భారత్లో ఏదైనా అంటే ఏ వస్తువైనా ఏ సర్వీస్ అయినా అది ప్రొడ్యూస్ అయితే వాటికి డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. సో ఇంతకీ ఏమిటి ఈ డొమెస్టిక్ డిమాండ్? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే మన దేశంలో ఎక్కువగా తినే ఆహారం విషయానికి వస్తే గనక అన్నం కదా. ఇంకా తర్వాత నార్త్ ఇండియాకి వెళ్తే గనక చపాతీలు రోటీలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా వరి కానీ ఇంకా గోధుమ పంట కానీ భారతదేశంలో ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వీటికి మన దగ్గరే డిమాండ్ ఎక్కువ, అంటే మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం. ఇంకా ఒకవేళ సర్ప్లస్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట, దాన్ని డొమెస్టిక్ డిమాండ్ అంటారు. ఇంకా సాఫ్ట్వేర్, ఈ ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి కదా. ఇంకా అలాగే మనం అసలు టికెట్ బుక్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు రైల్వే టికెట్ కానీ ఇంకా మూవీ టికెట్ కానీ మనకి ఇంకా ఏదైనా సర్వీస్ పొందాలన్నా గవర్నమెంట్లో ఏదైనా అప్లై చేయాలి అన్నా అంతా కూడా మనకి సాగుతుంది దేంట్లో అంటే ఆన్లైన్లోనే. మరి ఇదంతా కూడా డిజైన్ చేసేది సాఫ్ట్వేర్ కదా. సో అందుకనే ఏదైనా సరే ఇక్కడ భారతదేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కానీ సర్వీస్ కానీ వాటికి మన డొమెస్టిక్ డిమాండే చాలా ఎక్కువ అన్నమాట. ఇంకా ఆ డిమాండ్ని దాటుకుని ఫారెన్ డిమాండ్కి కూడా సప్లై చేయగలిగితే ఇంకా లాభాలే లాభాలు అన్నమాట. సో అటువంటి డొమెస్టిక్ డిమాండ్ అధికంగా ఉండటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సో బిజినెస్ చక్కగా సులువుగా సులభంగా చేసుకునేందుకు కావలసిన అనుమతులు కాస్త తొందరగా దొరకడం వేరే దేశాలతో పోల్చినప్పుడు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ర్యాంకింగ్స్ని అందించడం జరుగుతుందన్నమాట. అందులో భారత్ అనేది ఫస్ట్ స్థానంలో నిలిచింది. మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. మరి ఇంతకీ ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 ఇండెక్స్ని ఎవరిచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు మాట్లాడుకుందాం. మరి ఇంకా అంతకంటే ముందు ఒక షార్ట్ బ్రేక్, ఆ తర్వాత సాంగ్, తర్వాత మాట్లాడేసుకుందామా?

0: వింటున్నారు వివిధ భారతి. సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యం

0: అని నిర్దేశించింది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించడానికి భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: Water should be used precisely where the requirement should be met with the smallest possible quantum of water. These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన త్రాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి

నీరు అనేది సమాజంలో అందరి సమిష్టి సంపద అని, కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితి, నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో 5 రోజుల పాటు జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేడుకలో విధానకర్తలు, ప్రపంచ నీటి రంగానికి చెందిన ప్రముఖులు, పరిశోధకులు, యువ నిపుణులు పాల్గొంటున్నారు. అమెరికాలోని టెక్సాస్ హోస్టన్ వేదికగా జరిగిన 3 రోజుల G20 సమావేశాల్లో భారత్తో సహా సభ్యదేశాలు 4 ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదుర్చుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా గృహ ఇంధన లభ్యత, ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన అనుమతులు, నీటి పునర్వినియోగం, కీలక ఖనిజాల సరఫరాను బలోపేతం చేయడంపై కీలక ఒప్పందాలు కుదిరాయి. ఎల్పీజీ వాడకాన్ని వేగవంతం చేయడం ద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు స్వచ్ఛమైన ఇంధన విధానానికి మారడానికి మద్దతు తెలపాలని నిర్ణయించారు. అలాగే ఇంధన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను వేగంగా, పారదర్శకంగా మంజూరు చేయాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు వ్యవసాయం, తయారీ రంగం, స్థానిక అవసరాల కోసం నీటి నాణ్యత ఆధారంగా పునర్వినియోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చివరిగా డేటా భాగస్వామ్యం, సాంకేతికత ఆవిష్కరణలు, ఉమ్మడి పెట్టుబడుల ద్వారా కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థను సురక్షితంగా, విస్తృతంగా నిర్వహించేందుకు సభ్యదేశాలు అంగీకారం తెలిపాయి. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రుక్మిణి మలిక్ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 16 అక్టోబర్ పోలింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటుగా పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11 స్థానాలు, బీహార్లో 8 స్థానాలు, మహారాష్టలో 5 స్థానాలు, కర్ణాటకలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈ నెల 29 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా 23వ తేదీన పోలింగ్ జరుగుతుంది. భారతదేశం నిర్మించుకున్న బలమైన డిజిటల్ పునాది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా విస్తృతమైన పరస్పర అనుసంధాన కలిగిన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి దోహదపడిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన ఎ గ్లోబల్ సౌత్ ఏఐ ఫ్రేమ్వర్క్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, గ్లోబల్ సౌత్ దేశాల కోసం భారత్ అభివృద్ది చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల అనుభవాలను పంచుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల నిరోధకత ప్రత్యేక దళం అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను మాదక ద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడమే లక్ష్యంగా మత్తు పదార్థాల నియంత్రణ సంస్థ ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఏఎన్టీఎఫ్ అధిపతులు హాజరయ్యారు. ఐక్య సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా తొలి V4 ఇండియా విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. స్లోవేకియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్, విసెగ్రాడ్ గ్రూప్ సభ్యదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ రంగం, కనెక్టివిటీ, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీంతోపాటుగా అంతర్జాతీయ పరిణామాలు, శాంతి భద్రతలు, గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా పనిచేయాలని మంత్రులు అంగీకరించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తా నగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేస్తారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని చాటుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వేడుకను దేశ రాజధాని ఢిల్లీ

వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తారు. 2024 విభాగానికి గాను ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, అదే చిత్రానికి గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంటారు. భ్రమయుగం చిత్రానికి గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్ చిత్రానికి గాను కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకుంటారు. అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా, కల్కి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచాయి. స్వాతంత్ర వీర్ సావర్కర్ చిత్రానికి రణదీప్ హుడా ఉత్తమ నూతన దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. నాన్ ఫీచర్ విభాగంలో మరాఠీ చిత్రం బంగారా ఉత్తమ చిత్రంగా నిలవగా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏక్తాకా ప్రతీక్ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ ఉత్తమ దర్శకుడుగా ఎంపికయ్యారు. ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మ ఇద్దరు ధాటిగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. దాంతో శ్రీలంకకు 217 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి వైస్ కెప్టెన్ స్మృతి మంధానా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నెలకొల్పిన 10,868 పరుగుల రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మంధానా అగ్రస్థానానికి చేరారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానానికి, పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనమండలి స్థానాల ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం గుజరాత్లోని ఏక్తానగర్ వేదికగా ఈరోజు సాయంత్రం జరుగుతుంది. ఆసియా క్రీడలు 2026 భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకకు 217 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి

12 గంటల 44 నిమిషాలు దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ రాజే ఆదిత్య. మనమున్నాం మీకు తెలుసాలు. మరి మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే బిజినెస్ క్లైమేట్ సర్వే 2026 గురించి. మరి ఈ బిజినెస్ క్లైమేట్ సర్వే 2026ని ఎవరు ఇచ్చారు అన్న దగ్గర ఆగాం కదా. మరి ఈ ఇండెక్స్ని ఎవరు ఇస్తారంటే స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2026లో ఇచ్చిన సర్వే ప్రకారం అయితే మొత్తం 41 మార్కెట్లని ప్రపంచవ్యాప్తంగా అనలైజ్ చేసి ఆ 41 మార్కెట్స్లో అన్నింటిలో కూడా భారతీయ మార్కెట్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఉంటుందని చెప్పి బిజినెస్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుందని ఈ బిజినెస్ క్లైమేట్ సర్వేలో భారతదేశానికి మొదటి స్థానం అందించారు. మరి స్వీడన్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టాక్ హోమ్. మరి ఇంకా స్టాక్ హోమ్లో ఏంటి అంటే నోబెల్ ప్రైజెస్. మరి నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వారు ఉండరు. ప్రపంచంలో ఏ నలుమూల దేశంకి వెళ్ళినా ఎంత చిన్న దేశమైనా ఎంత పెద్ద దేశమైనా నోబెల్ ప్రైజ్ అంటే అంత క్రేజ్ అనమాట. మరి ఆ నోబెల్ ప్రైజ్ వాళ్ళ దేశంలోని ప్రైజెస్ కంటే కూడా ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మరి అటువంటి ఈ స్వీడిష్ ఈ ఏజెన్సీ అనేది ఇక్కడ మనకి ముఖ్యంగా కామర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ మనకి ఈ ర్యాంకింగ్ని అందించడం జరిగిందనమాట. దీంతో భారతీయ బిజినెస్ మార్కెట్ గురించి ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి అంటే చిన్న చిన్న దేశాలు చాలానే ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న దేశాలు నలుమూల దేశాలు అన్నిటికీ కూడా మన బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ ద్వారా ఇండియాలో బిజినెస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా సులువుగా ఉంటుందని ఇంకా మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందన్నమాట.

12:51 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి బిజినెస్ క్లైమేట్ సర్వే ఇండెక్స్ 2026 గురించి అయితే తెలుసుకున్నారు కదా, అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో ఇండెక్స్ గురించి చెప్తాను. ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దేశంలో లేబర్ మార్కెట్ స్నాప్షాట్ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వారు విడుదల చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం రెండు ఇండెక్స్లను విడుదల చేశారు. అదేంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో. ఇంతకీ ఏంటి ఈ రెండు ఇండెక్స్లు చెప్తా, అక్కడికే వస్తున్నా. ఏంటంటే దేశంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో ఎంతమంది పనిచేసేవారు ఉన్నారో తెలిపేవే ఈ ఇండెక్స్ అన్నమాట. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఇంకా వర్కర్ పాపులేషన్ రేషియో కానీ. ఇంతకీ సంగతి ఏంటంటే గనక గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా దేశంలోనే బెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లోనూ అండ్ అలాగే వర్కర్ పాపులేషన్ రేషియోలోనూ మొదటి స్థానంలో నిలిచింది. సో ఏంటంటే మొత్తం అత్యధిక జనాభా అని చెప్పి అన్నా కదా, అంటే 1,00,000, 5 లక్షలు ఇలాగా కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో అత్యధిక జనాభా కలిగిన ఈ సూరత్ జిల్లాలో ఎక్కువ మంది పనిచేసేవారు ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండెక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మరైతే ఇప్పుడు ఒక సాంగ్ వినేయండి, ఇంకా మరిన్ని సంగతులు అయితే తెలుసుకుందాం మీకు తెలుసాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే.

0: भारती FM 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: Shakti FM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళంలో కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈవేళంలో ప్రముఖ ఆలయాల నమూనాలు, రాజ్కోట్ ఎయిమ్స్ మోడల్తో పాటు చెరకాటు చిప్స్ పరిణామ క్రమాన్ని తెలిపే సెమీకండక్టర్ స్మారక పలకను అందుబాటులో ఉంచారు. ఈవేళం ద్వారా వచ్చిన సొమ్మును నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయిస్తారు. భారత స్వచ్ఛేందన పరివర్తన, రక్షణ సంసిద్ధత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగాలకు కీలక ఖనిజాల పునర్వినియోగం అత్యంత కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియాస్ క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ జాతీయ సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ, పాతపడిన విద్యుత్ పరికరాలు, ఈవేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు భాగస్వామ్యంతో పనిచేయాలని, జన భాగీదారీ స్ఫూర్తితో ప్రజలు ఈవేస్ట్ ను అమూల్యమైన వనరుగా చూడాలని పిలుపునిచ్చారు. పోలీస్ యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పోలీస్ విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కి చెందిన 149 మంది స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో అవినీతిని అరికట్టడానికి ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. 50 లక్షల రూపాయలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆధునికీకరించి ఖాతాదారులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. తిరుపతి నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం మరో 106 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ తెలిపారు. తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ది పనులను కుప్పం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో రహదారులు, వీధి దీపాలు, పార్కులను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా www.apcedmmwd.org నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 08452975738 7386789966 సంప్రదించాలని కోరారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒంటి గంట 9 నిమిషాలు దాటి 10 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మన శంకర ప్రసాద్ గారు సినిమా మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం ఎంత చెప్పుకున్నా వారి నెంబర్ తగ్గదన్నమాట. ఇంకా చరిత్ర మనం చదువుతూ ఉంటే, స్వాతంత్ర సమరానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటే, కొత్త కొత్త ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే ఏమైనా గ్రామీణ ప్రాంతాలు, ఈ గ్రామీణ ప్రాంతాలు ఫ్రీడమ్ ఫైట్తో పెనవేసుకున్నవి. వాటి గురించి గనక మనం చదువుతూ ఉంటే గనక అక్కడ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా వారి నెంబర్ అయితే తగ్గదన్నమాట. ఇంకా మనకి మోటివేషన్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుటుంబం, జీవితం, వారి వృత్తిని కూడా వదిలేసి దేశ సేవ కోసం అంకితమైపోయిన త్యాగజీవులు ఎందరో. ఇంకా మరికొందరు ఏంటంటే, వారు ఏదైతే వాళ్ళ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారానే స్వాతంత్ర సమరంలో తమ వంతు పాల్గొని దేశభక్తుల స్వాతంత్ర కాంక్షను ఇంకా బలపరిచేవారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, గాంధీ గారు ఎప్పుడు కూడా చరక అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. సో చరక నూరుతున్న విషయం, ఇంకా ఆ ఇమేజెస్ అనేవి మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ముఖ్యంగా స్వాతంత్ర కాంక్ష పోరాటంతో పాటు ముఖ్యంగా అసలు ఒక దేశం నిలబడాలి అంటే దానికి వెన్నెముక ఎకానమీ. సో అందుకనే చెప్పారన్నమాట, దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి గాంధీ గారు. సో ఒక గ్రామం చూసుకుంటే గనక ఎంతోమంది అక్కడ ఫస్ట్ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఆ తర్వాత పాడి, ఇంకా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నూలు వస్త్రాలను తయారు చేయడం, ఇలాగ రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కొక్క ఆక్యుపేషన్లో ఉంటారన్నమాట. సో ఆ ప్రొఫెషన్కి కానీ ఆక్యుపేషన్కి కానీ ఇంకా తమ టాలెంట్ని, ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్స్ని కానీ జోడి

చేస్తూ ఉంటే దాంట్లోనే ఎంతో ఎక్స్పెల్ అయిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అలాగా స్వాతంత్ర కాంక్ష ముఖ్యంగా పోరాటంతో పాటు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ద్వారా ప్రజలందరిలోనూ ఇంకా స్వాతంత్రానికి సంబంధించి ఎన్నో మెలకువలను ఎంతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండేవారన్నమాట. అలాంటి వారిలో ఒకరు కల్కి కృష్ణమూర్తి గారు. మరి కల్కి కృష్ణమూర్తి గారి గురించి ఆయన స్వాతంత్ర పోరాటం ఏ విధంగా చేశారో మనం మాట్లాడుకుందాం ధీరాలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: గంట 17 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై వీతివర ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన కల్కి కృష్ణమూర్తి గారి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందామన్న కదా. మరి ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1899 సెప్టెంబర్ 9వ తేదీన తంజావూరులో జన్మించారు. సో ఆయన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత సెకండరీ స్కూల్కి చేరుకున్నారు. అక్కడ చదువు కొనసాగించారు. అయితే ఎప్పుడైతే సెకండరీ సర్టిఫికేట్ చేతికి వచ్చే సమయం ఉందో అప్పుడే 1921లో గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన పిలుపు అయితే వచ్చిందనమాట. ఆ పిలుపు విన్నారో లేదో అంతే, ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఆయన స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోకి దిగిపోయారు. సో అలాగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పొందకపోయినా ఆయన రచనా నైపుణ్యంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయనకి రచనలు అంటే ఎంతో ఆసక్తి, రాయడం అంటే ఎంతో ఇష్టం. అలాగా ఎన్నో రచనలు చేస్తూ ఉండేవారన్నమాట. అందుకుగాను 1923లో ఆయన ఒక పత్రికకి సంపాదకునిగా పనిచేయడం జరిగింది. ఇంకా అలాగే 1937లో ఆయన కల్వానిన్ కాదలి అనే ఒక పుస్తకాన్ని అప్పట్లోనే రిలీజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా అలాగే స్వాతంత్ర సమరయోధులైన సి రాజగోపాలాచారి గారితో కలిసి విమోచనం అనే పత్రికని కూడా నడిపారు. సో ఇందులో స్వాతంత్రానికి సంబంధించిన ఇంకా దేశానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండేవారన్నమాట. ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన రాజుల చరిత్ర గురించి ఆయన ఎంతగానో రాస్తూ ఉండేవారు, ఆసక్తిని పెంచుతూ ఉండేవారు. ముఖ్యంగా అప్పట్లో ఎవరైనా సరే ఎక్కువగా నవల్స్ చదువుతూ ఉండేవారు కదా, మరి చరిత్ర అనగానే కొంచెం పక్కన పెట్టేయడము లేకపోతే ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చదవడము చేస్తూ ఉండేవారు. అలా ఏంటంటే చరిత్రని నవల్స్ రూపంలో రాసేవారన్నమాట. శివగామియన్ సప్తాహం, పార్థివన్ కణువు అని పల్లవుల గురించి, పొన్నియన్ సెల్వన్ అని చోళుల సామ్రాజ్యం గురించి నవెల్స్ రాస్తూ ఉండేవారు. ఇంకా అలాగే ఎన్నో పత్రికల్లో స్వాతంత్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తూ ఉండగా బ్రిటిష్ వారు ఆయన్ని కొన్నిసార్లు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన రాసే కథల్లో కానీ రచనల్లో కానీ నవలల్లో కానీ ఏంటంటే నిరాశావాదం నుంచి మనిషి ఆశావాదం వైపుకి బ్రతకాలి పోరాడాలి అనేటట్లుగా ఆయన రచనా శైలి ఉండేదన్నమాట. అందుకుగాను 1999లో భారత ప్రభుత్వం వారు ఆయనకి సంబంధించిన ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయనకి రచనలు అంటే ఎంతో ఇష్టం. ఆ రచనల్లోనే ఆయన స్వాతంత్రానికి సంబంధించిన మొత్తం మోటివేషన్ అంతా కూడా రాస్తూ ఉండేవారన్నమాట. అది కల్కి కృష్ణమూర్తి గారి టాలెంట్. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్రంలోని నగరపాలక పురపాలక సంస్థల పరిధిలో 11,359 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 123 మున్సిపాలిటీల ప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్దికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తూ,
2: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రలో ఒక హిస్టారికల్ డే, ఒకేసారి 50,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు పెట్టిన ఏకైక సందర్భం కాబట్టి ఇది ఒక హిస్టారికల్ డే మనందరికీ. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చరిత్రలో, రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఈ పెట్టుబడి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
1: కాకినాడ జిల్లా

0: పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రెండవ రోజు కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా నాగులపల్లిలో మంచినీటి సరఫరా పథకం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో 1500 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురి కాకుండా చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: పిఠాపురంలో అడుగుపెట్టగానే కనిపించే డంప్ యార్డుకి శాశ్వత పరిష్కారం మేము చూపించాం. 6 కోట్లతోటి 11 గ్రామీణ చెరువుల్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. అలాగే చాలా కష్టసాధ్యమైనది ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగో వేధిస్తున్న సముద్రపు కోత సమస్య, దానికి శాశ్వత పరిష్కారం కావాలంటే దానికి దాదాపు 323 కోట్లు పైగా రక్షణ కూడా ఖర్చుతోటి రక్షణ కూడా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
0: ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్తు కొరత ఏర్పడుతున్నప్పటికీ రాష్టంలో ఎలాంటి విద్యుత్తు కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో విద్యుత్తు వినియోగం 20% పెరిగిందని, విద్యుత్ అవసరాలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జెన్కో ద్వారా 5,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన సమయంలో బయట నుంచి కూడా విద్యుత్తు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్తు సరఫరాలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే గంటల వ్యవధిలోనే పునరుద్దరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో వినియోగదారుల ప్రాధాన్యతలు క్రమంగా విదేశీ వస్తువులు, పెద్ద బ్రాండ్ ఉత్పత్తుల వైపు మళ్లడంతో కుటీర పరిశ్రమ, చేతి వృత్తుల వారికి మార్కెట్లో సవాళ్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత, వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ద్వారా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో చేతి వృత్తుల వారికి స్థానికంగా గిరాకీ పెరిగే అవకాశం ఏర్పడింది. వోకల్ ఫర్ లోకల్ ద్వారా తరతరాలుగా కొనసాగుతున్న భారతీయ వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగంగా చేతి వృత్తులు, చేనేత రంగం, విశ్వకర్మ సంప్రదాయాలకు గౌరవం, మద్దతు, అవకాశాలు కల్పించడంపైన దృష్టి సారించారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశీయ ఉత్పత్తి, ఉపాధి, స్వావలంబనకు మద్దతు తెలపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: హమే వోకల్ ఫర్ లోకల్ మంత్రకు అప్నానా హోగా, హమ్ సంకల్పలే కి హమ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కో హి బడావా దేంగే. హమారే ఘర్ మే జో కుచ్ భీ నయా సామాన్ ఆయేగా, మే నయే సామాన్ కి బాత్ కర్ రహా హూ, హమారే ఘర్ మే జో భీ నయా సామాన్ ఆయేగా వో స్వదేశీ హీ హోగా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంకలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్ లో 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,
3: సుమారుగా 5,800 మంది కానిస్టేబుల్స్ ఈ రోజు బయటకు వస్తున్నారు. వాళ్ళలో సుమారుగా 1,000 మంది లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు. ఈ 9 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోని కూడా చాలా మంది చాలా చాలా కఠినంగా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అట్ ద సేమ్ టైం స్పాంటేనియస్ అని ఉండాలి. అక్కడికి అన్నిటికీ మించి డిసిప్లిన్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఈ రెండింటికి మించి మానవత్వం కూడా, హ్యుమానిటీ కూడా ఉండాలి ఒక పోలీసు.
0: ఉత్తరాంధ్రలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు

ఆయన ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధతతో సిద్దంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ ఎస్పీతో సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. మరోవైపు విజయనగరం జిల్లాలోనూ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్దంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అత్యవసర సేవల కోసం శ్రీకాకుళం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0894224557, విజయనగరం జిల్లా హెల్ప్ లైన్ నెంబరు 0892223697 సంప్రదించాలని మంత్రి సూచించారు. పోషణ్ మాసోత్సవ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన 2 రోజుల పోషణ్ మాసోత్సవ చిత్ర ప్రదర్శనను పార్లమెంటు సభ్యులు దగ్గుపట్టి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంపై ప్రచురించిన సేవా సంకల్ప అభియాన్ ప్రచురణను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో బాలింత మహిళల, శిశువుల సమగ్ర పోషణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక పథకాలను, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర సహకార బ్యాంకుల్లో పారదర్శక లావాదేవీల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆధునికీకరించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాంగణాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా మార్చేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉత్తరాంధ్రకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రులు కె అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 గంట 35 నిమిషాలు దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. విష్ణు విన్యాసం మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ప్రతిరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ ఉంటేనే కాస్త అలాగా వెళ్తుందనమాట లోపలికి ఫుడ్ అనేది కదా. అంటే ప్రతిరోజు కూడా స్పెషల్ చేయాలి అంటే ఎస్, మరి టైం అనేది పడుతుంది. ఎక్కువగా ఎవరైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేసేది అమ్మలే కదా. మరి ప్రతిరోజు కూడా ఒకే ఆహారం తినాలన్నా కూడా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు నచ్చదు. అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరంతే. చిన్నపిల్లలు అయితే ఇది నాకు వద్దు అని చెప్పేసి వెంటనే చెప్పేస్తుంటారు. కానీ పెద్దవాళ్ళు అయితే వండే వాళ్ళు వాళ్లే కాబట్టి మనకి ఇది ఇష్టమా కాదా అని చెప్పేసి వండరు అనమాట. ఇంకా అందరికీ ఇష్టం త్వరగా అయిపోవాలి, ఇలాగా రకరకాల కారణాలతో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు. అయితే నచ్చింది అయితే కొంచెం ఎక్కువగా తినడం, కానీ నచ్చింది మరీ వదిలేయకుండా కొంచెం తినడమో లేకపోతే ఎలాగో కంగారుగా తినడమో ఏదో ఒకటి సరిపోతుంది. సో అందుకే అప్పుడప్పుడు స్పెషల్స్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా. మరి ఉడికించి తినే ఆహారం గురించి కొంచెం పక్కన పెడితే గనక సీజనల్ ఫ్రూట్స్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. మరి మహిళా మణుల్లో వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉంటే గనక బయట ఆఫీస్ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత సర్దుకోవడం, ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉంటారనమాట. మరి ఈ విధంగా ఇంట్లో మహిళలు ముందుగా హెల్తీగా ఉంటే ఇంటిల్లి పాది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డైట్ని ఎంచుకుని వాళ్ళ డైట్ భాగంగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారో అదే కదా మొత్తం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా అదే ఫుడ్ని ఎక్కువగా వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. అంతే కదా, ఏదైతే మనకి ఆలోచన వచ్చి మనం పాటిస్తూ ఉంటామో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే పాటిస్తూ ఉంటారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే గనక ఆ మొత్తం ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అది మహిళల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డైట్లో ఈరోజు నుంచి మనం ఈ ఫ్రూట్ని మనం తిందాం అని చెప్పేసి అనుకోవడం, లేకపోతే కొంచెం మార్చుదాం వండే తీరు అని అనుకుంటే గనక మొత్తం ఇంటిని పాదే కూడా తను ఏదైతే కొత్త నిర్ణయం తీసుకుంటుందో దాన్నే ఫాలో అయిపోతూ ఉంటారనమాట. కాబట్టి సీజనల్ ఫ్రూట్ని కూడా మన డైట్లో భాగం చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుని ఒకవేళ చేసుకోకపోతే ఇప్పటి నుంచి చేసేసుకుందాం. మరి ఇంతకీ ఏంటి ధీరాలో ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం మరి ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

1 గంట 42 నిమిషాలు దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం ధీరాలో. మరి శ్రీమతి గారు అంటూ లక్కీ భాస్కర్ మూవీ నుంచి విశాల్ మిశ్రా శ్వేతమోహన్ పడిన సాంగ్ అయితే వినేశారు కదా. మరి మనం ఇప్పుడు సెప్టెంబర్ వినాయక చవితి టైంలో ఉన్నామన్నమాట. మరి ఈ సీజన్లో ఏం తినాలో ఏం తినాలి మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండానే వినాయకుడు చెప్పేస్తున్నారు తన ప్రసాదంలో ఇవి ఉండాలి అని. అలా ఈ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పండు వెలగ పండు. దీన్నే ఇంగ్లీష్లో వుడ్ యాపిల్ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇంగ్లీష్లో మనం చూస్తే కనుక పేర్లు భలే ఈజీగా

కొన్ని వెంటనే చదవంగానే అర్థమైపోతాయి. వుడ్ యాపిల్ అని అనగానే ఈ యాపిల్ అనేది కొంచెం ఏదైనా చెక్కతో తయారు చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరికి ఈ వెలగపండు తెలియదు అని అనుకున్న వాళ్ళకి. సో ఏంటంటే ఈ వెలగపండు పైన ఒక టెంకలాగా ఉంటుంది కదా, హార్డ్ షెల్ అది. ఇంకా కొబ్బరికాయని కూడా గమనిస్తే ఈ హార్డ్ షెల్ ఉంటుందన్నమాట. అసలు ఎందుకు ఉంటుంది ఈ హార్డ్ షెల్? ఎప్పుడైనా గమనించారా, మంచి మండుటెండల్లో అలాగా కొబ్బరి నీళ్లు తాగితే ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది కదా. అండ్ అలాగే ఇలాంటి వర్షాకాలంలో ఈ వెలగపండును తింటే అంత ఎనర్జీ వస్తుందన్నమాట. కానీ అందరూ ట్రై చేసి ఉండరు కదా, జస్ట్ ఏదో పెట్టాలి కదా పెద్దవాళ్ళు చెప్పారు అని చెప్పేసి తీసుకొచ్చి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేసి వదిలేస్తూ ఉంటారన్నమాట. దాని రుచి చూసే వాళ్ళు చాలా కొంతమంది అయి ఉంటారు. ఏమంటారు మరి? మరి ఇంతకీ వీటిపైన హార్డ్ షెల్ ఎందుకు ఉంటుంది? మరి వాటిని మనం తీసుకున్న తర్వాత ఎంత ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం? మరి ఒక రకంగా అమృతం లాంటిది కదా, అందుకనే ఆ అమృతంలోని కంటెంట్ అంతా బయటికి పోకుండా హార్డ్ షెల్ అనేది ఇచ్చిందనుకుంటా ప్రకృతి, మనం కొంచెం అలా ఆలోచిస్తే. సో ఈ వెలగపండుని అచ్చంగా మనం యాపిల్ని కానీ జామకాయని కానీ ఎలా తింటామో అలా తినేయకూడదన్నమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ విటమిన్ సి పల్ప్. అచ్చంగా చింతపండు ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వెలగపండుకి కాస్తంత బెల్లం, జాగ్రీని కానీ ఇంకా పెరుగు కానీ, కొంతమంది ఏంటంటే తాలింపు పచ్చళ్ళలాగా చేసి దీన్ని వాడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అండ్ అలాగే ఇమ్యూనిటీకి ఇమ్యూనిటీ. ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏం చెప్పి అని అడుగుతూ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగపండుని జత చేసుకోవచ్చు. మరి మరి ఇంకేదైనా ఒక ఫ్రూట్ కానీ ఒక ఆహారం గురించి కానీ మాట్లాడుతుంటే ఈ కాలంలో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రోటీన్ ఏంటి, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటారు. మరి నిజంగా వెలగపండు గురించి మనం పాతకాలం నుంచి వస్తున్న, మనం వింటున్న దాని గురించిన న్యూట్రిషన్ తెలుసుకుంటే ఇంకా దాని పైన ప్రేమ పెరిగి దాన్ని మన డైట్లో భాగం చేసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ సంగతులు కూడా చెప్తాను. మరి 35 ఇది చిన్న కథ కాదు, మరి అలాగే ఈ వెలగపండు కూడా చిన్న పండు ఏమి కాదు. 35 మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనము నాం ధీరాలు 35. ఇది చిన్న కథ కాదు, మూవీ నుంచి నీలి మేఘములలో సాంగ్ అయితే విన్నాను కదా. మరి 1:51 దాటి 8 సెకండ్లు కావస్తోంది సమయం. సో ఏదైనా ఒక కొత్త ఫ్రూట్ని కానీ కొత్త ఆహారాన్ని కానీ మన డైట్లో భాగంగా చేసుకుంటున్నామంటే గనక ఈ కాలంలో న్యూట్రిషన్ ఏంటి, విటమిన్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఇలాగ రకరకాల క్వశ్చన్స్ వేసి మరీ వాటిని మన డైట్లో భాగం చేసుకుంటామన్నా కదా. మరి ఇంతకీ వెలగపండు గురించి మనం ఎంత చెప్పుకున్నా పాత వాళ్ళ కాలం నుంచి ఇది మన దగ్గర వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ వెలగపండు పండేది పెరిగేది మన దేశంలోనే. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటే కనుక థాయిలాండ్, ఇండోనేషియా ఇటువంటి దేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది, కానీ ఎక్కువగా పెరిగేది మాత్రం మన దేశంలోనే ఈ వెలగపండు అనమాట. మరి ఈ వెలగపండుకి సంబంధించిన న్యూట్రిషనల్ బెనిఫిట్స్, ముఖ్యంగా అంతకంటే ముందు మెడిసిన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఆయుర్వేదంలో వెలగపండు చెట్టుకి సంబంధించిన ప్రతి పార్ట్, అంటే దాని వేర్ల దగ్గర నుంచి మొదలయ్యి వేర్లు కానీ చెట్టు బెరడు కానీ చెట్లు ఆకులు ఇంకా చిగుళ్ళు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పార్ట్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీలో ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఈ వెలగపండు తినడం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే ఊపిరితిత్తుల్లోని చివరి భాగమైన బ్రాంకియోస్కి ఈ వెలగపండు మంచి శక్తిని అందిస్తుంది. సో బ్రాంకియోస్, మనం ఏదైతే గాలిని తీసుకుంటామో ముక్కుతో, ఆ గాలి అలాగ వెళ్ళి మొత్తం ఊపిరితిత్తుల్లోని చివరి భాగం వరకు వెళ్ళగలగాలి, అప్పుడే లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి, అలాగే పాటలు పాడే వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారనుకుంటా, కానీ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ లంగ్ కెపాసిటీ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువగా గాలి పీల్చి ఎంతసేపు ఉండగలరు అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు టెస్ట్ చేసుకోకండి.

ఊరికి స్పోర్ట్స్ పర్సన్స్ కి టెస్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నా. అఫ్ కోర్స్ ఒకవేళ టెస్ట్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే ఇప్పటికిప్పుడు చేసేమాకండి. ఇవన్నీ కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేచి ఏం చెయ్యాలబ్బా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు కదా ఈరోజు అని, అలాంటి టైం టేబుల్ వేసుకునే టైంలో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో ఈ టెస్ట్ అయితే చేసుకోండి. ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకోండి అండ్ ఎంతసేపు ఉంచగలరో అంతసేపు ఉంచి మళ్ళీ మెల్లగా గాలి వదిలేయండి. ఇప్పుడు మాత్రం చేయకండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. సో ఈ విధంగా లంగ్స్లోని చివరి పార్ట్ అయిన బ్రాంకియోల్స్కి ఈ వెలగ పండు మంచి శక్తిని అందిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్, ఎవరైతే ఊపిరితిత్తులకి ఇంకా గాలి పీల్చుకునే సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఇది మంచి ఫలంగా చెప్తారన్నమాట. అలాగే ఈ సీజన్లో డైట్లో భాగంగా చేసుకోవాలి, ముఖ్యంగా వెయిట్ తక్కువ అవ్వాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ డైట్లో ఈ వెలగ పండుని కూడా జత చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వెలగ పండుని తిన్న రోజు మంచినీళ్ళు బాగా ఎక్కువగా తాగాలి. అదేంటి ఎస్పెషియల్గా ఈరోజే తాగాల అంటే, ఎస్ ఎందుకంటే ఈ వెలగపండు అనేది కొంచెం పల్ప్ లాగా ఉంటుంది కదా, అలాగే విటమిన్ సి మన రెస్పిరేటరీ ఎయిల్మెంట్స్ అండ్ అలాగే డైజెస్టివ్ సిస్టంలో ఉన్న క్లాక్స్ అన్నిటినీ కూడా తొలగిస్తుంది. కాబట్టి దానికి మనం కొంచెం మంచినీళ్ళు తీసుకుంటే గనక ఇంకొంచెం సహాయం చేస్తుంది అనమాట ఆ పల్ప్ అది అంతా క్లీన్ చేయడం కోసం. సో మరి ఇన్ని లాభాలు ఉన్న వెలగపండుని కేవలం వినాయకుడికి నైవేద్యంగానే పెడుతున్నారా? పెట్టిన ఆ నైవేద్యాన్ని మీరు ఆరగిస్తున్నారా? ఆరగించకపోతే ఇప్పటి నుంచైనా ఆరగించండి. మరి మరి వెలగ పండుగకి సంబంధించిన న్యూట్రిషన్ బెనిఫిట్స్ అయితే ఈరోజు ధీరాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అష్టాచమ్మ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: विविध भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
5: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
6: రెండు గంటల 17 నిమిషాలు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి FM 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్చే ఆదిత్య. మనము నామ్ సందడే సందడిలో. మరి ముందుగా జీన్స్ మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వస్తుంది రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ ఆనందిస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

భువన్ చంద్ర లిరిక్స్ లో ఉదిత్ నారాయణ్ చిత్రకారు పడిన సాంగ్ అయితే విన్నారు జై చిరంజీవ మూవీ నుంచి. వింటున్నారు వివిధ భారతి. ఇప్పుడు కొంచెం వెదర్ ఇన్ఫర్మేషన్. కోస్తాంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇంకా కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలి వీచే అవకాశమైతే ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది. అండ్ అలాగే ఈ జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇంకా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో యెల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. సో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.

2 గంటల 36 నిమిషాలు దాటి 43 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పడిన పాట అయితే విన్నారు హలో బ్రదర్ మూవీ నుంచి. మరి మనం ఎంటర్ అయిపోదామా సందడి సందడిలోకి? సందడి సందడిలో మరి నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికారులో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి షికారు ఏ వాహనంలో వెళ్తారు అని చెప్పి అడగట్లేదు, షికారులో ఒక వాహనం అయితే ఉంది వెతికి చెప్పండి. మరి చెప్పాలంటే 8662488144కి మెసేజ్ చేస్తే సరిపోతుంది.

2 గంటల 48 నిమిషాలు దాటి 18 సెకండ్లు కాబోస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. మరి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, షికార్లో ఒక వాహనం వెతికి చెప్తారా? మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు కోడుమూరు నుంచి ఊర్మిళ వీరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.

ఇప్పుడైతే వచ్చేసాయి కదా. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి, అవును పాట రూపంలో క్లూ వచ్చేసింది. ఎస్, నెక్స్ట్ ఇంకా సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఏలు తెనాలి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు మెసేజ్ చేస్తున్నారు, ఆయిరాల, ఆయిరాల గ్రామం అండి. ఓకే శ్రీను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడ్ నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. మసూమ్ బాబా నాగూర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మాధవ స్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు మాదుగుండు రాజేశ్వరన్, స్వామి అంజలి గారు, కరెక్ట్ ఆన్సర్. తులసి గారు, మౌనిక, జయంత్ నందికొట్కూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, కరెక్ట్ ఆన్సర్. సుమనీ గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. తొలిబిల్లి రవి గారు సూరంపల్లి గన్నవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. ధర్మారావు గారు దంతేవాడ ఛత్తీస్గఢ్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ నుంచి సెల్వరాజ్, వీక్షిత రాములమ్మ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ మెసేజ్ చేస్తున్నారు. విజ్ఞాన వినోదపు ఒడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల సవ్వడి, ఉప్పొంగు ఆనంద బాష్పాల తడి, కొంటె ప్రశ్నల జడి, చిలిపి సమాధానాల సడి, మన ఈ సందడే సందడికి స్వాగతం అంటూ భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు, వహ్వా ఏం కవిత్వం చెప్పారండి. నెక్స్ట్ ఇంకా అక్కరపాక నుండి రమా సుధాకర్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అరగిద్ద గ్రామం నుంచి రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు బ్యాంక్ కాలనీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజెస్ ఎవరు చేశారో చూద్దాం. గౌతమ్ గారు చౌడేపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళగిరి నుండి దామాల చినమస్తాన్ నగర్, బెదమస్తాన్ నగర్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా వాన పడింది మా ఊళ్ళో రామలకోట నుంచి, దుబాయ్ బాషా గారు మెసేజ్ చేస్తున్నారు. రామళ్ళకోట ఎక్కడ మరి మీరు ఉండేది? కర్నూలు జిల్లానేనా? ఓకే, మరి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇంకా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఈ ప్రాంతాల్లో, శ్రీకాకుళం చెప్పాలంటే నార్థర్న్ కోస్టల్ ఆంధ్ర, ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఐఎండీ అధికారులు అయితే తెలిపారు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి. పాత రోజుల్లో అయితే గుర్రం, నేటి రోజుల్లో అయితే జీప్, షికార్లో జీప్ ఉందా చూద్దాం. నెక్స్ట్ ఇంకా మెసేజ్, బంగారు రాజ్ గారు ఆదో నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చీమల్లపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు, పుణ్యవతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, నెక్స్ట్ మెసేజ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప జిల్లా నుండి, కౌస్తుభా గారు ఆత్మకూరు నుండి, నంద్యాల, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు, ప్రేమసాయి గారు, రాజేష్ మెసేజ్ చేశారు, షోలాపూర్ నుండి, మహారాష్ట్ర నుండి. మహాలక్ష్మి గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి నుంచి హరికృష్ణ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదో నుంచి, షికారు అనగా కారు, ఎస్, షికారులో ఉన్న వాహనాన్ని వెతికి పట్టుకోండి అని చెప్పి అన్నా కదా, మరి కారులో షికారుకెళ్ళే సాంగ్ అయితే వచ్చేసింది దాని నుంచి ఆన్సర్. దాని నుంచి ఎందుకు షికారులో మనం వాళ్ళు పట్టుకోలేరా ఏంటి, కారుని పట్టుకుని ఆన్సర్గా పంపించేశారు అన్నమాట.

మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా రెండవ క్వశ్చన్కి ఏంటంటే, అదే క్వశ్చన్ అడగాలి కదా ముందు. సో చాక్లెట్ ఎక్కువగా డార్క్ కలర్లోనే ఉంటుంది కదా, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. మరి ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం ఏమిటో తెలుసా? పాలని మాత్రం చెప్పమాకండి, పాలుతో పాటు చేస్తారు కానీ వైట్ చాక్లెట్కి కూడా రా మెటీరియల్ కోకోనే, అదే కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారనమాట. అది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అయితే వైట్ చాక్లెట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ వైట్ చాక్లెట్ని కూడా ఈ కోకోవాతోనే తయారు చేస్తారు. అయితే కోకోవా నుంచి ఏ పదార్థంతో తయారు చేస్తే వైట్ చాక్లెట్ వస్తుందో కొంచెం ఆలోచించి చెప్పండి. చెప్పాలంటే దాంట్లో కూడా పాలు ఉంటాయి, కానీ ఆ పాలు నుంచి వచ్చే ఒక మెటీరియల్తో దీన్ని తయారు చేస్తారనమాట వైట్ చాక్లెట్ని. మరి తెలిస్తే కనుక 6624881 4కి వాట్సాప్ మెసేజ్ చేయండి, తెలియకపోయినా ట్రై చేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. గతంలో ప్రకటించిన 2012 నుంచి 2016 వరకు నంది ఫిల్మ్ టీవీ అవార్డులను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున స్పెషల్ జ్యూరీ అవార్డులు అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఎఫ్టీసీ చైర్మన్ పి భరత్ భూషణ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు. శాప్ కార్యాలయం వద్ద నిన్న జరిగిన ఘటనపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం నందు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విలువల విద్య అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక సెమినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పూనా రామ్జీ పాల్గొన్నారు. విశాఖలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఎంఎఫ్ఆర్ఐ ప్రాంతీయ కేంద్రంలో హిందీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త, అనువాదకులు, హిందీ తెలుగు భాషా పండితులు పద్మభూషణ్, ఆచార్య డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర అంతటా విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో 8942 2 8 8 8 8 9 2 4 2 2 6 5 9 9 మరియు 8 9 2 4 2 2 5 9 9 హెల్ప్ లైన్ నంబర్లకు సంప్రదించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విశాఖ కలెక్టర్ డాక్టర్ అభిషిక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో టైరు పంక్చర్ అయి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వాల్మీకిపురం మండలం విటలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐటి స్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్తో జరిగిన చారిత్రక తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో మహిళల టీ20 ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకను ఓడించి తొలి స్వర్ణ పథకం సాధించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

3 గంటల 5 నిమిషాలు దాటి 28 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం సండే సండే. మరి ఏదైనా చాక్లెట్ ఎప్పుడు చూసినా డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది కదా, వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ వైట్ చాక్లెట్ని దేంతో తయారు చేస్తారు, రా మెటీరియల్ ఏంటి? పాలైతే కాదు అని చెప్పేసి ముందే చెప్పేశారు. మరి ఇంతకీ ఆన్సర్స్ ఏం పంపించారు మన శ్రోతలు, ఒక్కసారి చదివి వినిపించేస్తారు.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ దాస్ గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. మా కృష్ణా జిల్లాకి వర్షాలు ఎస్ ఉన్నాయి, అయితే భారీ నుంచి అతి భారీ కాకుండా ఎల్లో అలర్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్ ఓకే కరెక్ట్ ఆన్సర్. కేదార్ వీరేష్ గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. కొండారెడ్డి గారు సిద్ధపటం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు. సుమణి గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. జాన్సన్ గారు విజయవాడ నుండి. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ మెసేజ్ చేశారు. రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారంటే, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు వగ్గా శివయ్య గారు పెద్దన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు కృష్ణవేణి గారు ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య గారు అంటూ పాలెం పోలియా గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బంగార్ రాజు గారు ఆదోన్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు ఫ్యామిలీ మెంబర్స్ స్థలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేస్తున్నారు, తిరుపతి జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్ళు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్గానే గెస్ చేశానా? సో మాకు వర్షం పడుతుంది అంటూ రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు, కర్నూలు జిల్లానా అంటే ఎస్ సర్టైన్లీ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మలాన్బి గారు

కర్నూలు నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, మాధవస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు. విజయ గారు, కైలాష్, సాయి, కృత్తిక మెసేజ్ చేస్తున్నారు. మారుతి నగర్, అనంతపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. లత గారు ఉయ్యూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెల సీతమ్మ మహాలక్ష్మి గారు అమలాపురం నుండి. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్. నాగార్జున గారు, లక్ష్మి గారు వడియంపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి అంటూ మెసేజ్ చేశారు లాస్ట్. ఎవరైతే మెసేజ్ చేశారో క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తున్నాను. చాక్లెట్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, మరి వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది. ఈ వైట్ చాక్లెట్కి ముడి పదార్థం, రా మెటీరియల్ ఏంటి? సో కోకో బటర్ అనమాట. కోకోవాతోనే చాక్లెట్ అనేది తయారు చేస్తారు. అయితే ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అయితే వైట్ చాక్లెట్ కూడా ఉంటుంది కదా, దానికి ముడి పదార్థం కోకోనే. కానీ కోకో నుంచి వచ్చిన ఏ పదార్థంతో వైట్ చాక్లెట్ తయారు చేస్తారన్నాను? సో కోకోవా బటర్తో. మనకి పాల నుంచి కూడా ముందు తోడుబెడితే పెరుగు అవుతుంది. పెరుగు నుంచి మీగడ తీస్తే దాన్ని చిలిగితే వెన్న బటర్ వస్తుంది కదా. సో అలాగే కోకోవా నుంచి ఈ బటర్ వస్తుంది అన్నమాట. ఆ బటర్తో వైట్ చాక్లెట్ తయారు చేస్తారు. మరి ఇంకా ఇప్పుడు అడగబోయే ప్రశ్న, మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? మనిషి ఎంత చిన్న డెసిబల్స్ విలువ గల శబ్దాన్ని వినగలడు? సో మొత్తం చెప్పాలంటే ఈ సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారనమాట. అంటే దారిని, మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదైతే ఉంటుందో ఆ లెంత్ని కిలోమీటర్స్లో కొలుస్తారు కదా. ఇంకా మన క్లాత్స్ని మీటర్స్లో కొలుస్తారు కదా. అలాగా మనం వినగలిగే శబ్దాలను, ఫ్రీక్వెన్సీ, సౌండ్ ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తారనమాట. సో దాన్ని డెసిబల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఈ డెసిబల్స్ అంటే ఎంత వరకు మనం వినగలం, ఇంకా ఆ డెసిబల్స్ కంటే తక్కువైతే మనిషి అసలు వినడానికి కూడా కుదరదు అనమాట. సో కాబట్టి అసలు ఎంత చిన్న శబ్దం వరకు మనిషి వినగలడు తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడి సందడిలో. 3:18 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. మరి అడిగిన క్వశ్చన్ ఏంటి? మనిషి ఎంతవరకు చిన్న శబ్దాన్ని వినగలడు? మరి డెసిబెల్స్లో కానీ ఇంకా సౌండ్ని హెడ్జెస్లో కొలుస్తారన్న కదా, ఆ హెడ్జెస్లో కానీ సమాధానాలు పంపించండి అని చెప్పాను. మన శ్రోతలు అయితే పంపించేశారు. మరి మనిషి ఎంతవరకు వినగలడు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. లేదు, 120 నుంచి 130 డెసిబెల్స్ అనేది ఇంకా పెయిన్ అనేది వచ్చేస్తుందన్నమాట, ఎక్కువైపోతుంది.

సో మినిమం ఎంత వినగలడు అని చెప్పి అడిగాను క్వశ్చన్. మంగళకి ఎన్నెన్ని మెసేజ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి మాధస్వామి గారు, సునీత గారు రాజోల్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమని గారు పెడన నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి. శేష్ సాయి రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్, సాయి కృతిక, మారుతి నగర్, అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు, రామలింగ గారు, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం సాయి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు, గన్నవరం సాయి శిరీష గారు తిరుపతి నుండి. ఓకే, నెక్స్ట్ మెసేజ్. మసూం బాబా గారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రామలకోట నుంచి దుబాయ్ బాదషా గారు మెసేజ్ చేశారు, భాస్కర్ గారు పెడన నుంచి, కుస్మా గారు అంబటి నగర్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకి రాజు గారు మెసేజ్ చేశారు, తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు. ఎస్ నెక్స్ట్ ఇంకా మెసేజ్. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేశారు, లతా గారు ఉయ్యూరు నుండి, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, దస్తగిరి సంధ్య గారు, యాస్మిన్ సాదియా మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్. బంగారాజు గారు ఆదోన్ నుండి, ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి. నెక్స్ట్ మెసేజ్. ఇంకా ఎరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి, మధుప్రసాద్ గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా దొరివారి సత్రం నుండి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుండి, కేదర్ వీరేష్ గారు రాజోల్ నుండి. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి, చేబ్రోలు రామకృష్ణయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ గారు, వగ్గా శివయ్య గారు పెద్దన్న మెసేజ్ చేశారు, దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ మెసేజ్ చేశారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలదాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సో 0 డెసిబెల్స్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, అంతకంటే ఇంకా తక్కువ వినడానికి ఉండదు. ఒకవేళ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్లో కనుక చూసుకుంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మనిషి వినగలడు అనమాట. సో 20 హెడ్జెస్ కంటే తక్కువ కూడా సౌండ్ ఉంటుంది, కానీ మనం దాన్ని పసిగట్టలేం. సో దాన్ని ఇన్ఫ్రాసోనిక్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇంకా 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని అల్ట్రాసోనిక్ అంటారు. అసలు మనిషి పట్టలేడనమాట, రక్తం వచ్చేస్తుంది అంటారు కదా, అదైపోతుంది. సో 20 హెడ్జెస్ కంటే ఇంకా చిన్న చిన్న శబ్దాలు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గాలి అలా పార్క్లో వీస్తున్నప్పుడు కొంచెం గడ్డి ఊగుతుంది చూడండి, దానికి కూడా కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడో జరుగుతున్న శబ్దాలని మనమైతే వినలేం, కానీ యానిమల్స్ అయితే పసిగడతాయన్నమాట. అందుకనే చెప్తుంటారు ఏంటంటే, సునామీలు కానీ భూకంపాలు కానీ వస్తున్నప్పుడు ఇంట్లో పెట్ యానిమల్స్ అనేవి చాలా వింతగా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి. సో ఏంటంటే ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి వాటికి చిన్న సూచనలు, అది సౌండ్ రూపంలో వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇంకా ఇప్పుడు సందడి సందడిలో 4వ ప్రశ్నకి వచ్చేస్తే కనుక, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏంటి? ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి? క్వశ్చన్ కొంచెం వింతగానే ఉంటుంది, కానీ అందులో నేను ఆన్సర్ చెప్పకూడదు కాబట్టి క్వశ్చన్ని ఆ విధంగా అడగడం జరిగిందనమాట. ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి తెలిస్తే కనుక 8662 4888 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

ఆదికేశవ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 3:28 దాటి 18 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి. మరి ఇంకా సందడే సందడిలో ఆన్సర్స్ పెడుతూ ఇంకా బిజీగానే ఉన్నారు మన శ్రోతలు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం, ఇక్కడ ఒక పదాన్ని ఇంకా జోడించాలన్నమాట క్వశ్చన్లో. మరి అది జోడిస్తే ఆన్సర్ నేనే చెప్పేసినట్టుంటుంది, అందుకనే ఆన్సర్ మీరు చెప్పాలి కాబట్టి పదాన్ని కొంచెం వదిలేశాను. ఇంతకీ ఏంటి ట్రాన్స్లేషన్ని తెలుగులో ఏమంటారు? పెడన జోగానంద కాలనీ నుంచి అప్పలదాస్ గారు మెసేజ్ చేశారు. అవును, కరెక్ట్ ఆన్సర్. రెండో పదం కూడా వస్తుందా అని చెప్పి చూశాను, వచ్చింది. మోవుల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు. సుందరి గారు పెనమలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దంతి గారు అనంతపురం నుంచి. శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. దాంట్లో ఎన్ ఎందుకు, టైపింగ్ మిస్టేకా? నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా.

ఏనమడుగును అండి, చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు మెసేజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉమా శ్రీనివాస్ గారు నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిస్ జబర్ చేస్తున్నారు. మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు, మధుచరణ్ రాప్తాడు మండలం మరూరు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్లి మండలం వీవర్స్ కాలనీ నుంచి మాదవుడు రాజేశ్వరన్ సౌమ్య అంజలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. భాషాంతరీకరణ కొత్తగా ఉంది పదం, కానీ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది మనకి కావాల్సిన ఆన్సర్కి అనమాట. గడ్డ వెంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుండి, ఓకే. జాన్సన్ గారు విజయవాడ నుండి, వలపర్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామణకోట నుంచి దుబాయ్ భాషా గారు మెసేజ్ చేశారు. ఉస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మధుప్రసాద్ గారు తలంపాడు గ్రామం దొరవారి ఛత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, సీను గారు ఆయిరాల మండలం నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి సుమని గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి మెసేజ్ చేశారు. ట్రాన్సిషన్, ఎస్ ట్రాన్సిషన్ అడగలేదు, ట్రాన్స్లేషనే. ఎస్ ట్రాన్స్లేషన్కి అయితే మాత్రం పంపించిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సరే. సో ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఇంకా ఎవరు చేశారో చదివి వినిపించేస్తాను ఈ పాట తర్వాత.

3 గంటల 35 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మరి మనమున్నాం సందడే సందడిలో. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నా కదా, ట్రాన్స్లేషన్కి తెలుగు పదం ఏమిటి? భాషాంతం అంటూ మెసేజ్ చేశారు మామ దినాయతుల్లా గారు, భవానీపేట్ గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. ఓకే. ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ నుండి మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు. నెక్స్ట్ ఇంకా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి మసూం బాబా గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. కమదం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. నెక్స్ట్ ఇంకా గౌస్ గారు అనంతపూర్ నుండి. తులసి మౌనిక జయంతి గారు నందికొట్కూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. లత గారు ఉయ్యూరు నుండి. రంగారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు కృష్ణ సంతోష్ గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు. ఎస్. నెక్స్ట్ ఇంకా విజయ కైలాష్ గారు, సాయి కృతిక, మారుతినగర్, అనంతపురం నుండి. ఎల్లప్ప గారు రాయచూర్ నుండి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఏమో తెలియదు. బంగారాజు గారు ఆదోర్ నుంచి. ఓకే, చెప్తానులే నేను. ఇంకా ఆన్సర్ని రివీల్ చేయడానికి ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఇంకా మెసేజ్ పెట్టారు కానీ వాళ్ళ పేరు ఊరైతే మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా మలాన్ బీ గారు కర్నూల్ నుండి మెసేజ్ చేస్తున్నారు. బదులుగా కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియా గారు ఈనమడుగు నుండి మెసేజ్ చేశారు. ఎస్, ఓకే. స్నేహపాను జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మెసేజ్ చేశారు. అవును, అదే అవును. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా గోనేగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నాయుడుపేట నుండి సంధ్యా గారు మెసేజ్ చేస్తున్నారు. ఎడ్వర్డ్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గన్నవరం శిరీష గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు. ఎస్. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు అంటూ వనస్థలిపురం నుండి బాలాజీ గారు మెసేజ్ చేశారు. ఎస్, ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అంతేనండి. నెక్స్ట్ ఇంకా రవి రేవతి గారు, రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజల్ నుండి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసరావుపేట నుండి రఘురామ్ సింగ్, భాగ్యలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. హంబాపురం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య గారు మెసేజ్ చేశారు. ఉర్దూ ఆన్సరా మీరు పంపించింది? ఆన్సర్ అయితే అది కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ గారు, అనసూయ గారు, యమున గారు జాన్కంపేట నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య గారు ఇనమడుగు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అనువాదం ఇంకా రెండో పదం కూడా వస్తుందని చెప్పి ఆలోచించాను, కూర్చున్నాను. సో చాలామంది మెసేజ్ చేశారు తర్జుమా, అది కూడా కరెక్ట్ ఆన్సరే.

సందడి సందడిలో మరి ఇప్పుడు అడగబోయే ప్రశ్న, గోటిపువ్వ. గోటిపువ్వ అనేది ఒక డ్యాన్స్ ఫామ్ అన్నమాట. మరి ఇంతకీ ఈ గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? గోటిపువ్వ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది? తెలిస్తే మెసేజ్ చేసేయచ్చు 8662848884.

3 గంటల 45 నిమిషాలు దాటి 45 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం సందడే సందడిలో. అడిగిన క్వశ్చన్ ఏంటంటే గోటిపువ్వ మరి ఈ నాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది. చూద్దాం ఇంకా మెసేజెస్ ఎవరెవరు చేశారు.

పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మాధవస్వామి గారు సునీత గారు రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి గౌస్ గారు కేరళం కాదు, కనకారావు గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాస్ గారు సాయికృతిక మారుతి నగర్ అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేని నుండి కె భాస్కర్ రావు గారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాంగ్ ఆన్సర్ అండి. మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబురల్ రామకృష్ణయ్య గారు మెసేజ్ చేశారు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి కుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలియా గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి మాదగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, కరెక్ట్ ఆన్సర్. మలాన్బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీనారాయణమ్మ గారు, నారాయణ స్వామి గారు రాప్తాడు మండలం మరూరు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుంచి కాజీ ముతిజావాలి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ గారు రాయచూరు నన్ను మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు బొయ్యూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దంతి గారు అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆదిత్య అంటూ సుబారెడ్డిపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మే నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దుబాయ్ పాషా గారు మెసేజ్ చేస్తున్నారు, కుటుంబ సభ్యులు రామలకోట నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. రాష్ట్రానికి సంబంధించింది. చిలక నారాయణ గారు, అనసూయ గారు కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిలి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మురళీధరన్ చిత్తూరు నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి గౌరీ గారు, తెలంగాణ కాదండి, డోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్. శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు దాసరిపాలెం నుంచి, కుటుంబ సభ్యులు ఇంకా, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు వడియంపాలెం నుండి, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. రవీంద్రరెడ్డి

గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేస్తున్నారా? ఎస్, కర్ణాటక అయితే కాదు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి. కరెక్ట్ ఆన్సర్ రాజోలని జయన్న గారు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు యశోద జానకిరాజు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ ఇంకా సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నుండి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ హాయ్ ఆదిత్య గారు ఆన్సర్ అంటూ శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎందుకు ఇన్ని మెసేజెస్ చేశారు? ఇన్ని మెసేజ్ చేయడం వల్ల లేటెస్ట్గా వచ్చారు, లేట్గా వచ్చారు మరి. సో అయితే ఎప్పటికైనా వచ్చారు కదా, ఆన్సర్ అయితే మీరు పంపింది, నేనైతే చదివేశాను. మరి ఇంతకీ గోటిపువ్వ ఈ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. మరి ఇంకా ఈరోజు ఇప్పుడు అడగబోయే సందడి సందడి క్వశ్చన్ ఇది, కొంచెం ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, మీ బాబాయి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు? కొంచెం తిప్పి తిప్పినట్టుగా ఉంది కదా, అయినా సరే లాజిక్ పట్టుకుంటే వచ్చేస్తుంది. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ బాబాయి గారి ఒక్కగానొక్క అక్క తల్లి భర్త మొట్టమొదటి కొడుకు మీకు ఏమవుతారు? సో ఇందులో హింట్ కూడా ఇస్తున్నాను ఏంటంటే, ఇక్కడ మొత్తం పిల్లలు ఎంతమంది అంటే ముగ్గురు ఉన్నారన్నమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయమంటారా, మరి చెప్పండి. ఈసారి మళ్ళీ ముచ్చటగా మూడోసారి అన్నమాట. మీ బాబాయి ఒకగానొక అక్క యొక్క తల్లి యొక్క భర్త మొదటి కొడుకు మీకు ఏమవుతారు? హింట్, ఇక్కడ మొత్తం పిల్లలు ముగ్గురు ఉన్నారు.

హరిహరన్ మధుశ్రీ గారు పడిన సాంగ్ అయితే విన్నారు శివాజీ మూవీ నుంచి. మరి ఇంతకీ మన ప్రశ్న ఏమిటి? బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో మీ బాబాయి ఒకగానొక్క అక్క, తల్లి భర్త, మొదటి కొడుకు, మీకు ఏమవుతారు? సో హింట్ అయితే ఇచ్చా కదా, మొత్తం పిల్లలైతే ఇక్కడ ఉన్నది ముగ్గురే అనమాట. మరి చూద్దాం ఎంతమంది మెసేజెస్ అయితే పంపించారో. చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, మరి ఎవరెవరు ఏమేమి పంపించారో, అసలు ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తారు. కొంచెం టైం అయితే పట్టచ్చు. మరి చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మలన్ బి గారు కర్నూలు బాలాజీ నగర్ నుండి, రాంగ్ ఆన్సర్ అండి. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, రాంగ్ ఆన్సర్. మండూర్ లక్ష్మీదేవి గారు వెంకటగిరి కాలనీ నుంచి కాదు, నిక్కు శ్రీలక్ష్మి గారు, రవికుమార్ గారు సీతారాంపురం విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. అదేంటి మూడు ఆన్సర్స్ పంపించారు, అందులో నన్ను చూస్ చేసుకోమంటున్నారా? సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి కాదండి, తిరుపతి నుంచి శిరీష గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కాదండి. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ గారు మెసేజ్ చేశారు, లేదు రాంగ్ ఆన్సర్ అండి. అక్రపాక నుండి రమా గారు, సుధాకర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, నాగర్ కర్నూల్ నుండి ఫజల్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుంచి భాస్కర్ రావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, కాదు. లక్ష్మీనారాయణమ్మ గారు నారాయణస్వామి గారు మెసేజ్ చేశారు. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు. కోలా నాగలక్ష్మి గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బంగారాజా గారు ఆదోని నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంత

చానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. కాదు, రాంగ్ ఆన్సర్. శీను గారు ఆయిరాల నుండి. రాంగ్ ఆన్సర్ అండి. పెడన నుండి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, శ్రీ కృష్ణవేణి గారు. కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుండి మెసేజ్ చేస్తున్నారు, మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా సమయం చూస్తే 4 గంటలు కావస్తుంది. మరి న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఆన్సర్ రివీల్ చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. కుప్పంలోని గుండిసెట్టిపల్లి హంద్రీనీవా కాలువ వద్ద కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. రెండేళ్లుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అక్టోబర్2 నాటికి 10 లక్షల టన్నుల చెత్త డిస్పోజ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మేదరమెట్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 119 మంది లబ్దిదారులకు 85 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు అందజేశారు. నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులకు ఈ నెలలో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అక్టోబర్లో అవార్డులు ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తొలిదశలో భాగంగా 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ఈరోజు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపాలిటీకి వివిధ అభివృద్ది పథకాల కింద 96 కోట్ల రూపాయలు మంజూరు కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల అభివృద్దికి సుమారు 210 కోట్లు మంజూరు కాగా, భీమవరం పట్టణానికి 43 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంజూరైన నిధులతో చేపట్టే అభివృద్ది పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రేపు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్లో ఎయిడ్స్ సురక్ష అంశంపై కలెక్టర్ వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, హెచ్ఐవి ఉన్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్వుడ్ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్క్వుడ్ తన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవులకు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

సో క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రివీల్ చేయలేదు కదా, ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. మరి ఎవరెవరు పంపించారు ఒకసారి చదివి వినిపించేస్తాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సరే రివీల్ చేస్తాను. సుమని గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, రాంగ్ ఆన్సర్ అండి, గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుండి మెసేజ్ చేశారు కాదు, మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్, మాధవస్వామి గారు సునీత గారు రాజోల నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కాదండి. నెక్స్ట్ ఇంకా గన్నవరం శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్, మధుప్రసాద్ గారు కుటుంబ సభ్యులు తలాంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సరే కదా. మళ్ళీ ఆ ఎమ్మజీ దేనికి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు, యశోద జానకిరాజు గారు కాదు, మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు గారు, పెదమస్తాన్ రావు గారు కాదండి, నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కాదండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, సులోచన గారు కరీంనగర్ నుండి కాదు కాదు, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు కాదు. సూర్యకుమారి గారు పాలకొల నుండి కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పోలు శివదాస్ రెడ్డి గారు తిరుపతమ్మ గారు మెసేజ్ చేశారు ఆన్సర్ అయ్యో కాదు, మల్లికార్జున అభిరామ్ కేశనగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్, జానకి రామ్ గారు ఉమా గారు నందిగామ నుండి కాదు. నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, అవును ఒక బాబాయే, ఒక బాబాయే, బాబాయ్ ఒక్కడే అత్తయ్య ఒకటే, ముగ్గురు పిల్లలు అన్నా కదా. మరి ఇంకా ఆ పిల్లవాడికి ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో రిలేషన్ ఏమవుతుంది, సో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సోమనాథ జనార్దన్ రావు గారు తాటిపల్లి గ్రామం నెల్లూరు జిల్లా నుండి, నెక్స్ట్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ నుండి నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, అనంతపురం నుంచి అనురాధ గారు బాబాయ్ కాదు. సరే చూద్దాం నెక్స్ట్ ఇంకా మెసేజ్ బాబారావు గారు నర్సాపురం నుండి కరెక్ట్ ఆన్సర్, మార్కాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు మస్తాన్ గారు వలీ ఫాతిమా గారు కాదు. నెక్స్ట్ మెసేజ్ సుందరి గారు పెనమలూరు నుండి మెసేజ్ చేశారు అయ్యో కాదండి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ గారు గార్ల దిన్నె నుండి మెసేజ్ చేశారు, తర్వాత మోహన్ రావు గారు లీలావతి గారు హేమప్రియ గారు అమృత కపల్దొడి నుండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కర్నూలు జిల్లా గోనేగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్, లత గారు ఊయూరు నుండి, శేఖర్ గారు అరకొండ చిత్తూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఓకే. నెక్స్ట్ ఇంకా హలో ఆదిత్య గారు అంటూ మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి మెసేజ్ చేశారు, రవి గారు గన్నవరం నుండి మెసేజ్ చేశారు, మరి ఆన్సర్ ఏంటంటే నాన్న అవుతుంది, అది ఎలా అవుతుంది, అందరు పెదనాన్న అని చెప్పేసి మెసేజ్ చేశారు, కానీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కొంతమందికి చెప్పే కదా, వాళ్ళు నాన్న అని మెసేజ్ చేశారనమాట. సో ఏంటంటే మీ బాబాయ్ అంటే బాబాయే కదా, మరి బాబాయికి ఒక్కగానొక్క అక్క అంటే అత్తయ్య అవుతుంది. సో అత్తయ్య తల్లి నాయనమ్మ, నాయనమ్మ భర్త తాతయ్య, తాతయ్య మొదటి కొడుకు అన్నాను. సో తాతయ్య మొదటి కొడుకు మీకు ఏమవుతారు అంటే మొత్తం పిల్లలు ముగ్గురే అన్నా కదా, బాబాయ్ గురించి చెప్పా, ఇంకా బాబాయ్ ఒకగానొక్క, సారీ ఈ పదం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఒకగానొక్క తీసేసిన అక్క అక్కడ ఏంటంటే అత్తయ్య అవుతుంది. సో ముగ్గురు పిల్లలు అన్నా కాబట్టి బాబాయ్ వచ్చేసింది, అత్తయ్య వచ్చేసింది, ఇంకా ఉన్నది పెద్ద కొడుకు. సో పెద్ద కొడుకు పిల్లలే మనం అన్నమాట ఇక్కడ ఆడియన్స్. సో పెద్ద కొడుకు పిల్లలం మనమే కాబట్టి ఇంకేమవుతుంది, ఆ రిలేషన్ నాన్న రిలేషనే అవుతుంది. సో అదనమాట సందడే సందడి ఈరోజు ఇంకా 4:09 దాటి 23 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఈరోజు వేటూరి గారు రచించిన పాటల్ని నేను మీకు ప్లే చేసేస్తాను. మరి మొట్టమొదటిగా ఈరోజు వేటూరి గారి రచనలో వస్తున్న పాట ఆదిత్య 369 మూవీ.

0: विविध भारती FM 101.3।
1: कोटराइस सोडा मछली पट

4 గంటల 21 నిమిషాలు దాటి 10 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వివిధలో ఈరోజు వేటూరి గారి రచనలో వచ్చిన పాటలు వినిపిస్తున్న కదా, మరి ఇంకా అల్లరి అల్లుడు మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పడిన సాంగ్ అయితే విన్నారు. నెక్స్ట్ ఇంకా ఆనంద్ మూవీ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది వేటూరి గారి రచనలో.

4 గంటల 32 నిమిషాలు దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన పాట అర్జున్ మూవీ నుంచి విన్నారు. పదకవిత పితామహుడుగా పేరుగాంచిన అన్నమయ్య. మరి అన్నమయ్య గురించి అందరికీ తెలిసే విధంగా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అన్నమయ్య సినిమా అయితే వచ్చింది కదా. మరి ఈ అన్నమయ్య సినిమాలో వేటూరి గారి రచనలో ఒక పాట. మరి దేనికోసం మరి అన్నమయ్య రాసిన సాంగ్స్ ఎక్కడ సినిమా అంతా అంటే, మరి అన్నమయ్య ఆగమనం ఎలా ఉంటుందో వేటూరి గారు తన రచనలో మనకి చూపించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. వివిధలో వేటూరి గారి రచనలో సాంగ్స్ అయితే వింటున్నారు కదా, మెరుపు కళ్ళలు మూవీ నుంచి వాసుదేవన్ సుజాత గారు పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి ఇంకా ఇప్పుడు ఈరోజు వివిధలో చివరిగా వినబోతున్న సాంగ్ చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి. ఇంకా

0: వివిధలో చివరిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు పాడిన పాట చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి విన్నారు. వేటూరి గారి రచనలో ఈరోజు వివిధలో సాంగ్స్ అయితే విన్నారు. సమయం 4:50 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెల అయితే వస్తుంది. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈస్ సైనింగ్ ఆఫ్.
1: మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. చిత్రగీతాలు వింటారు. వినబోతున్న మొదటి పాట రుస్తుం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన వేటూరి సుందరరామూర్తి గీతం, సంగీతం అందించారు చక్రవర్తి.

0: చిత్రగీతాలు వింటున్నారు. వినండి, మైఖేల్ ఫ్యారడే జయంతి సందర్భంగా సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: మనం ప్రస్తుతం చర్చించుకుంటున్న అంశం విద్యుత్ అయస్కాంత విద్యుత్ రసాయన శాస్త్రవేత్త మైఖేల్ ఫ్యారడే గురించి. మైఖేల్ ఫ్యారడే విద్యుత్ అయస్కాంతం విద్యుత్ రసాయన శాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త. అతని ప్రధాన ఆవిష్కరణల్లో విద్యుత్ అయస్కాంత ప్రేరణ, డయామాగ్నెటిజం, విద్యుత్ విశ్లేషణ వంటి అంతర్లీన సూత్రాలు ఉన్నాయి. మైఖేల్ ఫ్యారడే పెద్దగా చదువుకోనప్పటికీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం, ప్రవహిస్తున్న విద్యుత్ వాహకం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంపై చేసిన పరిశోధన ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనే భావనకు ఆధారాన్ని స్థాపించాడు. అయస్కాంతత్వం కాంతి కిరణాలను ప్రభావితం చేస్తుందని, ఆ రెండు దృగ్విషయాల మధ్య అంతర్లీన సంబంధం ఉందని ఫారడే నిరూపించాడు. విద్యుత్ అయస్కాంత ప్రేరణ, డయాయస్కాంత సూత్రాలను, విద్యుత్ విశ్లేషణ నియమాలను కనుగొన్నాడు. అతడు చేసిన విద్యుత్ అయస్కాంత రోటరీ పరికరాల ఆవిష్కరణలు విద్యుత్ మోటార్ సాంకేతికతకు పునాది వేశాయి. ప్రజోపయోగం కోసం విద్యుత్ ఆచరణాత్మకంగా మారింది. రసాయన శాస్త్రవేత్తగా ఫారడే బెంజీన్ను కనుగొన్నాడు. క్లోరిన్ యొక్క క్లాత్రేట్ హైడ్రేట్ను పరిశోధించాడు. బున్షన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని, ఆక్సీకరణ సంఖ్యల వ్యవస్థను కనుగొన్నాడు. మైఖేల్ ఫ్యారడే రాయల్ ఇన్స్టిట్యూషన్లో రసాయన శాస్త్రానికి మొట్టమొదటి పుల్లేరియన్ ప్రొఫెసర్ అయ్యాడు. మైఖేల్ ఫ్యారడే అద్భుతమైన ప్రయోగాత్మక శాస్త్రవేత్త. అతను తన ఆలోచనలను స్పష్టమైన సరళమైన భాషలో తెలియజేశాడు. అతని గణిత సామర్థ్యాలు త్రికోణమితి వరకు విస్తరించలేదు, సరళమైన బీజగణితం వరకే పరిమితం చేయబడ్డాయి. కెపాసిటెన్స్ యొక్క ఎస్ఐ ప్రమాణాన్ని అతని గౌరవార్థం ఫారడ్ అని పేరు పెట్టారు. ఫారడే వ్యక్తిగత జీవితం. జీవితం తొలి దశలో ఎలా ఉందో చూద్దాం. మైఖేల్ ఫారడే 1791 సెప్టెంబర్ 22 న్యూయింగ్టన్ బర్స్లో జన్మించాడు. ఇది ఇప్పుడు లండన్ బోర్ ఆఫ్ సౌత్ వార్క్లో భాగం. అతనిది బీద కుటుంబం. అతని తండ్రి జేమ్స్ క్రైస్తవ మతానికి చెందిన గ్లాసెట్ విభాగంలో సభ్యుడు. 1790 శీతాకాలంలో వెస్ట్ ఐర్లాండ్లోని ఓద్గిల్ నుండి జేమ్స్ ఫారడే తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొని లండన్కు తరలిపోయాడు. అక్కడ అతను గ్రామంలోని ఒక కమ్మరి వద్ద అప్రెంటిస్గా పనిచేశాడు. అదే సంవత్సరం శరద్ ఋతువులో మైఖేల్ జన్మించాడు. అతను 4 పిల్లల్లో 3వవాడు మైఖేల్. ప్రాథమిక పాఠశాల యుద్ధ వరకు మాత్రమే చదివిన మైఖేల్ ఫారడే ఆ తర్వాత స్వయంగా చదువుకోవాల్సి వచ్చింది. 14 సంవత్సరాల వయసులో అతను బ్లాండ్ఫోర్డ్ వీధిలోని స్థానిక బుక్ బైండర్, పుస్తక విక్రేత జార్జ్ రిబావుకు అప్రెంటిస్గా చేరాడు. తన 7 సంవత్సరాల అప్రెంటిస్షిప్లో ఫారడే ఐజాక్ వాట్స్ రాసిన ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద మైండ్తో సహా అనేక పుస్తకాలను చదివాడు. అందులో ఉన్న సూత్రాలను, సలహాలను ఉత్సాహంగా అమలు చేశాడు. దీని ఫలితంగా అతను విజ్ఞాన శాస్త్రంపై, ముఖ్యంగా విద్యుత్పై ఆసక్తిని పెంచుకున్నాడు. ఫారడే ముఖ్యంగా జేన్ మార్షెట్ రాసిన కన్జర్వేషన్ ఆన్ కెమిస్ట్రీ పుస్తకం నుండి ప్రేరణ పొందాడు. వయోజన జీవితం. 1812 తన 20 సంవత్సరాల వయసులో తన అప్రెంటిస్ కాలం ముగింపు సందర్భంలో ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఉపన్యాసాల నుండి గమనించిన వివరాలతో తయారు చేసిన 300 పేజీల పుస్తకాన్ని రసాయన శాస్త్రవేత్త హాంఫ్రీ డేవీకి పంపాడు. డేవీ దాన్ని మెచ్చుకుంటూ వెంటనే దానికి సమాధానం రాసి పంపాడు. 1813 నత్రజని ట్రైక్లోరైడ్తో జరిగిన ప్రమాదం వలన డేవీ కంటి చూపుకు ఇబ్బంది కలిగినప్పుడు అతను ఫారడేను తన సహాయకుడిగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. యాదృచ్ఛికంగా అదే సమయానికి రాయల్ ఇన్స్టిట్యూషన్ సహాయకులలో ఒకరైన

జాన్ పేనును తొలగించారు. అతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయమని సర్ హెంప్రీ డేవిడ్ని కోరారు. దాంతో అతను ఫారడేను 1813 మార్చి 1 రాయల్ ఇన్స్టిట్యూషన్లో కెమికల్ అసిస్టెంట్గా నియమించాడు. అతి త్వరలోనే డేవి ఫారడేకు నత్రజని ట్రైక్లోరైడ్ నమూనాల తయారీ పనిని అప్పగించాడు. చాలా చురుకని పదార్థం యొక్క పేలుల్లో వారిద్దరు గాయపడ్డారు. మైకేల్ ఫారడే సారా బర్నాన్ని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ సాండే మానియన్ చర్చిలో వారి కుటుంబాల ద్వారా కలుసుకున్నారు. వారు పెళ్లి చేసుకున్న నెల తర్వాత అతను సాండే మానియన్ సమాజంపై తన విశ్వాసాన్ని అంగీకరించాడు. వారికి పిల్లలు లేరు. తరువాత జీవితంలో మైకేల్ ఫారడే జూన్ 1832 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఫారడేకు గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని మంజూరు చేసింది. తన జీవితకాలంలో విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అతనికి నైట్హుడ్ పురస్కారాన్ని ఇవ్వజూపారు. కానీ మతపరమైన కారణాలతో అతడు దాన్ని తిరస్కరించాడు. ధన సంపాదన, లౌకికమైన బహుమతులను పొందడం బైబిల్కు వ్యతిరేకమని నమ్మి తాను కేవలం మిస్టర్ ఫారడేగా మాత్రమే మిగిలిపోవాలని కోరుకున్నాడు. ఫారడే 1839 నరాల బలహీనతకు గురయ్యాడు. దాని నుండి కోలుకొని విద్యుదయస్కాంతత్వంపై పరిశోధనలు తిరిగి మొదలుపెట్టాడు. 1848 ఇంగ్లాండ్ రాణి యొక్క భర్త చేసిన రికమెండేషన్ ఫలితంగా ఫారడేకు మిడిల్ సెక్స్లోని హాంప్టన్ కోర్టులో ఒక గృహం బహుమతిగా లభించింది. ఈ ఇంటినే తర్వాత ఫారడే హౌస్గా పిలిచారు. అదే ఇప్పుడు హాంప్టన్ కోర్ట్ రోడ్లో ఉంది. 1858 పదవి విరమణానంతరం ఫారడే అక్కడే నివసించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక సేవా ప్రాజెక్టులు అందించాడు. క్రిమియన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రసాయన ఆయుధాల ఉత్పత్తిపై సలహా ఇవ్వమని ప్రభుత్వం కోరినప్పుడు ఫారడే నైతిక కారణాలు చూపుతూ ఆ పని చేసేందుకు నిరాకరించాడు. మైకేల్ ఫారడే యొక్క శాస్త్రీయ విజయాలు. ఫారడే విద్యుత్ అయస్కాంతత్వానికి సంబంధించిన పరిశోధనకు పేరు పొందాడు. అతని మొట్టమొదటి గుర్తింపు తగ్గ ప్రయోగం ఒక వోల్టాయిక్ ఫైల్ నిర్మాణం. ఇందులో 7 బ్రిటిష్ హాఫ్ పెన్నీ నాణేలను, 7 జింకు రేకులను, ఉప్పుడి నీటితో తడిపిన 6 కాగితాలను కట్టగా పేర్చాడు. ఈ కట్టతో అతను మెగ్నీషియం సల్ఫేట్ను వియోగం చెందించాడు. ఫారడే విద్యుదయస్కాంత భ్రమణం అనే 2 పరికరాలను ఉత్పత్తి చేశాడు. వీటిలో 1 ఇప్పుడు హోమ్ పోలార్ మోటార్గా పిలువబడుతుంది. ఒక పాదరసం గల పాత్రలో అయస్కాంతం ఉంచి దానిపై ఒక తీగను వేలాడదీసినప్పుడు దాని చుట్టూ వృత్తాకార అయస్కాంత బలం కారణంగా ఇది వృత్తాకారంగా తిరగడానికి కారణమైంది. రసాయన విద్యుత్ ఘటం అందించిన విద్యుత్ కారణంగా అయస్కాంతం చుట్టూ తీగ భ్రమణం చేస్తుంది. ఈ ప్రయోగాలు, ఆవిష్కరణలు ఆధునిక విద్యుత్ అయస్కాంత సాంకేతికకు పునాది వేశాయి. తన ఉత్సాహంలో ఫారడే హోలస్టాన్ డేవిలకు చెప్పకుండా తన ప్రయోగ ఫలితాన్ని ప్రచురించాడు. దీంతో రాయల్ సొసైటీలో ఏర్పడిన వివాదం డేవీతో అతని గురు శిష్యుల సంబంధాన్ని దెబ్బతీసింది. ఫారడేను వేరే పరిశోధనలకు మార్చడానికి అది కారణమై ఉండవచ్చు. తత్ఫలితంగా అతను విద్యుత్ అయస్కాంత పరిశోధనలో చాలా సంవత్సరాలు పాల్గొనలేకపోయాడు. 1821 తన ప్రారంభ ఆవిష్కరణ నుండి ఫారడే తన ప్రయోగశాల పరిశోధనలు కొనసాగించాడు. పదార్థాల విద్యుత్ అయస్కాంత లక్షణాలను విశ్లేషించి అవసరమైన అనుభవాన్ని అభివృద్ధి చేశాడు. 1824 ఫారడే ఒక అయస్కాంత క్షేత్రం, దాని ప్రకరణ తీగలో విద్యుత్ ప్రవాహం నియంత్రించగలదని అధ్యయనం చేయడానికి ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేశాడు. కానీ అతను అలాంటి సంబంధం ఏది గుర్తించలేదు. ఈ ప్రయోగం 3 సంవత్సరాల క్రితం కాంతి అయస్కాంతాలతో నిర్వహించిన ప్రయోగం లాగానే ఉంది. ఒక తీగ ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు 2వ చుట్టలో క్షణికంగా విద్యుత్ ప్రవాహం ప్రేరించబడిందని కనుగొన్నాడు. ఈ దృగ్విషయాన్ని ఇప్పుడు అన్యోన్య ప్రేరణ అంటారు. అతడి ఇనప చుట్ట తీగ ఉపకరణం ఇప్పటికీ రాయల్ ఇన్స్టిట్యూషన్లో ప్రదర్శనలో ఉంది. తర్వాతి ప్రయోగాలలో అతను ఒక అయస్కాంతాన్ని వైర్ లూప్ గుండా కదిలిస్తే ఆ తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని కనుగొన్నాడు. స్థిరమైన అయస్కాంతంపై లూప్ కదిలితే కరెంటు కూడా ప్రవహిస్తుంది. మారుతున్న అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని అతని ప్రదర్శన నిర్ధారించాయి. ఫారడే అతను కనుగొన్న సూత్రాలను ఎలక్ట్రిక్ డైనమో, ఆధునిక జనరేటర్ తయారీకి ఎలక్ట్రిక్ మోటార్ నిర్మించడానికి ఉపయోగించాడు. 1832 విద్యుత్ యొక్క ప్రాథమిక స్వభావాన్ని పరిశోధించడానికి ప్రయోగాల శ్రేణిని పూర్తి చేశాడు. ఎలక్ట్రోస్టాటిక్ ఆకర్షణ, విద్యుత్ విశ్లేషణ, అయస్కాంతత్వంపై మొదలైన దృగ్విషయాలను ఉత్పత్తి చేయడానికి ఫారడే స్టాటిక్ బ్యాటరీ

ఇలు జంతు విద్యుత్తును ఉపయోగించాడు. అప్పటి వరకు శాస్త్రీయ అభిప్రాయమైన వివిధ రకాలైన విద్యుత్ భావనల భ్రమ అని అతను తేల్చి చెప్పాడు. రసాయన శాస్త్రం విజయం. రసాయన శాస్త్ర పరిశోధనలో ఫారడే మొదట హాంఫ్రీ డేవికి సహాయకుడిగా చేరాడు. అతను ముఖ్యంగా క్లోరిన్ అధ్యయనం చేయడంలో పాల్గొన్నాడు. అతను క్లోరిన్, కార్బన్ యొక్క రెండు కొత్త సమ్మేళనాలు కనుగొన్నాడు. వాయువుల వ్యాపనంపై మొదటిసారి కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. ఫారడే బున్షన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని కనుగొన్నాడు. అది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఆచరణాత్మకంగా ఉష్ణాన్ని అందించడానికి వాడుకలో ఉంది. ఫారడే రసాయన శాస్త్ర రంగంలో విస్తృతంగా పనిచేశాడు. అతను బెంజిన్ వంటి పదార్థాలను కనుగొన్నాడు. క్లోరిన్ వంటి వాయువులను ధృవీకరించాడు. తర్వాత మెటాలిక్ నానో పార్టికల్స్ అని పిలువబడే వాటిని ఫారడే మొదటిసారిగా నివేదించాడు. డయామాగ్నెటిజంలో విజయం. 1848లో ఫారడే అనేక పదార్థాలు అయస్కాంత క్షేత్రం నుండి బలహీనమైన వికర్షణను ప్రదర్శిస్తాయని కనుగొన్నాడు. ఈ దృగ్విషయాన్ని అతను డయామాగ్నెటిజం అని పిలిచాడు. తర్వాత అతని జీవితంలో 1862లో ఫారడే స్టెప్టోస్కోప్ను ఉపయోగించి కాంతి యొక్క భిన్నమైన మార్పును, అనువర్తిత అయస్కాంత క్షేత్రం ద్వారా వర్ణపట రేఖల మార్పును శోధించాడు. అప్పటి అందుబాటులో ఉన్న పరికరాల వర్ణపట మార్పు యొక్క ఖచ్చితమైన నిర్ణయానికి సరిపోవు. 1897లో అతను తన ఫలితాన్ని ప్రచురించాడు. అందుకుగాను 1902లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఫారడే పంజరం. స్థిర విద్యుత్పై తన పరిశోధనలో ఫారడే ఐస్వెల్ ప్రయోగం నిర్వహించాడు. ఈ ప్రయోగంలో ఆవేశం చేయబడ్డ విద్యుత్ వాహకంలోని ఆవేశం వాహకం వెలుపల భాగంలో మాత్రమే ఉందని, ఈ బాహ్య ఆవేశం విద్యుత్ వాహకం లోపల ఉన్న దేనిపైన ప్రభావం చూపదని నిరూపించాడు. ఎందుకంటే బాహ్య ఆవేశాలు, వాటి నుండి వెలువడే అంతర్గత క్షేత్రాలు ఒకదానికొకటి రద్దు చేసే విధంగా పునఃపంపిణీ చేస్తాయి. ఈ ఫీల్డింగ్ ప్రభావాన్నే ఇప్పుడు ఫారడే కేజ్ అని పిలుస్తున్నారు. ఫారడే యొక్క రాయల్ ఇన్స్టిట్యూషన్ ప్రజాసేవ. ఫారడేకు రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్తో సుదీర్ఘ సంబంధం ఉంది. అతను 1821లో హౌస్ ఆఫ్ ది రాయల్ ఇన్స్టిట్యూషన్ అసిస్టెంట్గా నియమించబడ్డాడు. అతను 1824లో రాయల్ సొసైటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1825లో అతను రాయల్ ఇన్స్టిట్యూషన్ ప్రయోగశాలకు డైరెక్టర్ అయ్యాడు. 6 సంవత్సరాల తర్వాత 1833లో ఫారడే రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్లో మొదటి పుల్లేరియన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యాడు. ఈ పదవికి ఉపన్యాసాలు ఇవ్వవలసిన నిబంధన ఏమి లేకుండా జీవితకాలం పాటు నియమించబడ్డాడు. ఫారడే గౌరవార్థం అందించే పురస్కారాలు. విజ్ఞాన శాస్త్ర రంగంలో ఫారడే చేసిన సేవలకు గుర్తించి అతని గౌరవార్థం, జ్ఞాపకార్థం అనేక సంస్థలు అతని పేరు మీద బహుమతులు, పురస్కారాలను అందజేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఉన్నాయి. మొదటిది ఐఈటి ఫారడే మెడల్, రెండవది రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ మైకేల్ ఫారడే ప్రైజ్, మూడవది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫిజిక్స్ మైకేల్ ఫారడే మెడల్ అండ్ ప్రైజ్, నాలుగవది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫారడే లెక్చర్షిప్ ప్రైజ్. ఫారడే 1867 ఆగస్టు 25న 75 సంవత్సరాల వయసులో హాంప్టన్ కోర్టులోని తన ఇంట్లో మరణించాడు. అతనికి అక్కడ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గర ఒక స్మారక ఫలకం నిర్మించారు.

మైకేల్ ఫ్యారడే జయంతి సందర్భంగా సిహెచ్ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. చిత్రగీతాలు వింటారు. వినబోతున్న చిత్రగీతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరామ్ పాడిన పాట వింటారు. చిత్రం స్వర్ణకమలం.

వెన్నెల కంటి గీత రచనకు ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వింటారు. చిత్రం క్షత్రియ పుత్రుడు.

గమనిక, ఏటా 12,000 రూపాయల దరఖాస్తుకు అక్టోబర్ 12 వరకు అవకాశం. ఆంధ్రప్రదేశ్ నేషనల్ మెయిన్ స్కామ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS కోసం విద్యార్థులు అక్టోబర్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చును. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం 350,000 రూపాయల లోపు ఉండాలి. నవంబర్ 15వ తేదీన పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి 4 ఏళ్లపాటు నెలకు 1,000 రూపాయల చొప్పున, ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. పూర్తి వివరాల కోసం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను సంప్రదించగలరు. ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక భరోసా. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తోంది. టాప్ క్లాస్ ద్వారా అండగా నిలుస్తోంది. సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ పథకాన్ని అందిస్తోంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా 2,000 మంది విద్యార్థులకు సహాయం అందించనుంది. ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్, స్టేషనరీ, విద్యా సంబంధిత ఖర్చులకు తొలి ఏడాది 86,000 రూపాయలు అందజేస్తుంది. తరువాత ప్రతి సంవత్సరం 41,000 రూపాయలు ఇస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివేవారికి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులను భరిస్తుంది. అర్హతలు: ఎస్సీ కేటగిరీకి చెందిన విద్యార్థులై ఉండి కుటుంబ వార్షిక ఆదాయం 8,00,000 రూపాయల లోపు ఉండాలి. ఐఐటి, ఎన్ఐటి, IIIT, ఐఐఎం, ఏఐఎంఎస్ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రముఖ విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారు మాత్రమే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 30% బాలికలకు కేటాయించారు. ఒక కుటుంబంలో ఇద్దరికే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర ఉపకార వేతనాలు పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. అక్టోబర్ 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నంది నాటకోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు 2025కు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటకాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాటకాలు, అలాగే నాటకరంగం, నాటక కళలపై రచించిన పుస్తకాలు తదితర విభాగాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా కందుకూరి పురస్కారాలు 2026 కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పౌరాణిక, సాంఘిక నాటక రంగానికి చెందిన కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థలు, అలాగే నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కందుకూరి రంగస్థల ప్రతిభ పురస్కారం రాష్ట్ర స్థాయిలో, కందుకూరి విశిష్ట పురస్కారాలు జిల్లా స్థాయిలో ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్

వెబ్సైట్ www.apsftvtdc.inను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ప్రింటౌట్తో పాటు సంబంధిత ధృవపత్రాలు సంతకాలు జతచేసి విజయవాడలోనే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించగలరు. చిరునామా: మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 4వ అంతస్తు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ 520013. ముద్రిత దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలు అక్టోబర్ 26, 2026లోగా కార్యాలయానికి చేరేలా చూడాలి.

వినబోతున్న చిత్రగీతం ఆడాళ. మజాక ఈ చిత్రం నుండి చిత్ర స్వర్ణలత పాడిన వందే మాతరం శ్రీనివాస్ గీతం వింటారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత సాహిత్యానికి అనురాధ శ్రీరామ్ సంగీతం అందించగా అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. చిత్రం సొగసు చూడతరమా.

దాసరి నారాయణరావు గీత రచనకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఎస్పి చరణ్ దివ్య పాడిన పాట వింటారు. చిత్రం ఒక లైలా కోసం.

సుద్దాల అశోక్ తేజ గీత సాహిత్యానికి వందే మాత్రం శ్రీనివాస సంగీతం అందించగా ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు. చిత్రం సిక్స్టీన్స్, క్షమించండి, గర్ల్ ఫ్రెండ్.

0: Suwarna.
1: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచనకు ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించగా చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం మనసులో మాట.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలను 8:40 ప్రసారమయ్యే చిత్రమంజరి కార్యక్రమంలో వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM సమయం 6:00 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను

0: ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పట్టణాలే అభివృద్ది కేంద్రాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా 11,359 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ఈరోజు కుప్పం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత భారీ ఎత్తున అభివృద్ది పనులు చేపట్టి రాష్ట్ర మున్సిపల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించామన్నారు. 2 ఏళ్లుగా సంక్లిష్ట పరిస్థితులను అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పట్టణాల్లో నివాస యోగ్యత మెరుగుపడటంతో పాటు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: లివబులిటీ అనేది చాలా ముఖ్యం. ఈ రోజు మనం వేసే రోడ్లు, మనమే క్రియేట్ చేసే వాతావరణం, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కావాల్సింది ఎడ్యుకేషన్ బాగా ఉండాలి. ఒక లివబులిటీకి కావాల్సింది బెస్ట్ ఆక్సిజన్ ఉండాలి. ఎక్కడ చూసినా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నా కనీసం 1 or 2 డేస్ లో మనం నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 2 ప్రాంతాల్లో దీనికి నాంది పలుకుతాం.
0: విశాఖపట్నంలో 3,779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయగా, నగరంలోని వి కన్వెన్షన్ నుండి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ ఇతరులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, విశాఖలో అనేక భారీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తాగునీటి ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పైప్లైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రాజెక్టులో నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని, విశాఖలో ఫుడ్ స్టాల్స్కు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ వీధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ బీటీసీ పెరేడ్ గ్రౌండ్స్లో ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమం ఈరోజు జరిగింది. 2025-26 బ్యాచ్కు చెందిన 149 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే ట్రైనింగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి హోంమంత్రి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తించాలన్నారు. పోలీసు యూనిఫామ్ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. 6,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. ముఖ్యమంత్రి చొరవతో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ట్రైనింగ్లో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్ 4,500 రూపాయల నుంచి 12,500 రూపాయలకు పెంచామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శిక్షణా కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత బలంగా సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే తన కోరికని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ఉప ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్టప్ ఇండియా అనేది దేశంలో నూతన ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. యువతను ఉద్యోగాలు కోరుకునే వారికి బదులుగా ఉద్యోగాలు సృష్టించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్టప్ ఇండియా కొత్త ఆలోచనలను, స్టార్టప్లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు 2016 జనవరి 16న ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ అన్ని అంశాలను పరిష్కరించే

0: ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించడానికి చట్టపరమైన మద్దతు, త్వరితగతిన పేటెంట్ వంటి అవకాశాలను స్టార్టప్ ఇండియా కల్పిస్తోంది. అలాగే స్టార్టప్లకు మూలధనం అందజేయడం, ఆర్థిక సహాయం అందించడం వంటి ప్రోత్సాహకాలను కూడా సమకూరుస్తోంది. దీంతో దేశంలో యువత స్టార్టప్ వ్యవస్థాపకులుగా మారి నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికత వంటి వాటి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారు. ఈ స్టార్టప్లు పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ నగరాలకు కూడా విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకోసిస్టమ్ హై ఔర్ భారత్ కి స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కి కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఆర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గాంవ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కి నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా. छोटे शहरों के हमारे युवा अपने आइडियाज पर काम कर रहे हैं, नई कंपनीज बना रहे हैं और अपने साथ दूसरे युवाओं के लिए भी रोजगार के नए अवसर तैयार कर रहे हैं.
0: జాతీయ పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో 2 రోజుల పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను స్థానిక పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు ప్రారంభించారు. జాతీయ పోషణ్ మా 2026లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కాకినాడ క్షేత్ర కార్యాలయం 2 రోజుల సమగ్ర సమాచార ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పోషకాహారం, మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అంగన్వాడీ సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపు రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా ఈరోజు, రేపు కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఒడిశాలోని గోపాల్పూర్కి ఆగ్నేయంగా సుమారు 200 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు మరియు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదులుతూ పశ్చిమ మధ్య మరియు దాన్ని ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా పశ్చిమ వాయువు దిశగా కదులుతూ సెప్టెంబర్ 23 రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన
0: పట్టణ ప్రాంతాలు ఆర్థిక వ్యవస్థకు గ్రోత్ ఇంజిన్లుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని హోంమంత్రి వంగులపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో 3779 కోట్ల రూపాయలతో చేపట్టిన 16 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేవడియారయ్యాః ఏకతా నగరే రాష్ట్రపతి పదాసీనయా. ద్రౌపదీ ముర్ముహు ఇత్యనయా 270వ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారైః కళావిదః సమాదృతాః. నవమంతరాష్ట్రీయ జల సప్తాహస్య సముద్ఘాటనం. జల ప్రబంధన జటిలతా నిరసనాయ సర్వహితధారకాణాం సమవాయి సహయోగాయ ఉపరాష్ట్రపతినా సిపి రాధాకృష్ణేన సమాహుతః ప్రయాసః. మాదక ద్రవ్య దుర్వ్యసనోన్మూలనాయ నవదిల్ల్యాం తృతీయ రాష్ట్రీయ ANTF ప్రముఖ సమ్మేళనస్య కేంద్రీయ గృహమంత్రిణ అమిత షాహేన విహితం సముద్ఘాటనం. తటీయ ఆంధ్రప్రదేశే, ఒడిశా రాజ్యే చ అద్య అతివృష్టిపరా సంచేతన భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపిత. అపి చ ఏషియాయి క్రీడాసు శ్రీలంకా దళమపాకృత్య భారతీయ మహిళా క్రికెట్ దళేన ప్రసాదితం స్వర్ణ పతకం. అంతరాష్ట్రీయ ప్రతిస్పర్ధాసు 11,000 ధావనాంకాన్ సంచిత్య స్మృతి మంధానాయః అనన్యః ఐతిహాసికః కీర్తిమానః. అథ వార్తా.

0: माध्यम से आगे बढ़ाया। तो मैं सभी राज्यों से भी निवेदन करूंगा, इस फिल्म अवार्ड के बाद में का जो नेशनल फिल्म अवार्ड हमें करना है, उसके लिए सभी राज्य जो सबसे अच्छा टूरिज्म स्पॉट है उस टूरिज्म के डेस्टिनेशन को अपना प्रपोजल दे। हर तरह की चीज एक 360 डिग्री उसका डेवलपमेंट का प्लान बना के उसको एग्जीक्यूट करे, तो जो राज्य का प्रपोजल सिलेक्ट होगा अगला नेशनल फिल्म अवार्ड उस टूरिस्ट डेस्टिनेशन पे होगा।
1: केन्द्रीय वित्त मंत्री निर्मला सीतारामन अद्य नवदिल्ल्यां अखिल भारतीय प्रबंधन संघस्य त्रिपञ्चाशत्तमाधिवेशने प्राख्यापयत् यत् भारतस्य अग्रिम संवृद्धिः गुणवत्ता प्रतिष्ठायाम् एव संभवेत्। सा सर्व उत्पादनशालाभ्यः प्रबंधनमण्डलेभ्यश्च उच्च मानदंड धारणम् अन्वशाषत्। वित्तमंत्री सीतारामन समदीदृशत् यत् वैश्विक व्यापार श्रृंखलायां अनिश्चिततायां सत्यां त्रिपञ्चाशत् अधः मन्दकाले अपि भारतीय अर्थव्यवस्था 8% समीपम् अबाधित गत्या संवर्धते। कुआलालम्पुरस्थेन भारतीय उच्चायोगेन पर्यटन वीजा पत्रेण मलेशिया देशं प्रति गच्छन्तः भारतीय नागरिकाः तत्र कार्यं न स्वीकर्तुं प्रबोधिताः। एकस्मिन् परामर्शे उच्च आयोगः अवदत् यत् 30 दिवसात्मकस्य वीजा मुक्त सौकर्यस्य उपयोगेन कार्यं प्राप्तुं मलेशिया देशं प्रति आगच्छतां भारतीय नागरिकाणां संख्या वर्धिता अस्ति। बहवः भारतीयाः नागरिकाः मिथ्या कार्य प्रतिज्ञायुक्तैः अविवेकी अभिकर्तृभिः भ्रमिताः भवन्ति, येन अतिवासः अवैधस्थितिः शोषणम् विधिसम्मत कार्याचरणं च भवन्ति। उच्च आयोगः अवदत् यत् वास्तविक पर्यटकाः वैधं सत्यापनीयं च प्रलेखम् अवश्यं वहन्तु, यथा प्रत्यागमन यात्रानुपति चीटिकायाः पुष्टिः, आवासारक्षणम्, आगमन दिनांकस्य दिनत्रयानन्तरं मलेशियन डिजिटल आगमन पत्रस्य ऑनलाइन प्रस्तुतीकरणं, षट्मासस्य वैधतायुत पासपोर्ट च। भारतीय वायुसेना दलेन जापान वायु आत्म रक्षा दलेन च अद्य जोधपुर वायुसेना स्थले द्वैपाक्षिक वायु अभ्यासः वीर गार्डियन 20-26 इति सम्पन्नः। भारतीय ऋतु विज्ञान विभागेन दिवसे तटीय आंध्र प्रदेशे ओडिशायां विभिन्नेषु स्थानेषु अत्यधिक वृष्टि परं पूर्वानुमानं प्रकटितम्। पुरुष क्रिकेट क्रीडायां अद्य सनो अंतरराष्ट्रीय क्रिकेट क्रीडांगणे वृष्ट्या बाधितायां पंचक्षेप चक्रीय 20-20 अंतरराष्ट्रीय क्रीडायां आदित्ये जापान देशः द्वाभ्यां धावनांकाभ्यां पराजितः। एशियाई क्रीडासु भारतीय पुरुष बैडमिंटन दलेन अद्य जापान देशम् आयोजिते उपांत्य पूर्वचक्रे आयोजक जापान देशम् पराभूय भारताय पदकम् प्रासाधि। इति वार्ताः।
2: आकाशवाणी मार्कापुरम केंद्रम 101.5 FM प्रसार विशेषालु ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెదపట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వర్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 8వ రోజు అశ్వవాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు శ్రీ ఎం ప్రశాంత్ గారు, ఇంకా శ్రీ ఎంజి నందనా భట్ గారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్త

0: ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:30 గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:26 ఆసియా క్రీడల సందర్భంగా రోజువారీ నివేదిక ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు వద్దిపర్తి పద్మాకర్ గారు. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 సినిమా పాట. అనంతరం 7:20 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 9వ రోజు చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు సి మధుసూదనరావు గారు, ఇంకా శ్రీరామకృష్ణ శేషసాయిబాబు గారు. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం మహారాణులు అతిబల గేమ్ షో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సైబాల్,
1: గజ్జా బొబ్బల
2: సైబాల్,
1: నడుగుల తామర
2: సైబాల్,
1: బురద పుల్ల
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెదపట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు.
5: ప్రహ్లాద

మీరు ఇంతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన సమాజం పెదపట్టపాలెం బృందం వారు పాడిన భజన కీర్తనలు విన్నారు. శ్రోతలకు గమనిక, నంది నాటకోత్సవాలకు దరఖాస్తుల ఆహ్వానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు 2026 సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తిగత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, బాలల నాటకాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నాటకాలు, అలాగే నాటకరంగం నాటక కళలపై రచించిన పుస్తకాలు తదితర విభాగాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అదేవిధంగా కందుకూరి పురస్కారాలు 2026 కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పౌరాణిక సాంఘిక నాటక రంగానికి చెందిన కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, నాటక సంస్థలు, అలాగే నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కందుకూరి రంగస్థల ప్రతిభా పురస్కారం రాష్ట్ర స్థాయిలో

కందుకూరి విశిష్ట పురస్కారాలు జిల్లా స్థాయిలో ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ www.apsftvtdc.in సంప్రదించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల ప్రింటౌట్తో పాటు సంబంధిత ధృవపత్రాలు సంతకాలు జత చేసి విజయవాడలోనే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్న ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 4వ అంతస్తులోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయానికి పంపించాలి. చిరునామా: మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ 520013. ముద్రిత దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలు అక్టోబర్ 26, 2026లోగా కార్యాలయానికి చేరేలా కోరుతున్నారు. గమనిక విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం కిసాన్వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వర్ గారి ప్రసంగం వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరత్ జ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఈరోజు ప్రారంభించారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 30 రోజుల మలేషియా పర్యటనకు ఉద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. గుజరాత్ ఏక్తానగర్లోని భారీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నేపథ్యంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫీచర్, నాన్ ఫీచర్, రైటింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపిన విజేతలు అవార్డులను అందుకున్నారు. వేడుక సందర్భంగా మొత్తం 92 ముర్ము పురస్కారాలను అందించారు. 5 దశాబ్దాలకు పైగా భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన అపూర్వమైన సేవలను గుర్తిస్తూ లెజెండరీ నటుడు అనంతనాగ్కు 2024 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందజేశారు. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా నిలిచి స్వర్ణ కమలాన్ని గెలుచుకుంది. నటుడు రందీప్ హుడా స్వతంత్ర వీర సావర్కర్కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 AD చిత్రం నాగ్ అశ్విన్ సింగిరెడ్డికి అత్యధికులను ఆకట్టుకున్న బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును కట్టబెట్టింది. తమిళ సినిమా అమరన్కు గాను రాజ్ కుమార్ పెరియార్ స్వామి ఉత్తమ దర్శకుడు ట్రోఫీని అందుకోగా 35 చిన్న కథ కాదు తెలుగు సినిమా బాలల విభాగంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టికి, చందు ఛాంపియన్ సినిమాలో నటనకు గాను కార్తిక్ ఆర్యన్కు ఈ ఏటి ఉత్తమ యాక్టర్ అవార్డును సంయుక్తంగా ప్రకటించారు. ఆర్టికల్ 370లో ఉత్తమ అభినయానికి గాను యామి గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్గా నిలిచారు. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మరాఠీ నటుడు బంగార్ ఉత్తమ చిత్రంగా నిలవగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ

0: ఏక్తక ప్రతీక్ అనే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. సినిమా రైటింగ్ విభాగంలో సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ విమర్శకుడి అవార్డును సొంతం చేసుకున్నారు. కమిటీ కుర్రోళ్ళు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. వేడుకను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ సినిమా వైవిధ్యాన్ని, సాంస్కృతిక బలాన్ని ప్రస్తావించారు. భిన్న భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు, సాంఘిక పరిస్థితులను భారతీయ సినిమాలు అత్యద్భుతంగా ప్రతిబింబిస్తాయని అన్నారు. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, తమ తమ ప్రాంతాల్లో ఉత్తమ పర్యాటక స్థలాన్ని ఎంపిక చేస్తే భవిష్యత్తులో అక్కడ జాతీయ ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వీలు కలుగుతుందని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులకు సూచించారు. న్యూఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న 9వ భారత అంతర్రాష్ట్రీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి యాజమాన్యంలో ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించేందుకు భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో వాటర్ వీక్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
1: These Water Week celebrations have proved to be significant by bringing together the policy makers, experts and stakeholders to deliberate on the processing challenges of water management. I am informed that this year edition will see the participation of over 35 countries.
0: కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి పౌరుడికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీరు సమాజ సమిష్టి సంపద కాబట్టి నీటి భద్రత బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృద్ధి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 53వ జాతీయ మేనేజ్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి పరిశ్రమ, బోర్డు రూమ్, సేవా కేంద్రం, పరిశోధన, అభివృద్ది జట్టు తమ తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు, లోపాల కట్టడి, భరోసా కల్పనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతలను ప్రస్తావిస్తూ, ఇటువంటి వాతావరణంలో స్థిరత్వం అంటే ప్రపంచానికి దూరంగా ఉండడం కాదని, దేశీయ సామర్థ్యాల పెంపు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడం, పారిశ్రామిక సత్తా మెరుగుదలలపై దృష్టిని కేంద్రీకరించడమని చెప్పారు.
2: We face a parallel shift in the architecture of the global trade and supply chains. In such an environment, resilience cannot mean retreating into economic isolationism. For India, resilience means deep domestic capacity, fiscal strength and industrial scale so that global shocks are absorbed without interrupting national development.
0: సగటున ప్రపంచ ఆర్థిక అభివృద్ది రేటు 3% ఉండగా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం 8% చేరువలో దూసుకుపోతోందని, దాంతో మన ఆర్థిక సుస్థిరత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాదక ద్రవ్యాల నిరోధక ప్రత్యేక దళం ANTF చెందిన రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలను కాపాడే లక్ష్యంతో ఎన్సీబీ 2 రోజుల సదస్సును నిర్వహిస్తోంది. సమష్టి నిశ్చయం, ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరుగుతున్న సదస్సులో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన లక్ష్యాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ నూతన వెబ్సైట్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి దేశ యువతను కాపాడేందుకు ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోందని, ప్రధానమంత్రి నిర్దేశించిన 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మాదక ద్రవ్య విముక్త భారత్తోనే సాధ్యమని మంత్రి చెప్పారు. 30 రోజుల మలేషియా పర్యటనకుద్దేశించిన వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కోలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. ఇటీవల కాలంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆ దేశంలో ఉపాధి పొందేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఏజెంట్లు మోసాలకు పాల్పడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామంటూ వీరిని వంచిస్తున్నారని, దరిమిల గడువు ముగిసిన అనంతరం చట్ట వ్యతిరేకంగా భారత పౌరులు అక్కడ నివసిస్తున్నారని, స్థానిక ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతున్నారని హైకమిషనర్ జారీ చేసిన ప్రకటన తెలిపింది. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు 8 జిల్లాలకు అతి భారీ, 20 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉండగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. క్రీడలు.

జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. భారత క్రికెట్ రంగానికి అత్యద్భుత విజయాన్ని అందించిన మన మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆత్మవిశ్వాసం, నైపుణ్యం అద్భుత జట్టు స్ఫూర్తి విజయాన్ని సాకారం చేశాయన్నారు. జపాన్ సనో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు భారత్ జపాన్ జట్ల మధ్య జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్లో 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన భారత్ ఊపిరి పీల్చుకుంది. వర్షం వల్ల మ్యాచ్ 2.5 గంటలు ఆలస్యంగా మొదలవడంతో ఇరు జట్లు 5 ఓవర్లకే పరిమితమయ్యాయి. టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోగా జపాన్ స్పిన్నర్లు మన బ్యాట్స్మెన్ని 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులకే కట్టడి చేశారు. గెలుపుకై 30 బంతుల్లో 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 30 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించాల్సి రావడంతో క్రికెటింగ్ చరిత్రలో పెద్ద సంచలనం త్రుటిలో తప్పినట్లయింది. సూపర్ ఓవర్స్ గెలుపులు సహా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత్కి ఇది 200వ విజయం కావడం విశేషం. 2026 జపాన్ ఏషియన్ గేమ్స్లో భాగంగా జరిగిన పురుషుల 55 కేజీల ప్రిలిమినరీ రౌండ్ బాక్సింగ్ పోటీలో మన బాక్సర్ జాదుమణి సింగ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత నేపాల్కు చెందిన చంద్రబహదూర్ థాపాపై 5-0 భారీ విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ సాక్షి చౌదరి ఒలింపిక్స్ విజేత ఐరా విలెగాస్పై విజయాన్ని సాధించి ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు. రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ను నడిపే చోదక శక్తిగా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పెట్రోలియం సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల కూటమి ఓపెక్స్ 7వ ఉన్నతస్థాయి సమావేశానికి సంస్థ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ హైస్తో కలిసి హర్దీప్ సింగ్ పూరి సంయుక్తంగా అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ ఏక్తానగర్లో 72వ జాతీయ చలనచిత్రాల పురస్కారాలను ప్రదానం చేశారు. నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని, సంరక్షించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవాలు 2026 సదస్సును ప్రారంభించారు. 30 రోజుల మలేషియా పర్యటనుద్దేశించి వీసా ఫ్రీ సౌలభ్యాన్ని అక్కడ ఉపాధి పొందేందుకు వినియోగించరాదని కౌలాలంపూర్లోని భారత హైకమిషనర్ దేశ పౌరులను హెచ్చరించింది. నాణ్యత మూలాధారంగా దేశ తదుపరి వృత్తి ప్రయాణం కొనసాగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: వినండి, ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి. కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరునందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మన రైతు సోదరులు కానీ మన భారత వాతావరణ రంగంలో కానీ ఎక్కువగా దృష్టి సారించాల్సిన విషయం ఏమిటి అనగా ఎల్నినో. ఎల్నినో అనగా ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల అసాధారణంగా పెరగడం వలన ఏర్పడే వాతావరణ పరిణామము. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతుంది. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 0.5 డిగ్రీస్ నుంచి 1.5 డిగ్రీ వరకు పెరిగితే దానిని సాధారణ ఎల్నినోగా పరిగణిస్తారు. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల 2.5 డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా అంతకంటే ఎక్కువ నమోదైతే ఇటువంటి పరిస్థితులను సూపర్ ఎల్నినోగా పిలుస్తారు. గతంలో 1982-83, 1997-98 మరియు 2015-16 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తి ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాయి. దాదాపు 80% వరకు స్ట్రాంగ్ ఎల్నినోగా ఏర్పడే అవకాశాలున్నాయని కూడా వాతావరణ నిపుణులు మనకు సూచిస్తున్నారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఎల్నినో గండం ఒక గండంలా ఉంటుంది. పసిఫిక్ సముద్రం వేడెక్కినప్పుడు అది భారత ఉపఖండం వైపు వచ్చే ఋతుపవనాల గమనాన్ని దెబ్బతీస్తుంది. దీనివలన దేశంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదవుతుంది, అలాగని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా మధ్య మరియు ఉత్తర భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. వర్షాలు లేక పంటలు ఎండిపోవడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఈ ప్రభావంతో మే జూన్ నెలలో కాకుండా వర్షాకాలంలో కూడా తీవ్రమైన ఎండలు వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. వాతావరణ నమూనాలన్నీ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి సాగునీటి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం మరియు ప్రజలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. అయితే సరైన ప్రణాళిక, నీటి యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణ ద్వారా ఈ ప్రభావ తీవ్రతను కొంతమేరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం మనకు వ్యవసాయ రంగంలో ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే ముఖ్యంగా వర్షపాతం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఋతుపవనాల సమయంలో భారతదేశంలో వర్షపాతంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఋతుపవనాలు ఈ సమయంలో బలహీనపడి ఉంటాయి. వర్షపాతం తగ్గడంతో పాటు వర్షపాతం అసమానంగా పడుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా, కొన్ని చోట్ల ఎక్కువగా వర్షం పడవచ్చు. నీటి కొరత వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు దేశంలో అధిక ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాతావరణ అసమతుల్యత అనేది ఏర్పడడం జరుగుతున్నది. ఇప్పుడు మనం ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిలో అన్నిటికంటే ప్రధానమైనది పంట మరియు రకాల ఎంపిక అతి ముఖ్యమైనది. పంటలు మరియు రకాల ఎంపిక విషయానికి వచ్చేసరికి తక్కువ కాలంలో పండే, అలాగే బెట్టను తట్టుకుని అధిక ఉష్ణోగ్రతను భరించే పంటలను ఎంచుకోవాలి. అలాగే అటువంటి రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా రైతులు ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలను అనగా వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేసుకోవాలి. వరి పంటకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు మరియు ఇతర పప్పుధాన్య పంటలు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను పండించాలి. అలాగే తక్కువ స్వల్పకాలిక రకాలు, ముఖ్యంగా లెగ్యూమ్ జాతి పంటలైన మినుము, పెసర, సోయా చిక్కు వంటి పంటలు వేసుకోవడం వల్ల వీటి వేరు వ్యవస్థ బాగా లోతుగా ఉండి బెట్ట పరిస్థితిని తట్టుకోగలవు. అలాగే పంటల వైవిధ్యం మీద కూడా రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు, అలాగే మిశ్రమ పంటలను వేసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా రైతులు కంది, వేరుశెనగ ఇలాంటి పంటలతో అంతర పంటలు, లేదా వేరుశెనగతో పాటు ఇతర పప్పుధాన్యాల పంటలను, లేకపోతే వేరుశెనగ పంటలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను వేసుకోవడం మంచిది. అలాగే ఉద్యానవన పంటల్లో వస్తే ఇతర వ్యవసాయ పంటలని అంతర పంటలుగా వేయడం వల్ల మనకు ఒక పంట నుంచి నష్టపడినా సరే ఇంకో పంట ద్వారా మనము ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు. పప్పుధాన్యాలతో అంతర పంటను వేయడం వల్ల ముఖ్యంగా ఈ పప్పుధాన్యాల పంటలు నేలను కప్పి ఉంచి తేమ సంరక్షణ మరియు నేల సంరక్షణని పెంపొందించుతుంది. వీటి ద్వారా తక్కువ నీటి పైన మనం ఆధారపడవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే విత్తే సమయాన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. వర్షాలు ఎప్పుడు పడతాయో అని రైతులు ఎదురు చూడకుండా పడిన వర్షాన్ని ఒడిసి పట్టుకునే విధంగా మనము పంట ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం ఆధారంగా విత్తే సమయాన్ని

మార్చి ముందే పడే వర్షాలకు వినియోగించుకునేలా మనము నేల దుక్కులను తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే ఒక ముఖ్యమైన పద్ధతిని మనము ఇలాంటి అనుచిత వర్షపాత సమయాల్లో కానీ, వర్షపాతం తక్కువ ఉన్న సమయాల్లో కానీ మనం వేసుకోవడం వల్ల రైతులు ముందే విత్తన ఉత్పత్తిని మనం తయారు చేసు వేసుకోవడం వల్ల ముందే విత్తన సమయాన్ని అనేది మనం కొంచెం సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనగా ఊహించిన రుతుపవనాల వర్షాల కంటే 1, 2, 3 వారాల ముందు నుంచే పొడి నేలలో విత్తనాలు నాటుకోవడం. ఈ విత్తనాలను మొలకెత్తే వరకు వాటిని సంరక్షించడానికి విత్తన గుళికీకరణ చేసి ఉపయోగించుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకెత్తి వేర్లు బలంగా పెరిగి నేల సారవంతం కావడానికి దోహదపడతాయి. అదే సమయంలో ఇది ముఖ్యంగా పెట్టుబడులు తగ్గించి మన వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశాన్ని మన రైతులకు కల్పిస్తుంది. ముఖ్యమైన అంశానికి వస్తే, మొక్కల సాంద్రతను తగ్గించడం. ముఖ్యంగా మొక్కల సాంద్రతను తగ్గించడం వల్ల ప్రతి మొక్కకు నేలలో తేమ నిలిచి ఉండేలా సహాయపడుతుంది. వీటి వల్ల ఎక్కువ నీటి కోసం మొక్కలు పోటీ పడుకోకుండా ఉన్న నీటితోనే మనము ఆ నీటిని ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఇక అతి ముఖ్యమైన విషయానికి వస్తే, విత్తన శుద్ధి. ఇది ముఖ్యమైన విషయం అయినప్పటికీ రైతులు అజాగ్రత్త చేయడం వల్ల అక్కడక్కడ మనకు దిగుబడిలో కానీ ఇటువంటి వాటిలో కొంచెం తక్కువ నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటంటే, జీవన ఎరువులతో కానీ ముఖ్యంగా జీవ సంబంధిత కీటనాశకులతో విత్తన శుద్ధి చేయడం వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా విత్తనం తట్టుకొని మొలక వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడంలో ప్రతికూల పరిస్థితిని తట్టుకొని చనిపోకుండా పెరుగుతాయి. ఇక ముఖ్యమైన అంశానికి వచ్చేస్తే, నేల నీటి సంరక్షణ పద్ధతులు. ఈ నేల నీటి సంరక్షణ పద్ధతిలో మనం ముఖ్యంగా వర్షపాతం అనిశ్చితంగా ఉండడం వల్ల వచ్చిన వర్షపాతాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. వీటిలో వాన నీటి సంరక్షణ పద్ధతుల్ని ముఖ్యంగా తెలుసుకుందాం. ఇందులో వాననీటి సంరక్షణ పద్ధతులు వచ్చేసరికి మన వ్యవసాయ రంగంలో అతి ముఖ్యంగా పాటించవలసిన విషయం లోతు దుక్కులు. లోతు దుక్కులు అనగా మనం తొలకరి వర్షాలు పడిన వెంటనే సబ్ సాయిలర్ లేదా డిస్క్ నాగలి లేదా 5 లేదా 7 రెక్కల బాతుల కాళ్ళ నాగలితో కానీ లోతు దుక్కులు చేసినట్టయితే నేలలోని గట్టి పొరలను పెకలించి వేసి వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయేలా ఈ లోతు దుక్కులు మనకు చేస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల వర్షపు నీటిని లోపలికి చొచ్చుకొని పోయి అలాగే వీటిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరుగుతుంది అన్నమాట. అలానే కాకుండా మొండి జాతి కలుపు మొక్కలు వాటిని కూడా మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా తెగుళ్ళు మరియు చీడపీడలను కూడా నివారించుకోవచ్చు. వీటిని ముఖ్యంగా మనము తొలకరి వర్షాలు పడిన వెంటనే మనము లోతు దుక్కులు చేసుకోవాలి. ఇంకొక వాననీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేసరికి, తేమ సంరక్షణకు మడకసార్లు వేయడం. ముఖ్యంగా పొలంలో అనువైన పంటలు విత్తిన తర్వాత 30 నుంచి 40 రోజులకు నాగలితో భూమిని వాలుకు బట్టి సుమారు 1 నుండి 3 మీటర్లకు 1 చొప్పున మడకచాలను లోతుగా వేసుకోవాలి. ఈ మడకచాలను సాధారణంగా వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని అడ్డగించి భూమి లోపలికి నీరు ఇంకేటట్లు చేయడం వల్ల పంటకు ఎక్కువ కాలం పాటు తేమను అందజేసేలా చేస్తాయి. అధిక వర్షం కురిసినప్పుడు నీటి ప్రవాహం వల్ల మట్టిని కొట్టుకొని పోకుండా మురుగునీటి కాలువలా కూడా పనిచేస్తాయి. ఈ విధంగా విత్తిన 30 నుంచి 35 రోజుల సమయంలో ప్రతి 3.5 మీటర్లకు ఒక మడకసాలు వేయడం వల్ల తేమ సంరక్షణతో పాటు దాదాపు 15% వరకు దిగుబడి పెరుగుతుంది. వర్షపు నీటిని సంరక్షించి ఫామ్ పాండ్స్ ద్వారా పంటలకు అందించాలి. ముఖ్యంగా మనకు డ్వామా ద్వారా మనకు చెక్ డ్యాములు కానీ నీటి కుంటలు కానీ ఏమైనా ఉంటే గనక వాటి పూడికలు తీసుకోవడము లేదా అక్కడక్కడ గట్టు తీసుకోవడము, గుంతలు తీసుకోవడము, ట్యాంకులు కానీ ఇలాంటి వాటి నిర్మించుకోవడం వల్ల రైతులు పడిన వర్షాన్ని అక్కడే మన పొలంలో నిలుపుకోవడం వల్ల నీటి కొరత లేకుండా మనం పంటలకు నీటిని అందచేసుకోవచ్చు. అతి ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి, నేల సంరక్షణ మరియు నీటి సంరక్షణ పద్ధతిలో మల్చింగ్. మనము దీన్ని మామూలుగా ఆచ్ఛాదన అని పిలుస్తాము. ఆచ్ఛాదన అనగా ఏమిటంటే, మనకు పొలంలో దొరికే వ్యర్థ పదార్థాలు లేదా ఏదైనా పొట్టు కానీ లేకపోతే వేరు గడ్డి కానీ, ఎండిన గడ్డి కానీ, ఆకులు కానీ లేదా మనకు అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ మల్చిని కూడా మనం ఉపయోగించి ఆచ్ఛాదన చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన చేయడం వల్ల నేల అంతా కప్పి ఉంచడం వల్ల నేల మరియు నీటిని సంరక్షించడమే కాకుండా కలుపు నివారణ కూడా జరుగుతుంది. అలాగే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యమైన రైతులు పాటించవలసిన నీటి సంరక్షణ పద్ధతుల విషయానికి వచ్చేస్తే, సమర్థవంతమైన నీటి పారుదల. మనకు ఉన్న నీటి వసతిని బట్టి లేదా మనకు పడే వర్షాధారాన్ని బట్టి మనము నీటి పారుదల అనేది వినియోగించుకోవాలి అన్నమాట. సాంప్రదాయ పద్ధతుల బదులుగా డ్రిప్పు లేదా స్ప్రింక్లర్స్ నీటిపారుదల విధానాలను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న రైతులు డ్రిప్పు స్ప్రింక్లర్

ద్వారా సాగు చేస్తే గనక దాదాపు 30 నుంచి 60% వరకు నీరు ఆదా అవుతుంది. ఒకవేళ మనకు అనిశ్చిత వర్షపాతం ఉండి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు మనకు రక్షక తడి ద్వారా దాదాపు స్ప్రింక్లర్స్తో కానీ డ్రిప్తో కానీ ఇవ్వడం వల్ల దాదాపు 20 నుంచి 30% వరకు మనకు అధిక దిగుబడులు నమోదే అవకాశం ఉంది. ఈ రక్షక తడిని మనం నీటి కుంటల ద్వారా కానీ లేకపోతే మనకు వర్షపు నీటి పడినప్పుడు మనం ఆదా చేసిన నీటితో కానీ మనము ఇచ్చుకోవచ్చు. ఇక ముఖ్యంగా నీటి ఆదా పద్ధతుల విషయానికి వచ్చేసరికి మనకు పంటల మధ్య దూరం వేసే పంటలు అనగా కంది కానీ చెరుకు కానీ ఇలాంటి పంటల విషయాలు ప్రతి విషయంలో మనము జంట వరుసలు లేదా వరుస తప్పించి ఇంకో వరుసలో నీరు అందించడం వల్ల దాదాపు 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ జంట పద్ధతుల్లో కూడా మనము డ్రిప్ ద్వారా వేయడం వల్ల దాదాపు 60% వరకు మనము నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే 30 నుంచి 40% వరకు బెట్ట పరిస్థితుల నుంచి మనము అధిగమించవచ్చు. ముఖ్యంగా అన్నిటికంటే మనం చేయాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా దున్నడం వల్ల, అంటే మనం దాదాపు 4-5 సార్లు రైతులు పొలాన్ని దుక్కి దున్నే సమయంలో 4-5 సార్లు దున్నడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువ దున్నడం లేదా దున్నకుండా ఉండే విధానాలు పాటించడం వల్ల నేల నిర్మాణం కాపాడబడి తేమ నష్టం తక్కువగా జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా మే మాసంలో మనము ఆచ్ఛాదన పంటలు అనగా పెసర కానీ పిల్లి పెసర కానీ లేకపోతే ఏదైనా ఉలవ కానీ జనుము కానీ జీలుగని ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల మనము నేల నిర్మాణం పెంపొందించుకొని తేమను మన భూమిలో నిలుపుకునేలా మనం చేసుకోగలుగుతాము. ఇక మనం ముఖ్యంగా పాటించవలసిన పోషక యాజమాన్య పద్ధతులు, మనం ఎలిమినో ప్రభావం వల్ల మనకు పోషక యాజమాన్యంతో కూడా మనము కొంతవరకు నేల నిర్మాణాన్ని పెంపొందించి తేమని మన నేలలోనే పెంపొందించుకోవాలి మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి సమతుల్యమైన ఎరువుల వినియోగంతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగము, పచ్చి రొట్టె పైర్లు వంటివి ఇలాంటివి వేసుకోవడం వల్ల మనం పోషక యాజమాన్యం పెంపొందించి ఈ పోషక యాజమాన్యం వల్ల మనము తేమ మరియు నీటిని సంరక్షించుకోవాలి మనం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా వచ్చేసరికి సేంద్రియ ఎరువుల వినియోగం అనేది వినియోగంపై రైతులు దృష్టి సారించాలి. మొక్కకు అందించడానికి పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు వంటివి వాడడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటి నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ ఎలినో ప్రభావ సమయంలో మనం పెంపొందించుకోవాల్సిన విషయం ఏమిటంటే నేల నిర్మాణాన్ని అనగా నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకునే విధానాన్ని చూసుకోవాలి. అలాగే అనిశ్చిత వర్షపాతానికి మనము ముందే సంసిద్ధంగా ఉండాలి అన్నమాట. సో ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల భూమి యొక్క భౌతిక మరియు రసాయనిక లక్షణాల్లో మార్పు వచ్చి నేలకు మేలు చేసే జీవరాశుల సంఖ్య పెరుగుతుంది. అలాగే సేంద్రియ కర్బన శాతం కూడా పెరిగి నీటి నిల్వ చేసుకునే స్వభావం పెరుగుతుంది. అలాగే పచ్చి రొట్టె పైర్లు వేయడం వల్ల వేసవి చల్లుల్లో పడిన వెంటనే మనకు పచ్చి రొట్టె పైర్లు అనగా జనుము, జీలుగా, పిల్లి పెసర ఇలాంటి పంటలు వేయడం వల్ల పొలంలో ఎక్కువ రోజుల వరకు మనకు సేంద్రియ కర్బన శాతాన్ని పెంచి అలాగే వేరు వ్యవస్థ బాగా ఉండి లోపల నీరు ఇంకిపోయే తొలకరి వర్షాల పడిన వర్షపు నీటినంతా నీరు ఇంకిపోయేలాగా చేసే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి సమతుల్య ఎరువుల వినియోగం మనం రైతులు పాటించాలన్నమాట. సమతుల్య ఎరువుల వినియోగం వచ్చేసరికి నేల పరీక్ష ఆధారంగా మనము ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలను సరైన మోతాదులు ఇవ్వడము, అలాగే సూక్ష్మ పోషకాలు సరైన సమయంలో ఇవ్వడం వల్ల పంట ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కను తట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ముఖ్యంగా బెట్ట పరిస్థితుల నుంచి మొక్కలను అధిగమించేలా వివిధ పోషకాల పిచికారీ ద్వారా మనము నివారించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే బెట్ట పరిస్థితుల్లో మొక్క నేల నుంచి పోషకాలు తీసుకునే శక్తి తగ్గుతుంది. పోషకాలను ఉదయం లేదా సాయంత్రం వేళ్లలోనే మనం పంటపై పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లేదా కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల మొక్కల్లో బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా పిచికారీ చేయడం వల్ల ఫలితం చాలా బాగుంటుంది. ఈ విధానాలు పాటించడంతో పాటు రైతులు పంట వేసేటప్పుడు పంట బీమాని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. పంట బీమా వల్ల పంట నష్టం జరిగినప్పుడు కలిగే ఆర్థిక నష్టాలను తగ్గించుకోవడానికి భారతదేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాల ద్వారా మనము పంట నష్టం నుంచి పంట బీమాను మనం పొందే అవకాశం ఉంటుంది. కావున తప్పనిసరిగా రైతులు ఈ సంవత్సరంలో ఖరీఫ్ పంటలు వేసే సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క పంటకి కూడా వ్యవసాయ పంటలకు కానీ ఉద్యానవన పంటలకు కానీ మనము పంట బీమా వ్యవసాయ అధికారుల ద్వారా మనము నమోదు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయము వాతావరణ ఆధారిత సూచనల్ని పాటించాలి. ముఖ్యంగా రైతులు వాతావరణ ఆధారిత సలహాలు సూచనలు పాటించాలి. మనకు ప్రతి వారంలో మంగళవారం శుక్రవారం రోజు గాను 2 రోజుల్లో IMD ద్వారా మనకు వాతావరణ సూచనలు అందజేయడం జరుగుతుంది. ఈ సూచనల ఆధారంగా

0: మనము వర్షం పడుతున్న సమయాన్ని కానీ ఉష్ణోగ్రతల సమయాన్ని కానీ అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా రైతులు వారి పొలంలో చేయవలసిన పనులను ప్రణాళిక సిద్ధంగా చేసుకోవడం వల్ల మనము ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ పంటలను బెట్ట పరిస్థితుల నుంచి కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రతలుగా నుంచి కానీ మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మనము ఇంకొక చేయాల్సిన విషయం ఏమిటంటే వేడి గాలులు కానీ ఎండ తీవ్రతను కానీ తగ్గించడానికి పంట చుట్టూ మనం ఏపుగా పెరిగే మొక్కజొన్న, సొజ్జ, జొన్న వంటి పంటలు వేయడం వల్ల 2 లేదా 3 వరుసల్లో వేసుకోవడం వల్ల దీని ద్వారా ఎక్కువ ఎండ తీవ్రతతో వచ్చే వేడి గాలులను కానీ తగ్గించుకోవడం జరుగుతుంది. అలాగే వీటి ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ అంశాలను బట్టి మనం చూస్తే ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకు వ్యవసాయ సంవత్సరం అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ 2026-27 గాను మనకు వర్షపాతం తక్కువగా ఉండడము, మన భారతదేశం మొత్తం మీదుగా సూపర్ ఎల్నో కానీ లేకపోతే స్ట్రాంగ్ ఎల్నో కానీ ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ముందే హెచ్చరిస్తున్నారు కాబట్టి పడే ప్రతి వర్షపు నీటి చుక్కను మనం ఒడిసి పట్టుకొని వాటిని పొదుపుగా వినియోగించుకోవడం వల్ల మనము రైతన్నలు అధిక దిగుబడి కానీ లేకపోతే ఎటువంటి నష్టం లేకుండా కూడా మనము దిగుబడిని పొందవచ్చు. కాబట్టి నీటి చుక్క ఎంతో విలువైనదిగా పరిగణించి ప్రతి ఒక్క చిన్న పొదుపు రేపటి మనుగడకు కీలకంగా మారబోతుంది. కాబట్టి సముద్రం వేడెక్కడం కేవలం ప్రకృతిలోనే మార్పు మాత్రమే కాదు, అది మన జీవన శైలిని, ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేసే అస్త్రం. కాబట్టి ముందస్తు ప్రణాళికతో ఈ సూపర్ ఎల్నో గండాన్ని అధిగమించడం అత్యవసరం. కాబట్టి రైతన్నలకు వ్యవసాయ పద్ధతులను పాటించడం, ఇటువంటి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనము దాదాపు నష్టపడకుండా కొద్దిపాటి వరకు మనము దిగుబడిని పెంపొందించుకోవచ్చు.
1: మీరింతవరకు ఎల్నినో ప్రభావ సమయంలో వ్యవసాయ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

వలతో బూర్లైతే, వలతో బూర్లైతే, వలతో బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్త, నా మీదెంత ప్రేమత్త. బూర్లైతే బులబులమంటాయి గారెలుండత్త.

అయితే ఒళ్ళతో మేకలైతే ఒళ్ళతో మేకలైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదెంత ప్రేమతో మేకైతే మెహామంటది కోడిని గొయ్యతో నా మీదెంత ప్రేమతో.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు వింటారు. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు.

0: దోస అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్రనేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్ధతి గురించి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు, 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు, 10 సెంటీమీటర్ల వెడల్పు కొలతగల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూత పిందె దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ, అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర, పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना

ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మరికొద్ది క్షణాలలో

0: వాణి సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ మోటే చిరంజీవి.
1: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాల్లో భాగంగా రైతుల కోసం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి ఒక బృహత్తర పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి మన హన్మకొండ జిల్లాలలో ఏ విధంగా అది అమలవుతుంది, రైతులకు అది ఏ విధంగా లబ్ధి చేకూర్చుతుంది, రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా అధికారులను అప్రోచ్ కావాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాము. మనము వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటంటారు?
2: ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువుల్ని వాడకుండా మన వ్యవసాయ పరిసరాలలో లభించే ఆవులు కానీ అక్కడే ఉండే చెట్లను కానీ ఉపయోగించి అన్ని రకాల పద్ధతుల్ని అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడాన్ని నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఏంటంటే భూమి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడము, తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించడము, ఫార్మర్కి ఏంటంటే వీటి మీద ఇన్పుట్స్ అంటే ఎరువుల యొక్క కాస్ట్ను తగ్గించడం, అట్లా తగ్గించేసి రైతును ఆర్థిక పుష్టి పరివృతం చేయడం.
1: అంటే రైతులకు మేలు జరిగే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకుంది. ముఖ్యంగా ఈ పథకం ఎప్పుడు నుండి అమలవుతా ఉన్నది, దాని యొక్క తీరు తెన్నులు ఏంటంటారు?
2: మనం వరంగల్ జిల్లాలో 2025-26 సంవత్సరాలకు కానీ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దీనికి అనుగుణంగా హన్మకొండ జిల్లాలో 10 మండలాలను సెలెక్ట్ చేసుకున్నాము.
1: ఇది ఈ ఏ సంవత్సరం నుంచి ప్రారంభించబడింది?
2: ఎన్ఎంఎన్ఎఫ్ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనే దానిని 2024 నవంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు.
1: మన హన్మకొండ జిల్లాలో ఇది ఏ విధంగా అమలవుతుంది?
2: మన హన్మకొండ జిల్లాలో ఎన్ఎంఎన్ఎఫ్ సంబంధించి మనం మన జిల్లాలో మనకున్న 14 మండలాల్లో 10 మండలాలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో

0: ప్రతి మండలంలో ఒక క్లస్టర్, ఒక క్లస్టర్ నుంచి 125 మంది రైతులకు ఒక్కొక్క రైతు ఒక ఎకరం చొప్పున. ఇప్పుడు మొత్తంగా మనం హనుమకొండ జిల్లాలో 1250 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళందరూ ఈ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పరిధిలోకి వస్తారు.
1: అంటే ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని ఎటువంటి రైతులు చేయవచ్చు?
0: ఇది సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన ఉన్న రైతులు, ప్రకృతి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ గా ఉన్న రైతులు, భూమి యొక్క పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనుకునే రైతులు కానీ, ఎరువుల్ని వాడద్దు అనే అవగాహన రైతులు కానీ ఎవరైనా దీంట్లో ఈ వ్యవసాయాన్ని ఎంచుకోవచ్చు.
1: ఈ ప్రకృతి వ్యవసాయము చేయాలంటే రైతులు ఏ విధంగా అప్రోచ్ కావాలి, వారికి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూర్చడం అనేటువంటి జరుగుతుంది ఈ పథకం ద్వారా?
0: ఈ పథకం ద్వారా లబ్ధి కంటే ముఖ్యం ఏంటంటే మనం రైతుల్ని మోటివేషన్ చేస్తాం. ఎలా మోటివేట్ చేస్తామంటే వారికి ఫ్యూచర్ లో మనం యొక్క మంచి ప్రకృతిని, ఎటువంటి ఎరువులు వాడకుండా భూమిని పరిరక్షించుకోవడము, రెండోది ఈ రసాయన ఎరువులు ఇటువంటి వాడడం వలన చాలా రకరకాల రోగాలు, గాలి, నీరు, నేల, ఆకాశం అన్ని పొల్యూట్ అవుతున్నాయి కాబట్టి ఒక మంచి జీవితాన్ని భావితరాలకు ఉపయోగపడే విధంగా అందించడం కోసం దాని మీద ఎక్కువగా వాళ్ళకు ఆ విషయాల మీద అవగాహన కల్పిస్తాం. వాళ్ళకి ఎంత లాభం అనేది దాని మీద రాబోయే తరాలకు ఒక మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించడానికి మనము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాలు కానీ ఈ ట్రైనింగ్ విషయంలో కానీ ఏ విధమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది?
0: అంటే దీంట్లో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ రైతు ఫస్ట్ మనం రైతుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎటువంటిదంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతుకు తన వ్యవసాయ భూమికి సంబంధించి అక్కడే తన సొంత ఆవులు కానీ చెరువు మట్టి, తర్వాత బావిలు, చెట్లకు సంబంధించినవి వీటిని ఉపయోగించి మనం అన్ని మనమే తయారు చేసుకోవాలి, దీనికి సంబంధించి కెమికల్ రసాయనాలు, యూరియా కానీ, ఫర్టిలైజర్ కానీ అటువంటి వాడకూడదు దీంట్లో. ఆ రైతుకు తన భూమిలో లభించే వాటినే ఉపయోగించుకొని పంట మార్పిడి చేసుకుంటూ మరియు ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటూ, ఇంటర్ క్రాపింగ్ అంటే వేరే వేరే మొక్కల్ని ఒకటే మల్టీ క్రాపింగ్ చేసుకుంటూ తనకు తాను తన పొలంలో లభించే వాటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలి.
1: అంటే ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతులకు ఏమేమి అవసరం?
0: ముఖ్యంగా రైతులకు సొంత ఆవులు ఉండడం మరియు వేప సంబంధితమైన చెట్లు అటువంటివి ఉండడం, లేకపోతే వారి దగ్గర లేకపోయినా కానీ ఆ ఊర్లో ఉండే వాటిని ఉపయోగించుకోవచ్చు. జీవరసాయన సంబంధమైన ఎరువులు అంటే ఆ ఊర్లో దొరికే వస్తువులే మనం వాడుకోవాలి కాబట్టి చెరువు మట్టి ఉపయోగించుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ద్వారా అమలవుతున్నటువంటి ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు, ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది, ఏమన్నా సబ్సిడీ కానీ లేదా ఆనరోరియం కానీ ఇస్తున్నారా రైతులకు?
0: ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వారికి సంవత్సరానికి ఒక ఎకరానికి 4,000 రూపాయల చొప్పున వ్యవసాయ సంబంధితమైన ఎరువులను, అంటే ఎరువులు ఇన్ ద సెన్స్ జీవ సంబంధమైన ఎరువులను కొనుక్కోవడానికి, ఆవు మూత్రం, ఆవు పేడ అటువంటి కొనుక్కోవడానికి సహాయం చేస్తాం. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,000 రూపాయలు.
1: అంటే ఇప్పుడు రైతులు, మీరు ప్రతి మండలం నుంచి కొంతమంది రైతులను కూడా మీరు ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసినటువంటి రైతులకు ఇప్పటి వరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు మీరు పెట్టడం జరిగింది, వారికి ఏ విధంగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: వీరికి ఇప్పటివరకు మన వ్యవసాయ విస్తరణ అధికారులతోటి, వ్యవసాయ అధికారులతోటి మొదటిసారి కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళలో కొంతమందిని ప్రతి క్లస్టర్ నుంచి 2 కృషి సఖీలను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ కృషి సఖీలకు ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వబడలేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కృషి సఖీలు మరియు మా ఏఈఓలు, మా వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు మరియు దీనికి సంబంధించి ఒక ఎన్జిఓను కూడా ఉంటారు, వాళ్ళు అందరు కలిసి వీళ్ళని ఎట్లా తయారు చేసుకోవాలి, వీటికి సంబంధించిన ఎలా చేసుకోవాలంటే జీవామృతము, ఘనామృతము ఇటువంటి ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
1: సెపరేట్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలన్నప్పుడు ఇన్ని ఎకరాలు ఉండాలి అనే
0: అంటే ఇన్ని ఎకరాలు అంటే పర్టికులర్ కాకపోతే 1 ఎకర్ అనేది కంపల్సరీ. 1 ఎకరకు సంబంధించిన రైతుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మొదటిసారి మనం ప్రకృతి వ్యవసాయంలో మొట్టమొదటిసారి మనకు కావాల్సినంత దిగుబడులు రావు. సో మన భూమిని అలవాటు చేయాలి ఆ ప్రకృతి వ్యవసాయానికి. ఎందుకంటే మనం ఎరువులు వాడి వాడి ఉంటాం కాబట్టి దాని నుంచి మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకొచ్చి ఫ్యూచర్ లో మనం ఇవే లోకల్ గా దొరికే కౌ ప్లస్ వీటిని ఉపయోగించుకొని, ఆ లోకల్ గా దొరికే వంగడాలను ఉపయోగించుకొని మనము తయారు చేసుకోవాలి కాబట్టి ఇది 2-3 ఇయర్స్ జరుగుతుంది ఇట్లాగా. తర్వాత మళ్ళీ నేల పాత స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిగుబడులు ఎక్కువ వస్తాయి.
1: అంటే ఇప్పుడు ఒక రైతుకు 1 ఎకరమే ఇస్తున్నారా, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం ద్వారా వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అమౌంట్ కూడా అందజేయబడుతుంది?
0: మన ఒక్కగా చేసుకోవాలంటే అది వారి ఇష్టం మీద చేసుకోవచ్చు, కానీ 1 ఎకరం అనేది మినిమం. ఈ సంవత్సరానికి 1 ఎకరం చేయడానికి మాత్రమే మన ద్వారా పర్మిషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఎందుకంటే వాళ్ళను ఒకటేసారి 5 ఎకరాల మీద వాళ్ళను మనం ముందుకు వెళ్ళనియద్దు, ఎందుకంటే దిగుబడులు తగ్గుతాయి, అది వాళ్ళకు ఒక రకంగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎందుకంటే ఈ ఫార్మర్స్ కి ఫ్యూచర్ లో ఏం చేస్తామంటే ఈ ఫార్మర్స్ ని వీరి తర్వాత సర్టిఫికేషన్ చేపిస్తాం ప్రకృతి వ్యవసాయం మీద, అలా వారి యొక్క వస్తువుల్ని ఫ్యూచర్ లో మంచి రేటుకి అమ్ముకునేటట్టు. ఈ మధ్యలో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరిగింది కదా, ఓన్లీ సేంద్రియ పద్ధతుల ద్వారా, ప్రకృతి వ్యవసాయం పద్ధతుల ద్వారా చేసిన ఆ వస్తువుల్ని కొనడానికి బాగా మొగ్గు

0: పెరుగుతున్నారు. ఎందుకంటే ఇటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ అటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నివారించడానికి హెల్త్ ఇది వెల్త్ అనే ఒక ప్రాముఖ్యతను గుర్తించారు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విధంతో 1 ఎకర్ మాత్రమే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం. అంటే రైతుల తర్వాత వాళ్ళ ఇష్టం, ఒకవేళ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటాం అంటే ఇక అది వాళ్ళ సొంతమే. ఇప్పుడు మనం మాత్రం 1 ఎకరానికి మాత్రమే 2 ఇయర్స్ 4,000, 8,000 మనం సపోర్ట్ చేస్తాం.
1: మరి ఈ విధంగా ఇస్తా ఉన్నారు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు ముఖ్యంగా వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి పంటలు అనేటువంటి వేసుకోవాలి?
0: వారు ఎటువంటి పంటలు అంటే లోకల్ గా దొరికే పంటలు, మన పత్తి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వరి కానీ లేకపోతే కూరగాయలు కానీ, వారు ఎటువంటి పంటలు ఉన్నా సరే వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు ముందుకు వెళ్ళవచ్చు.
1: అంటే ఇప్పుడు మన హనుమకొండ జిల్లాలో ఏ ఏ పంటలు మీరు పెంచాలని రైతులకు మీరు చెప్పడం అనేటువంటి జరుగుతుంది?
0: పర్టికులర్ గా ఈ పంట అని చెప్పట్లేదు మనం, వారికి ఏ పంటలు అయినా వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనకు బాగా వాడే పంటలు మన హనుమకొండ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు. కొంచెం చాలా మంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి కూరగాయలు, కాబట్టి దేనికైనా మనం వాడుకోమని చెప్తున్నాం. వాళ్ళు మ్యాంగో ఆర్చర్స్ అట్లుంటాయి కదా, అటువంటి వాటికి కూడా వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని చేసుకోవచ్చు. సో అలా అంటే ఒక పర్టికులర్ ఒక క్రాప్ అని కాకుండా మన దగ్గర ఎక్కువగా ఉండే క్రాపులు వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు మేజర్ గా వాటికి మేము రికమెండ్ చేస్తున్నాం.
1: అంటే ఇప్పుడు హనుమకొండ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది?
0: 1,250 మంది రైతులు 1,250 ఎకరాలలో చేయబడుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు క్షేత్రాన్ని కూడా మీరు పరిశీలించడం జరుగుతుంది. క్షేత్రాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు చూడడం అనేటువంటిది జరిగింది?
0: మన వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు వ్యవసాయ అధికారులు ఆ రైతులతోటి అనుసంధానమై ఉంటారు కాబట్టి వాళ్ళ రైతు యొక్క ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి సంబంధించిన పంటలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మనం ఈ పర్టికులర్ ఈ పంటకే పోవాలని మనం వాళ్ళను చేయలేము. వాళ్ళకి ఏ రకమైన పంట అయినా వాళ్ళు చూసుకోవచ్చు. మోస్ట్లీ అయితే చాలా మంది రైతుల్ని ఒక 30-40 మంది రైతుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొలం దగ్గర ఉంటే పొలాలు చేసుకోమని చెప్తాం, చిలకలలో ఉంటే పత్తి కానీ మొక్కజొన్న కానీ చేసుకోమని చెప్తాం, అలాగే వాళ్ళు సిటీకి దగ్గర ఉంటే కూరగాయల మీద ఫోకస్ చేయమని చెప్తాం. ఎందుకంటే కూరగాయలు కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి.
1: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకాన్ని రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి?
0: 10 మండలాల్లో 1,250 మంది రైతులను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు రైతులతో ఎప్పుడు మమాయకమై ఉంటారు కాబట్టి అభ్యుదయ రైతులను సెలెక్ట్ చేసుకుని వారిని దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు కనీసం మినిమం ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు 2-3 ఇయర్స్ కంటిన్యూస్ గా చేయాలి. ఇది చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫ్యూచర్ లో అందుతాయి. ఎందుకంటే ఇది ఒక్క రోజుల్లో మార్పు జరగదు నేల, కొన్ని సంవత్సరాలలో దీనికి 3-4 ఇయర్స్ పడుతుంది. సో అది కంటిన్యూస్ గా చేసి ఆ భూమిని మనం ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడేలా చేసి అట్లా మనం పర్యావరణాన్ని పరిరక్షించుకొని అప్పుడు రైతు సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అప్పుడు భూమి తన మామూలు స్టేజ్ చేరుకున్న తర్వాత వాళ్లకు దిగుబడులు పెరుగుతాయి.
1: మరి ఈ పథకం ద్వారా రైతులకు 4,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరాకు అందిస్తుంది అని చెప్పారు. అయితే అది అందించేటువంటి విధానంలో రైతులు ఏఈఓలకు ఎటువంటి పత్రాలను అందజేయాలి?
0: దానికి సంబంధించిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ప్రతి స్కీము వాళ్ళ యొక్క డిబిటీ విషయం తెలుసు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. వాళ్ళ అకౌంట్ నెంబర్స్ మీరు ఎలాగో కలెక్ట్ చేస్తారు, వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లకు బెనిఫిషియరీ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అది మనకు 1 ఇయర్ తర్వాత, ముందే కాకుండా కొంచెం మధ్యలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం.
1: మరి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులకు చాలా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతులకు ఈ పథకం గురించి ఏం చెప్పదలుచుకున్నారు?
0: అంటే రైతులకు నేను చెప్పే సలహా ఏంటంటే, మనము ఈరోజు అధిక మోతాదులో ఎరువుల్ని వేస్తూ, రసాయన ఎరువుల్ని వాడుతూ, క్రిమిసంహారక మందులను వాడుతూ మనము ప్రకృతిని మరి నేలను, భూమిని, నేలను, గాలిని, ఆకాశాన్ని మనకు తెలియకుండా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఈ ప్రకృతి వ్యవసాయం మనం పూర్వకాలంలో ఇంతకుముందు ఎలాగైతే చేసుకున్నామో అలాగే మనం వ్యవసాయం చేసుకుంటూ మన నేలలో దొరికే మన ఆవులు, మనం ఇంతకుముందు వాడే మన విత్తనములు, ఆవు మూత్రము అటువంటి వాటిని వాడుతూ మన ప్రకృతిని వ్యవసాయాన్ని పరిరక్షిస్తూ భావితరాల వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు పొల్యూషన్ లేని కాలుష్యరహితమైన సమాజాన్ని మన భావితరాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి పథకం గురించి మా రైతు సోదరులకు, మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ ఆధారిత జాతీయ మిషన్ గురించి ఆ శాఖ వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ మోటె చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పుష్పవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.

అదిగో అందమైనటువంటి సాయంకాలం, చక్కగా బ్రహ్మోత్సవాలలో 8వ నాటి రాత్రి వెంకటేశ్వర స్వామి ఒక్కడే అద్భుతంగా ఇక్కడ తాను శిరస్త్రాణాన్ని ధరించి ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుడు వలె కనిపిస్తూ అశ్వవాహనం మీద ఊరేగేటువంటి శుభక్షణాలు. కాలమనేటువంటి అశ్వం మీద నిరంతరం ప్రయాణించేటువంటి కాలస్వరూపుడుగా సమస్తాన్ని కూడా చక్కగా నియమించేటువంటి దివ్య పురుషుడు. హైందవ సమయాన్ని అనుసరించి 34 ఘడియల 56 విఘడియల ఈ సమయంలో చక్కగా 8:01 అదిగో స్వామివారు అందమైనటువంటి అశ్వసాహినిగా అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము తమ యొక్క అందమైనటువంటి వెంకటగిరి శిఖరాల మీద చక్కగా విహరించేటువంటి అద్భుత పురుషుడు, వేగానికి ప్రతీక అయినటువంటి అశ్వం మీద తాను స్వయంగా అధిరోహించి ఇక్కడ అందమైనటువంటి తన స్వరూపంతో భక్తుల యొక్క హృదయాలలోనికి ప్రవేశిస్తూ నేరుగా అనేక కోట్లాది మంది ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తమ యొక్క చెవుల ద్వారా విందామని ఆకాశవాణి శ్రోతలుగా స్వామివారిని ఉపాసిస్తున్నారో అటువంటి వారి హృదయాలలోకి స్వామి వెళ్ళ గొడుగుల కింద నల్లని దేవుడు నీలమేఘ శ్యామల కోమల రూపంతో అందమైనటువంటి కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అశ్వం మీద తాను ఉచ్చైస్రవం అనబడేటువంటి గొప్పదైనటువంటి గుర్రాన్ని తాను స్వయంగా దేవతా నికరానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి సాధించిన కార్యానికి గుర్తుగా అందించినటువంటి మహాపురుషుడు అద్భుతమైనటువంటి తమ యొక్క స్వరూప స్వభావాలతో ఈనాడు స్వామివారు అశ్వసాహిణిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఉన్నారు. చక్కగా వారు తూర్పు మాడ వీధి నుంచి కదిలి దక్షిణ మాడ వీధిలో ప్రవేశించి ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క భాండాగారం, వస్తు భాండాగారం దగ్గర జీయంగారులు తమ యొక్క ప్రతినిధులతో కలిసి సాగించినటువంటి శాత్తుమర విశేషాలను స్వీకరించి చక్కగా వారు అశ్వసాహినిగా కదిలి వస్తూ ఉన్నారు. వేగానికి అశ్వం ప్రతీకగా చెప్పబడుతుంది. మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి

0: వారు వాడేటువంటి వాహనాలలో అశ్వం చాలా సుప్రసిద్ధమైనదిగా ఉంది. భౌతికంగా చూసినప్పుడు అశ్వం చాలా వేగంగా ప్రయాణించేటువంటి వాహనంగా, ప్రయాణాలకే కాకుండా రథాలకు అశ్వాలను కట్టి నడిపేటువంటి వారు. స్వయంగా మనకు ఆ వెంకట నాయకుడు అద్భుతమైనటువంటి గోవిందుడుగా తాను శ్రేష్టమైనటువంటి తన స్వరూపాన్ని ప్రకటిస్తూ చతురంగ బలాలతో కూడినటువంటి రుక్మిణీ కళ్యాణాది విశేషాలను తాను సాగించినప్పుడు శైభ్యం సుగ్రీవం బలాహకం మేఘపుష్పం అనేటువంటి గుర్రాలతో పూంచినటువంటి రథం మీద అధిరోహించి రుక్మిణీదేవిని తాను స్వయంగా సాధించుకొచ్చినట్లుగా శ్రీమద్ భాగవతం మనకు చక్కగా తెలియజేస్తుంది. అమృతం కొరకు రాక్షసులు దేవతలు సాగించినటువంటి పాలసముద్రాన్ని చిలికినప్పుడు పాలసముద్రం నుంచి ఉచ్చైస్రవం అని పేరు కలిగినటువంటి గుర్రం అశ్వరాజం పుట్టింది. కాబట్టి అలాగే మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిభిరేవచ అని చెప్పేటువంటి దశావతారాల్లో కల్కి అవతారం శ్రేష్టమైనటువంటి గుర్రానికి చక్కగా సంకేతంగా చెప్పబడుతుంది ఆ అవతారం. అందుకనే అదిగో స్వామి కల్కినం తురగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే అనిశం. చక్కగా ఆ కల్కి అవతారం అనేటువంటి దశావతారంలో 10వ అవతారం ఏదైతే ఉందో ఆ చివరి అవతారం కల్కి అవతారంగా చెప్పబడుతుంది. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కి రూపాన్ని ధరించి ఖడ్గాన్ని చేతిలో చక్కగా అద్భుతంగా ధరించిన వాడై అశ్వవాహనారూఢుడై దుష్టజన సంహారాన్ని శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టే ఇక్కడ దుష్టుడైనటువంటి కలిపురుషుణ్ణి నాశనం చేసేటువంటి వాడు, భక్తుల యొక్క కలిదోషాలను హరించేటువంటి వాడు, ఇప్పుడు మన ఎదురుగా ఎట్ట ఎదురుగా తురగారూఢం చాలా అందమైనటువంటి పగ్గాలతో కూడినటువంటి ఆ అశ్వం మీద అధిరోహించి వస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీనివాసుణ్ణి ఎప్పుడూ స్మరిస్తాను అని ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి భక్తుడు ప్రస్తుతిస్తాడు. అట్లాగే వేదంలోనికి వచ్చినప్పుడు శుక్లయజుస్ సంహితలో అశ్వం రాష్ట్రానికి ప్రతీకగా వర్ణించబడింది. అనేక సందర్భాలలో అశ్వాన్ని గురించి చక్కగా తెలియజేస్తూ అటు రాముడుగా కృష్ణుడుగా రాముడుగా తాను సాధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ శివధను భంగం అయిన తరువాత స్వామివారు శివధనుస్సును భంగం చేసి సీతాదేవిని చక్కగా స్వీకరించడానికి సన్నద్ధమైనప్పుడు ఆ వార్తను తెలియజేయడానికి చాలా వేగంగా వెళ్ళేటువంటి దూతలను చక్కగా జనకుడు పంపించి ఒక్క రాత్రిలోనే అశ్వాల సహాయంతో ఆ వార్తను దశరథుడికి అందించి మరలా అతివేగంగా వారిని తీసుకురావడానికి అశ్వం సహాయం చేసినట్లుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తోంది. ఈ విధంగా అనేక విధాలుగా మానవ జాతికి అశ్వానికి ఉన్నటువంటి ఒక సంబంధం, అలాగే ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అశ్వం అనేటువంటిది నశ్వం అశ్వం అని అంటారు, అంటే మనస్సుకు సంకేతంగా అశ్వాన్ని చెబుతారు. అటువంటి విశేషాలను మనం చక్కగా గ్రహిస్తాం. చక్కగా అద్భుతమైనటువంటి అశ్వవాహనారూఢుడైన ఆ గోవిందుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని స్వామి నందన భట్ గారు చక్కగా అందిస్తూ ఆకాశవాణి శ్రోతలకు ఆనందాన్ని కలిగించండి. గోవింద
1: ప్రశాంత్ గారు, మీరు ప్రశాంతంగా అశ్వవాహన వైభవాన్ని అందజేశారు. అశ్వము అంటే ఏమిటో చెప్పారు. రేపు, శ్వ అంటే రేపు అన్నమాట. రేపు అనే దానికోసం ఎదురు చూడకుండా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళు అశ్వాన్ని అధిరోహించినట్టు లెక్క. అంటే ఏదో మంచి పనుల కోసం రేపటి వరకు కాచుకొని ఉందాం, రేపు మంచి పని చేద్దాం అనేదే చాలామందికి ధోరణి. కానీ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా రేపు అనేది మీకు లేదు, రేపు అనడం కోసం మీరు ఎదురు చూడకండి, ఏ మంచి పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పటికి ఇప్పుడే పూనుకోండయ్యా అని కాలం యొక్క స్వభావాన్ని భగవంతుడు మనకు

0: తన సందేశంగా అందచేస్తూ ఉన్నాడు. అశ్వాన్ని అధిరోహించినటువంటి ఆ మలయప్ప స్వామి చక్కగా అనంతాళ్వార సన్నిధిలో నిలబడి ఆ భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి భవ్య దివ్యమైనటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో అశ్వవాహన సేవ జరుగుతోంది. ఈ అశ్వవాహన సేవ వాహన సేవలలో చిట్ట చివరిదిగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారు ఇంతవరకు అనేక వాహనాలలో దర్శనమిచ్చారు. మరి అశ్వవాహనానికి ఏమిటి విశేషత అన్నారు. వాటిని చూసే ముందు స్వామివారు సింహవాహనంలో నారసింహావతారాన్ని మనకు కన్నులకు కట్టినట్టుగా ఒకసారి గుర్తుకు తెచ్చారు. దుష్టులను దునుమాడి శిష్టులను రక్షిస్తాను సుమా అని అభయమిచ్చారు. అదేవిధంగా హనుమంతావతారంలో హనుమద్వాహన సేవలో రామావతారాన్ని మనకు తెలియపరిచారు. అదేవిధంగా శేషవాహనం బలరామస్వామి యొక్క అవతారానికి గుర్తుగా మనం భావించవచ్చు. అదేవిధంగా స్వామివారు చక్కగా మోహిని అవతారంలో మనమోహకమైన రమణీయ కమనీయ రూపలావణ్యాలతో శోభిస్తూ తాను స్త్రీగా ఉంటూ పక్కనే కృష్ణమూర్తిని కూడా రక్షణ కోసం పక్కన పెట్టుకుంటూ స్వామివారు మోహిని అవతారాన్ని తెలియపరిచారు. అంటే దుష్టులైన రాక్షసులకు అమృతము దొరకకుండా దేవతలకు మాత్రమే అందేటట్టుగా చేశాడు. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్లకు అమృతం దొరుకుతుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అమృతము దుష్ట స్వభావము కలిగిన వారికి అధర్మాత్మలకు దొరకదు అనేదే అక్కడ సందేశం. అదేవిధంగా సర్వభూపాల వాహనంలోనూ చంద్రప్రభ వాహనంలోనూ స్వామివారు ఉంటూ కృష్ణావతారాన్ని మనకు జ్ఞప్తికి తెచ్చారు. మరి ఈ అవతారం ఎందుకయ్యా అన్నారు. అయ్యా, నేను ఇంతవరకు ఈ 7.5 రోజుల పాటు నీకు నా అవతార కథలన్నీ చెప్పాను. ఇక మీద ఏ అధర్మం అయితే రాబోతుందో, ఎవరైతే అధర్మాత్ములున్నారో వారిని కూడా ఇంతవరకు నేను ఎలా అనుగ్రహించానో అదేవిధంగా ఇక మీద కూడా నిగ్రహిస్తాను అనే భయంతో భీతితో మీరు ప్రవర్తించండి. మీరు ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఎవరైతే సత్యధర్మాలకు కట్టుబడి ఉంటారో వారికి నేను రక్షణగా ఉంటాను. ఆ భరోసా మీరు ఈ 7.5 రోజుల్లో చూశారు. ఇక మీద కూడా మీరు అటువంటి నియమనిష్టలతో మీరు ముందుకు వెళ్ళండి. ఏ ఆకర్షణలకో లోనై అధర్మాలకు దొంగతనాలకు మోసాలకు దోపిడులకు మీరు దిగకండి అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దిగితే నా చేతిలో ఏముందో చూడండి. ఆ స్వామివారు చక్కగా ఆ చాటిని చేతబట్టున్నారు. మీకు ఎవరైతే మీరు తప్పులు చేస్తారో మీకు శిక్ష తప్పదు అని భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా స్వామివారు అశ్వవాహనంపై విజృంభిస్తూ ఉండగా తర్వాతి విశేషాలను ప్రశాంత్ గారు మనకు చక్కగా అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో అశ్వవాహనారూఢాయ గోవిందాయ నమో నమః. అదిగో అద్భుతమైనటువంటి తన పరాక్రమంతో అనేక విధాలైన ఆలోచనలతో కూడిన మనస్సులను ఏ విధంగా జయించాలో తెలియజేయడానికై తాను అశ్వవాహనారూఢుడయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. భగవానుడు నందకుమారక గోకుల పాలక గోపవధూవర కృష్ణ పరాత్పర శ్రీ వసుదేవ జన్మ భయాపహ వెంకట శైలపతే విజయీ భవా. చక్కగా నందకుమారుడుగా నందనందనుడుగా ఎవరైతే గోకులాన్ని చక్కగా పాలించాడో అటువంటి స్వామి వసుదేవుడి యొక్క జన్మము మొదలైనటువంటి వాటి వల్ల కలిగినటువంటి జన్మ భయాలనంతా కూడా అందరికీ కూడా ఎవరైతే తొలగించాడో అటువంటి స్వామి వెంకట శైలపతిగా ఇక్కడ శ్రేష్టమైనటువంటి అశ్వవాహనం మీద విజయం చేస్తూ తన యొక్క పరాక్రమాన్ని చక్కగా ఉపయోగించి ధర్మ సంస్థాపనార్థం చేసేటువంటి కార్యంలో భాగంగా అశ్వసాహినిగా ఇక్కడ మన కన్నుల ఎదురుగా కనబడుతూ ఆనందాళ్వాన్ వారి యొక్క తోట భాగం నుంచి కూడా ఇప్పుడు పడమరమాడ వీధిలోనికి వారు చక్క

కదులుతూ ఉన్నారు అశ్వవాహనం మీద. ఏమంటే చక్కగా తమ యొక్క మనోవిధులలోనే ఆ స్వామి యొక్క వ్యవహారాన్ని చక్కగా దర్శిస్తూ ఉండేటువంటి ఆకాశవాణి శ్రోతలకు వారి యొక్క శ్రోత్ర ద్వారం ద్వారా చక్కగా స్వామివారు ఇక్కడ వారి హృదయాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదిగో అద్భుతమైనటువంటి గజరాజాలు ముందర సాగుతూ ఉండగా అనేకానేకములైనటువంటి కళాస్వరూపాలు అద్భుతమైనటువంటి విన్యాసాలను చక్కగా నిర్వహిస్తూ ఉండగా స్వామివారు అశ్వసాహినిగా ఉన్నారు. స్వామివారు స్వయంగా తమ యొక్క తిరువీధులలో అశ్వవాహనం మీద వారు చరిస్తూ ఉండేటువంటి వైనాన్ని అన్నమాచార్యులు చాలా చక్కగా అభివర్ణిస్తారు. వాగే బలుపు దైవపు రాయని రాగే జతనము పరాకెత్సరికే మించుల తురగము మిన్నుల మోవగ సంచలకుర చలనాడగను కంచుమించుగాక కునదోలితి పంచాస్త్ర గరుడ పాదెచ్చరిక. స్వామివారు అద్భుతమైనటువంటి వేగంతో ఆ గుర్రాన్ని అశ్వసాహిణిగా నడుపుతుండేటువంటి ఆ వైనాన్ని తాను తన యొక్క అద్భుతమైన కీర్తన విశేషణలో చూపిస్తారు చక్కగా అన్నమాచార్య స్వామివారు. ఆకాశాన్ని అందుకునేటట్టుగా తన మోర చాచి చక్కగా నోటిని తెరచి మహావేగంగా నడుపుతూ ఉండేటువంటి ఆ రౌతు యొక్క వేగాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆకాశమంతా కూడా ఆవరించేటట్టుగా సకిలిస్తూ కదులుతున్నటువంటి ఆ గుర్రం చాలా వేగంగా కదులుతున్నటువంటి ఆ అశ్వం మీద అందంగా వేసినటువంటి చక్కని ఆ జీను కదులుతూ ఉండగా ఎంత వేగంగా తోలుతున్నారు స్వామి మీరు అశ్వాన్ని మురిసిపోతాడు స్వయంగా ఆ అన్నమాచార్య స్వామివారు. పెక్కున తేజిలు పేరెము వారగ తొక్కని చోట్లు తొక్కగను పెక్కున తేజిలు పేరము వారగ తొక్కని చోట్లు తొక్కగను చుక్కలు మోవగ సొంపుగ తోలితి తొక్కుల దేవవ వెచ్చరికే. చక్కగా అయ్యా హెచ్చరిక దూరంగా వెళ్ళండి అంటూ చక్కగా ఆయన హెచ్చరికలు తెలియజేస్తారు. ఏమంటే మహావేగంగా కదిలేటువంటి మా గుర్రం పోయిన చోటుకు పోకుండా అనేక చోట్లు మహావేగంగా కదిలి వెళుతోంది, ఎలా అంట ఎంతంట ఎంత దూరమట అంటాడు. ఆకాశంలో ఉండేటువంటి చుక్కల వీధిలో ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుకుంటూ మహావేగంగా వెళ్ళేటట్టుగా ఎంత సొంపుగా మీరు ఆ అశ్వసాహినిగా అశ్వాన్ని మీరు చక్కగా స్వారీ చేస్తున్నారు స్వామి. అందుకనే అంటారు అంకవన్య పాదాబ్జము పదిలము వెంకటేశ తిరువీధులను సంఖ్యలేక శ్రీ సతితో చెలగడి లంకెల జాగు భళ్ళాయత్సరికే. ఒకనొకప్పుడు దేవేరులతో పాటు కలిసి వచ్చేటువంటి ఆ వైనాన్ని మనస్సును ఉంచుకున్నటువంటి వారై అయ్యా మీ అందమైనటువంటి పాదపద్మ రాగ రంజితంతో ఈ శ్రేష్టమైనటువంటి తిరుమల మాడ వీధులు మెరిసేటట్టుగా మీరు ఇక్కడ ఆ అందమైనటువంటి అశ్వసారథ్యాన్ని చక్కగా మీరు నిర్వహిస్తూ ఉన్నారని అంటాడు. అటువంటి స్వామి కలియుగాంతంలో వెంకటేశ్వర స్వామి అశ్వమాహనం మీద వచ్చి ఇట్లా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మరక్షణ చేస్తాడని అశ్వవాహనం యొక్క ప్రయోజనం దాన్ని తెలియజేస్తారు. అంతేకాదండి విష్ణుదేవుడి యొక్క మరొక అవతారం అది హయగ్రీవుడి యొక్క అవతారం. అందుకనే ఇక్కడ ఆయన్ను కీర్తిస్తూ హయగ్రీవ స్వరూపంతో హయగ్రీవుడు అశ్వముఖుడుగా ఉంటున్నాడు, గుర్రం ముఖంతో ఇక్కడ ఉంటున్నాడు. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని స్వామిని విద్యాధిదేవతగా చక్కగా కొలుస్తారు. అటువంటి ఆ విద్యాధిదేవతగా స్వామి కనబడుతూ అక్కడ అద్భుతమైనటువంటి ఆ అశ్వ విశేషాన్ని చూపిస్తాడు. అంతేకాదండి ఇక్కడ వేదాల్లోకి వచ్చినప్పుడు ఉపనిషత్తులు కఠోపనిషత్తు ఎంతో అద్భుతంగా మనకుండేటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి ఐదు ఇంద్రియాలను గుర్రాల్లాగా వర్ణించింది కాబట్టే ఇక్కడ అంటారు. కాబట్టి గుర్రం ఎక్కి ఊరేగుతూ ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఇంద్రియ నియామకుడై ప్రతి ఒక్క భక్తుడు

0: కొరకు కూడా తాను చక్కగా తన మనస్సును వశం చేసుకుని శ్రేష్టమైన తన తత్వాన్ని, ఆత్మస్వరూప తత్వాన్ని అందుకోవాలనేటువంటి విశేషాన్ని ఇక్కడ వారు సూచిస్తూ వారు ఉపదేశిస్తూ ఉన్నారు. అటువంటి స్వామి యొక్క వైభవం, అశ్వ విశేష వైభవాలను అదిగో నందనభట్టు గారు అందిస్తారు అందుకున్నాం. స్వామి నందనభట్టు గారు అందుకోండి.
1: అశ్వవాహన సారాంశాన్ని ప్రశాంత్ గారు మనకు అందజేశారు. అశ్వవాహనాన్ని అధిరోహించే భగవంతుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ భగవంతుడు ఏ విధంగా శోభిస్తున్నాడంటే రాజాధిరాజుగా శోభిస్తున్నాడు. శిరస్సు పైన వజ్ర కిరీటాన్ని ధారణ చేసి ఉన్నాడు. రమణీయమైన శ్వేత ఛత్రం ఆ స్వామివారి పైన భగవంతుడి యొక్క చక్రవర్తిత్వానికి చిహ్నంగా శోభిస్తున్నది. అదేవిధంగా మకరతోరణం ఎంత అద్భుతమైనది. దగద్ధగాయమైనటువంటి కాంతితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిలాగా శోభిస్తున్నది. రాత్రిపూట భగవంతుడేమో మధ్యలో చంద్రుడిలాగా శోభిస్తూ ఉంటే ఆయన వెనక ఉన్నటువంటి కాంతి మాత్రం అత్యంత రమణీయంగా దగద్ధగాయమానంగా సూర్యప్రభలతో శోభిస్తున్నది. అటువంటి స్వామివారు చక్కగా రథవీధులలో ముందుకు నడుస్తూ ఉండగా గజాధిరాజులు, హయాధిరాజులు మొదలైన వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. స్వామివారిని సేవించేవారు కేవలం మనుష్యులు మాత్రమే కాదు, గంధర్వులు మాత్రమే కాదు, కిన్నర కింపురుషాదులే కాదు, ఋషిమండలాలే కాదు, సమస్త దిక్పాలకులే కాదు, ప్రాణులు కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నాయి. చక్కగా ఆ స్వామివారు వెళుతూ ఉంటే ఒక చిలక స్వామివారి యొక్క ఆ అలంకారాల్లో భాగంగా అటువంటి రమణీయమైనటువంటి ప్రాణి పక్షులు కూడా ఆ స్వామివారికి సేవలు చేయడం అనేది చాలా విశేషం. ఆ విధంగా స్వామివారు సమస్త చరాచర జగత్తుకు అధిపతి. కేవలం మానవులకు కాదు, దేవతలకు కాదు, ఆ స్వామివారు సమస్త లోకానికి అధిపతి. కనుక ఆ స్వామివారిని సేవించడానికి అన్ని రకాలైనటువంటి ప్రాణులు పక్షులు కూడా అర్హులే. భగవంతుడు అందరితోనూ కూడా సమానంగానే ఉంటాడు, కానీ ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు నాకు మాత్రమే సొంతం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో ఆ విధంగా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి చిన్మయ స్వరూపుడు, ప్రత్యక్ష దైవం. అనేక వాహన సేవలలో భక్తులను ఈ సంవత్సరం ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో అనుగ్రహించాడు. రేపా శ్రవణ నక్షత్రం శుభగడియలలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవానికి అవభృత స్నానం కూడా జరగబోతోంది. ఆ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారంటారా, సాక్షాత్ వైకుంఠాన్ని తలపించే విధంగా అలంకరణలు చేశారు, శుభ్రతను పాటిస్తున్నారు, వైద్యకీయ సహాయతను అందజేస్తూ ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు. తోరణాలు, రంగవల్లులు, అష్టదిక్కులలో దిక్పాలకులు ఈ విధంగా అంగరంగ వైభవంగా తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంటే ఇంటిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కూడా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలను చక్కగా వినిపిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధాభక్తులతో ఆ స్వామివారిని మనస్సులో తలుచుకొని ధన్యులు కావాలి. అశ్వవాహనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, అశ్వవాహనం గురించి ఎవరైతే తలుస్తారో, అశ్వాధిరూఢుడైనటువంటి భగవంతుడి గురించి ఎవరైతే మనస్సులో తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. అంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియ జయం కలిగితే మనస్సు వశమవుతుంది. ఎవరికైతే మనస్సు వశమవుతుందో వారికి ఏకాగ్రత కలుగుతుంది. అటువంటి వారికి మాత్రమే పక్వమైనటువంటి భక్తి అబ్బుతుంది. భక్తి ఒక్కటే భగవంతుడిని చేరడానికి ఉన్న ప్రధాన మార్గము కలియుగంలో. కనుక మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా, భగవంతుణ్ణి ఆరాధించాలన్నా, భక్తులమవ్వాలన్నా ఇన్ని సోపానాలను అధిరోహించాలి. కాబట్టి 7 సోపానాలు అధిరోహించగా ఈరోజు 8వ రోజు అశ్వవాహనం దగ్గర మనమందరం కూడా చేరాం. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నాం. దగద్ధగాయమైనటువంటి సత్వగుణానికి ప్రతినిధిగా ఉన్నటువంటి తెల్లటి పూలతో కూడిన అలంకారాల్లో భగవంతుడు శోభిస్తున్నాడు. ఎందుకంటే ఇన్ని రోజుల మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, మనస్సు శుద్ధమైనది, వెన్నలాగా ఉన్నది మన

మనస్సు మృదువైనది, కఠోర గుణాలన్నీ కూడా తొలగిపోయినాయి. మనస్సు మార్ధవాన్ని పొందింది. వెన్న ఎలా మెత్తగా ఉంటుందో ఆ విధంగా భక్తుల మనస్సులన్నీ కూడా వెన్నలాగా కరగడానికి సిద్ధమై ఉన్నాయి. ఆ భగవంతుడి యొక్క పాదాలను అందుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి మల్లెపూలలాగా తయారయ్యాయి. అటువంటి అద్భుతమైనటువంటి సాధనను మనమందరం కూడా ఈ 8 రోజుల పాటు చేశాం. మరి ఇంత చేసిన వాడికి ఫలమేమిటి అంటే 9వ మెట్టు. అదేమిటంటే రేపు జరగబోయేటువంటి అవభృత స్థానం. వీటికి సంబంధించి కూడా చక్కగా మీరందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య లీలలను వినేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి వారు మీకు అందచేస్తూ ఉన్నారు. అయ్యా భక్తుల్లారా, ఆ స్వామివారు ఈ హయగ్రీవ స్వరూపంగానో లేదా అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి కల్కి అవతార స్వరూపంలోనో మనందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. ఏమిటి, మీరు ధైర్యంగా ధర్మ మార్గంలో నడవండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది. అదే ఎవరైతే మీరు ధిక్కరించి మీకు మీరుగా నిర్ణయించుకొని అధర్మ మార్గంలో వెళ్తారో మిమ్మల్ని నేను విడిచిపెట్టేది లేదు అని భగవంతుడు మనకు చక్కగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కల్కి అవతారానికి ప్రయోజనం ఏమిటి అన్నారు. ఇంకొక విషయం అదేమిటంటే ఈ యుగాలన్నీ కూడా చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి. కలియుగం అయిపోతే మళ్ళా సత్యయుగం రావాల్సింది. సత్యయుగం రావాల్సిందే అంటే దానికి తగినంత ఏర్పాటు జరగవలసిందే. కలియుగం పరిసమాప్తిం అవ్వడం కాదు, కలియుగంలో ఉన్నటువంటి సమస్త పాపాలను తుడిచిపెట్టడానికి భగవంతుడు వస్తాడు. కల్కము అంటే పాపము, పాపము ప్రధానంగా ఉన్నదే కలియుగము. కల్కి అంటే పాపాన్ని పోగొట్టేటువంటి అవతారము. కాబట్టి ఆ అవతారంలో భగవంతుడు చక్కగా సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టి మన హృదయాలలో ఉన్న కల్మషాలన్నిటినీ కూడా తొలగించి మన మనస్సులను శుభ్రపరచి మనకు కూడా కలియుగము పోయి సత్యయుగము మనలోకి రావాలి. మనం కూడా సత్యవంతులం కావాలి. సత్యయుగంలో జీవించడానికి తగినటువంటి యోగ్యత మనకు రావాలి అని అంటే ఈ విషయాలను మనం మనస్సులో తెలుసుకోవాలి. అయ్యా చక్కగా తిరుమల క్షేత్రంలో రథవీధులన్నిటినీ కూడా భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. రథవీధులు అంటే 4 వీధులు కూడా 4 వేదాలకు ప్రతీకమన్నారు. ఆ విధంగా స్వామివారు ఒక్కొక్క వీధిలో నుండి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాల వైపు భగవంతుడు వెళుతూ ఉన్నాడు. 2 వీధులను భగవంతుడు క్రమించాడు. తూర్పు వీధి అయ్యింది, దక్షిణ వీధి అయ్యింది, పడమటకలో భగవంతుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఒక్కొక్క వీధిలో భగవంతుడు సంచరిస్తూ ఉంటే ఒక్కొక్క వేద సారాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. వీటినన్నిటినీ కూడా క్రోడీకరించి అదిగో చూడండి, జియర్ స్వామివారి యొక్క శిష్య బృందాలు వీటినే ఆ ద్రవిడ భాషలో పాశురాలుగా వర్ణిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తనలు ఒకవైపు, నృత్యాలు ఒకవైపు, కోలాటాలు ఇంకొక వైపు, కర్ణాటక యక్షగానలో ఇంకొక వైపు, మణిపూర్ నుండి వచ్చిన వాళ్ళ యొక్క చక్కటి అద్భుతమైనటువంటి నృత్యాలు ఒకవైపు, ఒకవైపు గజములు, ఒకవైపు అశ్వములు, ఈ విధంగా తిరుమల క్షేత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. సమస్త బ్రహ్మాండమే ఇక్కడికి సంక్షిప్త రూపంలో ఉన్నదా? సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగి వచ్చారా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఈనాడు ఈ తిరుమల క్షేత్రంలో దీపాలై వెలుగుతున్నాయా అన్నట్టుగా చక్కటిగా అత్యద్భుతంగా స్వామివారు శోభిస్తూ ఉండగా ఈ అశ్వవాహన విశేషాలను తెలియడం వలన, వినడం వలన ఏమిటో ఒకసారి ఫలశ్రుతిని చూసుకొని, అదేవిధంగా బ్రహ్మోత్సవం కూడా అయిపోతుంది కనుక బ్రహ్మోత్సవ ఫలాన్ని కూడా ఒక్కసారి మనం తలుచుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. అశ్వవాహనాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే తలుచుకుంటారో వారి యొక్క ఇంద్రియాలు నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ జయం అనేది ఋషులకు కూడా అందనిది. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు సరళంగా సులభంగా అందుగాక. అదేవిధంగా ఈ 9 రోజుల వాహన సేవలను ఎవరైతే చూస్తారో వారికి రాముడిని చూసే అవకాశం, కృష్ణుడిని చూసే అవకాశం, వేరే వేరే అవతారాలలో ఆయా అవతారాలు చూసే అవకాశం మనకెవరికి కలగలేదు. మనమేమి నరసింహుడు బయటికి వస్తూ ఉండగా మనం అక్కడ లేము, ఒక ప్రహ్లాదుడే ఉన్నాడు. కానీ తిరుమల క్షేత్రంలో ఈ 9 రోజులు అన్ని అవతారాలను మీరు చూశారు, విన్నారు, కన్నారు. కాబట్టి మీకందరికీ కూడా సమస్తమైన

0: గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ ఎంజి నందన్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 చక్రస్నానం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పథకాన్ని సాధించింది. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలు సామాజిక అనుభవాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సాయంత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా విభిన్న ప్రాంతాల ప్రజలను కలుపుతాయన్నారు. భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో చలనచిత్రాలు సహాయపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारतीय फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं. उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो सफल फिल्म कलाकार डिसिप्लिन लाइफ स्टाइल के फायदे के बारे में बताते हैं तो करोड़ों बच्चे और युवा उनका अनुकरण करते हैं.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలకు అభినందనలు తెలియజేస్తూ తెర వెనుక పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, సినిమాటోగ్రాఫర్లు, ఇతర సభ్యుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా తమ తమ ప్రాంతాలలో ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశాన్ని గుర్తించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పలికారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 9వ భారత అంతర్జాతీయ జల వారోత్సవాలు 2026ను ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడానికి సంబంధిత వర్గాలన్నింటినీ ఒకచోట చేర్చేందుకు జల వారోత్సవాలు ఒక ముఖ్యమైన వేదిక అని ఉద్ఘాటించారు. నీటికి సంబంధించిన సవాళ్లను ఏ ఒక్క సంస్థ, రంగం లేదా రాష్ట్రం ఒంటరిగా పరిష్కరించలేవని, అందుకోసం మరింత సహకారం, సమన్వయ విధానం అవసరమని పిలుపునిచ్చారు. జలవనరుల సుస్థిర సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి ఇటువంటి సహకారం, పరిపాలన, భౌగోళిక సరిహద్దులను దాటి విస్తరించాలని ఉపరాష్ట్రపతి అన్నారు.

0: నీటి నిర్వహణకు సంబంధించిన సమగ్ర విధానంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వర్షపు నీటి సేకరణ, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు కలిసి పనిచేయాలని రాధాకృష్ణన్ స్పష్టం చేస్తూ,
1: వాటర్ షుడ్ బి యూస్డ్ ప్రీసియస్లీ వేర్ ది రిక్వైర్మెంట్ షుడ్ బి మెట్ విత్ ది స్మాలెస్ట్ పాసిబుల్ క్వాంటమ్ ఆఫ్ వాటర్. దిస్ వాటర్ వీక్ సెలబ్రేషన్స్ హావ్ ప్రూవ్డ్ టు బి సిగ్నిఫికెంట్ బై బ్రింగింగ్ టుగెదర్ ద పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు డెలిబరేట్ ఆన్ ది ప్రాసెసింగ్ ఛాలెంజెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్. ఐ ఆమ్ ఇన్ఫార్మ్డ్ దట్ దిస్ ఇయర్ ఎడిషన్ విల్ సీ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఓవర్ 35 కంట్రీస్.
0: అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలోని ప్రతి పౌరునికి సురక్షితమైన సరిపడా తాగునీటిని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీటి భద్రత అనేది ఒక ఉమ్మడి బాధ్యత అని, దీనికి పటిష్టమైన వ్యవస్థలు, శాస్త్రీయ పరిష్కారాలు, ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పంచుకుంటూ, జల్ జీవన్ మిషన్, నమామి గంగే, నీటి సంరక్షణ, సాంకేతికత ఆధారిత పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణను నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలపై సిఆర్ పాటిల్ రాసిన ఈ వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. రాష్ట్రాలు వివిధ వర్గాల వ్యాప్తంగా నిరంతర ప్రయత్నాలతో పాటు ప్రజా భాగస్వామ్యం భవిష్యత్ తరాలకు సుస్థిర పద్ధతిలో నీటిని ఎలా అందించగలదనే దానిపై ఈ వ్యాసం ఒక లోతైన దృక్పథాన్ని అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నెల 28 నుంచి 30 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, మరికొన్ని యూనియన్లు, అసోసియేషన్లు 3 రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విజ్ఞప్తి చేసింది. 5 రోజుల బ్యాంకింగ్ అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పిఎల్ఐ పథకాన్ని ఉపసంహరించుకోవడం అనే 2 ప్రధాన డిమాండ్లకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే వివరణాత్మక చర్చల అనంతరం డిమాండ్లలో ఒకదానిని నెరవేరుస్తూ పిఎల్ఐ పథకాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్, ఇండియా ఎనర్జీ డైలాగ్ 7వ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఒపెక్ సెక్రటరీ జనరల్ హైతమ్ అల్ గైస్తో కలిసి ఆయన సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, భారత్ ఒపెక్ సభ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, కీలక ఇంధన సమస్యలపై పరస్పర అవగాహన, సహకారానికి గణనీయంగా దోహదపడ్డాయని ఉద్ఘాటించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో స్థిరత్వం, పారదర్శకతను ప్రోత్సహించడానికి సమతుల్యమైన, స్థిరమైన ప్రపంచ ఇంధన మార్కెట్ను అభివృద్ధి చేయడంలో ఒపెక్, భారత్ కలిసికట్టుగా పనిచేయాలని హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని ముందుకు నడిపించే అత్యంత విప్లవాత్మక పథకాలలో ఉడాన్ పథకం ఒకటని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ పథకం తదుపరి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ పథకాన్ని మరో 10 సంవత్సరాల పాటు పొడిగించిన అనంతరం దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిప్యాడ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాబోయే దశలో ఉడాన్ 4 కోట్ల మంది ప్రయాణికులకు ప్రయాణ సౌకర్యాలు కల్పించనుందని ఆయన తెలియజేస్తూ,
1: I've seen in the last 2.5 years, being the minister, one of the most heartwarming moments for me, being as a minister in this sector, is that when those first time flyers are traveling in these aircrafts, we need to ensure that people who are having this aspiration of traveling in the flight, we need to create and facilitate for them more and more. Secretary has also mentioned that once you have them travel in this aviation, then slowly they get comfortable, the anxiety goes away, the comfort settles in, and then they are the ones who become the frequent flyers also.
0: మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఏకీకృత సంకల్పం, ఉమ్మడి బాధ్యత అనే ప్రధాన ఉద్దేశంతో ఈ 2 రోజుల సదస్సు నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు వర్చువల్గా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,

యువతను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడేందుకు విజన్ డాక్యుమెంట్ ఆన్ నార్కోటిక్స్ కంట్రోల్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. వీటి ప్రభావం యువతపై పడకుండా నిరోధించడం, అక్రమ రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడం, దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర రాష్ట సంస్థల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్లోని ఐచి ప్రిఫెక్చరల్ కొరోగి స్పోర్ట్స్ పార్క్లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో

0: దాన్ని కైవసం చేసుకుంది. ఇక మరోవైపు ఆసియా క్రీడల్లో భాగంగా ఆతిథ్య జట్టు జపాన్తో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో జపాన్పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ విభిన్న భాషలు సంప్రదాయాలను ప్రతిబింబించడంలో చలనచిత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఖచ్చితమైన నీటి వినియోగంతో పాటు దానిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతావని నిర్మాణానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు సమర్థవంతంగా పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాబోయే దశాబ్దాలలో ప్రపంచ ఇంధన డిమాండ్కు భారతదేశం ఒక ముఖ్యమైన చోదక శక్తిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM చిత్రమంజరి సినిమా పర్ల కార్యక్రమానికి స్వాగతం. వినబోతున్న పాట విలన్. ఈ చిత్రం నుండి ఉన్నికృష్ణన్, సుజాత గానం చేసిన భువనచంద్ర గీతం వింటారు. సంగీతం అందించారు విద్యాసాగర్.

శశిరేఖ పరిణయం ఈ చిత్రం నుండి చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం అందించారు మణిశర్మ.

0: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం అందించగా మనో చిత్ర బృందం పాడిన పాట వింటారు. చిత్రం పెళ్ళి.
1: Come on, clap!

చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా వినబోతున్న చిత్రగీతం భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచనకు జీవన్ థామస్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. చిత్రం కుబేరులు.

ఇంతటితో చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: tell you that this is really one of the most exciting initiatives that have happened in the recent times.
1: Mr. Khan, thank you for sharing your insights and helping us better understand the significance of this year's National Film Awards and what they reflect about Indian cinema today.
0: Absolutely, my pleasure. Thank you so much for having me.
2: You were listening to a discussion on Honoring Cinematic Excellence, the 72nd National Film Awards. The participants were Murtaza Ali Khan, film critique, and Meghna Bose, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా
5: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 ఎఫ్ఎం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మొదటి ఉత్తరం, నేను నా దేశం చిత్రం నుండి నేను నా దేశం పవిత్ర భారతదేశం పాటని ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు సికింద్రాబాద్ బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయ్, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీనిధి. వీరు కోరుతున్నారు ఒక మంచి పాటని విందాం మరి.

ఈ ఉత్తరాన్ని రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి పంపిన శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వారు కోరుతున్నారు. భాగ్యచక్రం చిత్రం నుండి ఘంటసాల గారు గానం చేసిన ఆశ నిరాశ చేసితివా రావా చెలియా రావేలా పాటను ప్రసారం చేయమంటూ తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన పాట.

వెళ్ళొస్తానాయి మామ పాటని ప్రసారం చేయమంటూ ఇంకా గానం చేసిన వారు పి సుశీల అంటూ తెలియజేస్తూ చిలిపి కృష్ణుడు చిత్రం నుండి ఈ పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని మల్లాపూర్ హైదరాబాద్ నుండి అనుమల్ల మహేష్, రజని, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంషిణి, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణిచంద్ర, మణిదీప్ కోరుతున్నారు. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాట.

గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు అంటూ ఉత్తరాన్ని రాస్తున్నారు. అంతం కాదేది ఆరంభం చిత్రం నుండి నేనే మనగాడిని, ఈ ఊరికి తగినోడిని అనే పాటని ప్రసారం చేయమంటున్నారు. ఇంకా వారు తెలియజేస్తున్నారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట అంటూ ఈ ఉత్తరాన్ని పాలకొల్లు నుండి పంపారు. పంపిన శ్రోతలు న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన పాట.

0: ಅನ್ವರ್ ಧಬ್ಬ ಅದಿರೇ ನಬ್ಬಡಿ ದಿಬ್ಬ ಅಡಿ ಸಬಬ್ಬ ಅಬ್ಬ ನೇ ಊರಿಕೆ ಮನಗಾಣಿ ನಾ ಪೇರುಕೆ ತಗಿನೋಣ್ಣಿ ನೇ ಊರಿಕೆ ಮನಗಾಣಿ ನಾ ಪೇರುಕೆ ತಗಿನೋಣ್ಣಿ
1: ప్రేమ్నగర్ చిత్రం నుండి ఘంటసాల గారు గానం చేసిన ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ పాటని ప్రసారం చేయమంటే ఈ ఉత్తరాన్ని

తెలంగాణ వనపర్తి నుండి పంపిన శ్రోతలు ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవేశ్రీ, రాణా ప్రతాప్, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ కోరుతున్నారు. మరి వినేద్దామా?

ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపిన శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారు కోరుతున్నారు. భలే భలే మగాడివాయ్ చిత్రం నుండి పాటని ప్రసారం చేయమంటూ తప్పకుండానండి మీకోసం పాట.

0: પલઈ માં ગાડી હોય.
1: మీరింతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 26వ ఆసియా క్రీడలకు సంబంధించి రోజువారీ నివేదిక ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి

ఈ కార్యక్రమంలో వినబోతున్న అలనాటి ఆ పాత చిత్రంలోనే మొదటి మధుర గీతం దేవత. ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన వేటూరి సుందరరామూర్తి గీతం. సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి.

జీవన తీరాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వింటారు. సంగీతం అందించారు చక్రవర్తి.

సి నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి సత్యం సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. చిత్రం పుట్టినిల్లు మెట్టినిల్లు.

ఆత్రేయ గీత సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించగా ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం మాంగళ్య బంధం.

మధుర గీతాలు కార్యక్రమంలో వినబోతున్న చివరి మధుర గీతం పునర్జన్మ. ఈ చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన పాట వింటారు. సంగీతం అందించారు టి చలపతిరావు. గీత సాహిత్యం శ్రీరంగం శ్రీనివాసరావు.

మీరింతవరకు అలనాటి ఆపాత చిత్రాల్లోనే మధురమైన గీతాలను విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.